ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. సగ సంవత్సరం 1948 భాద్రపద మాసం 1వ రోజు

ఆకాశవాణి నిలయంలో ఉదయం 6 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తల ముఖ్యాంశాలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్పై మీరు వింటున్నది వందనం. నేను మీ ఆర్జే సంతోష్. ఈనాటి క్షేత్రదర్శనిలో ప్రకాశం జిల్లా వలేటివారి పాలనలోని మాల్యాద్రి లక్ష్మీనరసింహ క్షేత్ర విశేషాలు మనం తెలుసుకుందాం. వారంలో ఒక్క శనివారం నాడు మాత్రమే భక్తులకు దర్శనమిచ్చి పూజలందుకుంటున్నారు స్వామి. చుట్టూ ఎత్తైన కొండలు, పచ్చని చెట్లు, ఆహ్లాదాన్ని పంచే వాతావరణంలోకి ఎవ్వరైనా ఒక్కసారి అడుగు పెడితే ప్రకృతిలో మమేకమైపోవాల్సిందే. ఈ కొండల్లో ఇంతటి అపురూప ఆలయాన్ని ఎలా నిర్మించారా అని ఆశ్చర్యపోవాల్సిందే. ఇది ప్రకాశం జిల్లాలోని మాల్యాద్రి విశిష్టత. ఆ క్షేత్ర విశేషాలు మనం తెలుసుకుందాం, వింటూ ఉండండి. ఇది వందనం, ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మీరు వింటున్నది వందనం. ఈనాటి క్షేత్రదర్శినిలో ప్రకాశం జిల్లా వలేటివారి పాలనలోని మాల్యాద్రి లక్ష్మీనరసింహక్షేత్ర విశేషాలు తెలుసుకుంటున్నాం. రాష్ట్రంలోని ప్రసిద్ధ నారసింహక్షేత్రాల్లో మాలకొండ ఒకటి. దీన్నే మాల్యాద్రి అని కూడా పిలుస్తారు. దుష్టశక్తులకు అరివీర భయంకరునిగా, నమ్మి కొలిచేవారికి అభయప్రదాతగా స్వామి ఇక్కడ కొలువై ఉన్నారు. పెద్ద పెద్ద బండలు, కొండలు, గుహలు, రకరకాల పండ్ల చెట్లు, పూలతోటలు, అడవి జంతువులు, కోనేళ్ళు, ఇలా అపురూప ప్రకృతి సంపదకు నిలయం ఈ ప్రాంతం. ఇక్కడ చైత్ర, వైశాఖ, జ్యేష్ఠమాసాల్లో 3 శనివారాలు ఆవునెయ్యితో పిండి దీపారాధన చేయడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. మరిన్ని విశేషాలు తెలుసుకుందాం, వింటూ ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: తెలంగాణం ఇస్ ఆల్ అబౌట్ స్టోరీస్ ఆఫ్ అవర్ ల్యాండ్, అవర్ ఆర్ట్, అవర్ సినిమా అండ్ అవర్ పీపుల్.
1: వా, సో ఇట్స్ లైక్ ఎ కల్చరల్ అడ్డా ఆన్ రేడియో.
0: ఎగ్జాక్ట్లీ, ఎవ్రీ నైట్ ఎట్ 8 PM ఆన్ FM రెయిన్బో 101.9.
1: తెలంగాణ, తెలంగాణ హార్ట్ బీట్ ఆన్ ఎయిర్.

హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 పై మీరు వింటున్నది వందనం. ఈనాటి క్షేత్రదర్శనిలో ప్రకాశం జిల్లా వలయటివారి పాలనలోని మాల్యాద్రి లక్ష్మీనరసింహక్షేత్ర విశేషాలు తెలుసుకుంటున్నాం. పూర్వం శ్రీ మహావిష్ణువు భూలోక విహారం చేయాలనుకున్నాడు. విశ్రాంతి తీసుకునేందుకు అవసరమైన స్థలాన్ని వెతకాలంటూ గరుత్మంతుని ఆదేశించి ఒక పూలమాల ఇచ్చి పంపించాడు. గరుత్మంతుడు భూలోకంలో ఎన్ని ప్రాంతాలు వెదిగాక మాలకొండను అనువైన ప్రాంతంగా గుర్తించి ఆ కొండపై పూలమాల ఉంచాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై మాల్యాద్రిపై విశ్రాంతి తీసుకున్నాడు. ఆ పూలమాల ఉంచిన కొండ కాబట్టి దీనికి మాల్యాద్రి అని పేరు వచ్చింది. ఆ తర్వాత కాలంలో శ్రీహరి అనుగ్రహం కోసం అగస్త్యముని కఠోర తపస్సు చేశాడు. అప్పుడు స్వామి జ్వాలా రూపంలో ప్రత్యక్షమయ్యాడు. భూలోకవాసుల కోసం స్వామిని మాలకొండలో శాశ్వతంగా ఉండిపోవాలని కోరతాడు అగస్త్యుడు. అయితే దేవతలు ఋషుల దర్శనార్థం వారంలో 6 రోజులు పూజల కోసం కేటాయించమని అడగ్గా అందుకు స్వామి సమ్మతించి ఇక్కడ విగ్రహ రూపం దాల్చాడని ఆ స్థల పురాణం అన్నమాట. మరిన్ని విశేషాలు తెలుసుకుందాం, వింటూ ఉండండి. ఇది వందనం, ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 పై.

0: హే, వెరీ హంగ్రీ, వాట్ స్పెషల్ టుడే?
1: బిర్యానీ, కబాబ్స్, హలీమ్. బట్ వెయిట్, దిస్ మోర్.
2: మోర్ దాన్ ఫుడ్, ఇట్స్ ద స్టోరీస్ బిహైండ్ ద రెసిపీస్, ద హిస్టరీ ఆఫ్ ద కిచెన్స్ అండ్ ద ఫ్లేవర్స్ దట్ షేప్డ్ అవర్ సిటీ.
0: అండ్ వెయిట్ టు బి టేస్ట్ ఆల్ దిస్
1: ఆన్ జష్నే హైదరాబాద్ ఎవ్రీ ఆఫ్టర్నూన్ అట్ 2 o'clock ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
2: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi biryani, it's a feast for your ears.
3: Jashne Hyderabad, savor the city's soul.

FM Rainbow 101.9 ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 పై మీరు వింటున్నది వందనం. ఈనాటి క్షేత్ర దర్శనిలో ప్రకాశం జిల్లా వలేటివారి పాలెంలోని మాల్యాద్రి లక్ష్మీ నరసింహ క్షేత్ర విశేషాలు తెలుసుకుంటున్నాం. ఒక్క శనివారం తప్ప మిగిలిన రోజుల్లో ఎవ్వరూ స్వామివారి ఆలయం దరిదాపులకు కూడా వెళ్ళడానికి సాహసించరట. మిగతా 6 రోజుల్లో దేవతలు, ఋషులు స్వామి దర్శనం కోసం వచ్చి తమ నృత్య గీతాలతో ఆయన్ని సేవిస్తూ ఉంటారని భక్తుల నమ్మకం. ఆలయ అర్చకులు, సిబ్బంది శుక్రవారం రాత్రి మాలకొండకు చేరుకుంటారు. శనివారం ఉదయం ఆలయం తలుపులు తీసి పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారన్నమాట. సూర్యాస్తమయం కాగానే ఆలయం తలుపులు మూసేసి వెళ్ళిపోతారు. ఆదివారం ఉదయం నాటికి ఆ ప్రాంతం అంతా నిర్మానుష్యంగా మారిపోతుంది. శనివారం నాడు ఈ క్షేత్రం వేల మంది భక్తులతో యాదగిరిని తలపిస్తుందన్నమాట. ఈ ఆలయాన్ని వారం రోజులు తెరవాలి అనే ప్రయత్నం ఎవ్వరూ చేయరట. ఇక్కడ రాళ్లను ఒకదానిపై ఒకటి పేరిస్తే సొంత ఇంటికలు నెరవేరుతుంది అని ప్రగాఢ నమ్మకం. శివుడు, పార్వతి, అభయాంజనేయ స్వామి ఆలయాలు కూడా ఉన్నాయి. ఒక పక్క ప్రకృతి సుందర దృశ్యాలు, మరోపక్క అభయమిచ్చే స్వామి భక్తులను మాల్యాద్రికి పదే పదే రప్పిస్తూ ఉంటారన్నమాట. వింటూ ఉండండి, ఇది

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మీరు వింటున్నది వందనం. అండ్ మనం హెల్దీ మార్నింగ్స్లో ఉన్నాం. వెరీ వెరీ హ్యాపీ మార్నింగ్ అండి. శుభోదయం, హ్యాపీ సండే ఆల్సో. ఎలా ఉన్నారంతా? నిజంగా మన రోజుని ఆరోగ్యంగా ప్రారంభించాలి అంటే అల్పాహారం, బ్రేక్ఫాస్ట్ చాలా ముఖ్యం. ఉదయం ఏ ఆహారం తినాలి, ఏవి తినకూడదు,

0: ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే ఉత్తమమైన ఆహారాలు ఏవైతే ఉంటాయో వాటిని దూరంగా ఉంచాల్సిన ఆహారాల గురించి, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి ప్రతిరోజు కూడా ఆ కాన్షియస్నెస్ తోటి మనం ఉండాలండి. ఏ ఆహారం తీసుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉంటుంది అనేది మనం తెలుసుకుంటే కనుక డెఫినెట్గా హ్యాపీగా హెల్తీగా ఉండొచ్చు. మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని. ఏమంటారు వింటూ ఉండండి. ఇది హెల్దీ మార్నింగ్స్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సంతోష్.
1: మాటైనా
2: పాటైనా
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8.

7:17 స్టూడియో క్లాక్లో అండ్ హెల్దీ మార్నింగ్స్ వింటున్నారు. ఇది ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. అయితే ఉదయాన్నే తీసుకునే ఆహారం రోజంతా శరీరానికి శక్తినిచ్చే తొలి భోజనం అన్నమాట. రాత్రంతా ఆహారం తీసుకోకపోవడంతో శరీరానికి మళ్ళీ పనిచేయడానికి అవసరమైన శక్తి పోషకాలు ఈ భోజనం ద్వారానే అందుతాయండి. మనందరికీ తెలిసే విషయం. కాకపోతే ఏంటంటే మర్చిపోతూ ఉంటాం, నాకు మధ్యాహ్నం తినింది ఫుల్ అయిపోయింది ఇప్పుడు నేనేం తినను అని. కానీ సంస్కృత్లో ఒక మంచి శ్లోకం ఉందండి, భుక్త్వా శతపథం గత్వా తాంబూలం తదనంతరం వామపార్శ్వేతు శయనం వైద్యస్య కిం ప్రయోజనం అని. అంటే దాని మీనింగ్ నేను చదివినప్పుడు ఎంత మంచిగా అనిపించింది అంటే, నాకు భోజనం చేసిన తర్వాత ఒక 100 అడుగులు అటు ఇటు మనం తిరగాలట. అంటే కార్యాలయ వేళల్లో ఇలా తిరగడం కొంచెం కష్టం, కాకపోతే ఇది మనం ఇంప్లిమెంట్ చేస్తే భోజనం చేశాక 100 అడుగులు అటు ఇటు వేయాలట. తాంబూలం తదనంతరం అంటే ఇప్పుడు మన పెద్దవాళ్ళు భోజనం చేసిన తర్వాత తమలపాకు వేసుకునేవారు. అయితే వామపార్శ్వేతు శయనం అంటే లెఫ్ట్ సైడ్ ఒకవేళ మనం తిరిగి పడుకుంటే వైద్యస్య కిం ప్రయోజనం అంట, అంటే వైద్యుడి దగ్గరికి వెళ్ళే అవసరాలు చాలా తగ్గిపోతాయి అని ఆ శ్లోక భావం. నిజంగా అనిపించింది నాకు, మనం భోజనం చేసిన తర్వాత అప్పుడప్పుడు ఇలా ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అవన్నీ వస్తూ ఉంటాయి కదా, ఇదిగో ఇలాంటి శ్లోకాస్ అవి చదువుకొని వాటిని ఇంప్లిమెంట్ చేస్తే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావేమో అనిపించింది. వింటూ ఉండండి, ఇది హెల్దీ మార్నింగ్స్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: 7:34:45 రెయిన్బో స్టూడియో క్లాక్లో అండ్ హెల్దీ మార్నింగ్స్ వింటున్నారు. ఇది ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నిజంగా మనం ఆహారం గురించి మాట్లాడుకుంటున్నాం, అయితే పెసరట్టు తిన్న వాళ్ళకే తెలుస్తుందని ఆ రుచి ఏంటో. పెసరట్టు రుచే వేరు. అల్లం పచ్చిమిర్చి వేసి కొద్దిగా ఉప్మా పెట్టి నెయ్యి వేసి దోరగా కాల్చుకొని తింటే తిన్నవాళ్ళు ఆహా అంటారు. చెబుతుంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి. అంత రుచిగా ఉంటుంది పెసరట్టు. పెసరట్టుకు మరే పోటీ లేదండి. ఇంతకుముందు రోజుల్లో వారంలో 2 సార్లు అయినా పెసరట్టు తినేవారట, కానీ ఇప్పుడు వీటిని పెద్దగా తినడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. నిజంగా పెసలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు చాలానే ఉంటాయని. అయితే పెసలతో వడలు చేసినా చాలా రుచిగా ఉంటాయి. ఉడకబెట్టి గుగ్గిళ్ళ రూపంలో తీసుకున్నా కానీ టేస్టీగానే ఉంటాయి. గ్యాస్ అని చాలామంది వీటికి అంత ఇంట్రెస్ట్ చూపించరు, పక్కన పెట్టేస్తారు. కానీ ఇవి ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంత కాదండి. ప్రతిరోజు కూడా మనం తినచ్చు అన్నమాట.
1: मैच के बाद उन्होंने माना कि उनकी शिष्याओं से गलतियां हुई, लेकिन इस बात से भी इनकार नहीं किया कि चीनी जोड़ी ने बेहतरीन खेल दिखाया.
2: Still the second game mid part they were quite there in the match and suddenly they didn't contact the shuttle as much and then they just lost it. But also credit to the Chinese girls because they were serving very well, because there was a good amount of spin and tumble on the serve, and then on the first return they were hitting very hard on the parallel. So I think Gayatri's and Teresa's chance of getting on the attack from the very beginning was not happening. But overall happy with the way they've played.
1: जब चीनी जोड़ी से पूछा गया तो उन्होंने कहा कि रणनीतिक रूप से तो वो इस मुकाबले के लिए तैयार थे ही, पर उसके साथ भारतीय फैंस की जन गर्जना का भी उन पर कुछ ज्यादा असर हुआ
3: नहीं.
4: Currently play with them. We had to make specific plans, strategies to play against them. They will get support from the home crowd. So it was a very normal thing for them.
1: Teresa or Guy

0: 7:40 రెయిన్బో షో క్లాక్ లో ఇంతవరకు మీరు బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్షిప్ 2026 పై రోజు వారి నివేదిక విన్నారు. అండ్ స్టే ట్యూన్డ్, సూపర్ హిట్ సాంగ్ కోసం రెడీగా ఉంది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తారు.

ఆలోచిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

7:51:35 రెయిన్బో స్టూడియో క్లాక్లో. అండ్ నిజంగా సండే కదా, గుత్తం కాయకూర చారు ఇంకా మరీ ఇష్టం అనమాట. ఇంకా అయితే వ్యాయామం చేసే ముందు చాలామంది వామప్ చేస్తారు. అయితే వ్యాయామానికి ముందు వామప్ ఎందుకు చేయాలి, దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి, అంటే వామప్ చేయకుండా వ్యాయామం చేస్తే ఎలాంటి సమస్యలు వస్తాయనే డౌట్స్ ఉంటాయన్నమాట. ఆరోగ్యంగా ఫిట్గా ఉండాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. అయితే ఈ వామప్ నిర్లక్ష్యం చేస్తారు కొంతమంది. శరీరాన్ని వామప్ చేయడం వల్ల ఈ వ్యాయామం అంటే ఆసనాలు ఏవైతే వేస్తూ ఉంటామో వాటికి సిద్ధపడుతుంది శరీరం ఈ వామప్ తోటి, దాని ఫలితాలు కూడా మెరుగుపడతాయి.

ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు, హెల్త్ ఎక్స్పర్ట్స్. అయితే ఎలాగైతే మనం ఏదైనా వెహికల్ని స్టార్ట్ చేసిన వెంటనే వేగంగా నడపకుండా కొంతసేపు ఇంజన్ని ఎలా వేడెక్కిస్తామో అలాగే వ్యాయామానికి ముందు కూడా ఈ వార్మప్ ఖచ్చితంగా చేయాలన్నమాట. అంటే శరీరాన్ని మనం క్రమంగా సిద్ధం చేయాలట్లాగా. దీనివల్ల ఉష్ణోగ్రత పెరుగుతుంది శరీరంలో, కండరాలకి రక్త ప్రసరణ పెరుగుతుంది, మెరుగవుతుంది కూడా. దీంతో శరీరం వ్యాయామం చేయడానికి సులభంగా తట్టుకోగలుగుతుందన్నమాట. అంటే ఈ పట్టేయడాలు లేదా దీనేమంటారు ఇలా ట్విస్ట్ అయిపోవడాలు ఇలాంటివన్నీ ఉండవు. అందుకని వామప్ కంపల్సరీ. ఏమంటారు వింటూ ఉండండి, ఇది హెల్దీ మార్నింగ్స్ ఓన్లీ ఆన్ ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: సెవెన్ 55 రెండు డాక్టర్లు ఈ సూపర్ హిట్ సాంగ్ తర్వాత న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భారత్ తన సొంత పారిశ్రామిక ఆర్థిక సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటూనే ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో సంబంధాలు కొనసాగించాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. అహింస, శాంతి భారతదేశ సంస్కృతులని, ఈ అహింసా భావనను ఎవరూ కూడా తమ బలహీనతగా భావించే పొరపాటు చేయకూడదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. రైతులకు ఎరువులు నిరంతరాయంగా, అవాంతరాలు లేని సరఫరాను సమయానికి అందేలా చూడడమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచస్థాయి విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దాలన్న తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రతినిధులను కోరారు. రాష్ట్రంలో విద్యుత్తు, నీటి సమస్యలు లేవని, పెట్టుబడిదారులకు తెలంగాణ అత్యంత అనుకూల, సురక్షితమైన ప్రాంతమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. టెలికాం, ప్రసార, విమానాశ్రయ సుంకాలు, సైబరాబాద్ సైబర్ తరహా ప్రత్యేక రంగాల్లో ఎదురయ్యే వివాదాలను సత్వరమే పరిష్కరించాల్సిన అవసరం ఉందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ అన్నారు. పారిశ్రామికవేత్తలు పెట్టుబడులకు వేదికగా తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకోవాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులను కోరారు. హైదరాబాద్ తరహాలో నిజామాబాద్లో కూడా పేదలకు ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భూభారతి, సాదా బైనామా సమస్యల పరిష్కారంలో రెవెన్యూ అధికారుల అలసత్వాన్ని సహించబోమన్నారు. రాష్ట్రంలోని పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 97ను వెంటనే రద్దు చేయాలని

మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. అగ్రకులాలు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టడం సరికాదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగుల భయం వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు. ఇది వైబ్రెంట్ హైదరాబాద్. చూసారా, సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా తమ ప్రియమైన వ్యక్తి ఫోటోని తమ పర్సులో పెట్టుకుంటారు. కొంతమంది తమకు ఇష్టమైన దేవుళ్ళ ఫోటోలను పెట్టుకుంటారు. మరికొందరు తమ పేరెంట్స్ ఫోటోస్ని వారి జ్ఞాపకార్థం పర్సులో ఉంచుకుంటే, మరికొందరు తమ ప్రియమైన భార్య ఫోటోని ప్రేమతో పర్సులో పెట్టుకుంటుంటారు. అయితే ఎందుకు చెప్తున్నానంటే, ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ ప్రదర్శన హైదరాబాద్ విశ్వవిద్యాలయం అనెక్స్ బిల్డింగ్లో అవార్డు గెలుచుకున్న దృశ్య డాక్యుమెంటేషన్ ప్రదర్శించేది ఇవాళ చివరి రోజు అనమాట. సో ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హ్యాపీగా మనం దాంట్లో ఇంకా బాగా ఎక్స్ప్లోర్ అవ్వడానికి అవకాశం ఉంది. రైట్, మనం కూడా సెల్ఫీలు తీసుకుంటూ ఉంటాం. చక్కగా ఏదైనా సీనరీ కనబడితే తీస్తూ ఉంటాం సీనరీ, అలాగే వెనకాల ఏదైనా మనం మన బ్యాక్గ్రౌండ్ చూసుకొని ఫొటోస్ తీసుకుంటూ ఉంటాం.

అవి అట్లా మెమొరీస్ లాగా మనకి కనపడుతూ ఉంటాయన్నమాట. సో ఆ మెమొరీస్ అనేవి ఫోటోగ్రఫీ ద్వారా మనకి చక్కగా ఇదిగా ఉంటుందన్నమాట. అందుకని దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ జస్ట్ గివ్ యువర్ ప్రెసెన్స్. వింటూ ఉండండి, ఇది వైబ్రెంట్ హైదరాబాద్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

8:26 రెయిన్బో స్టూడియో క్లబ్లో అండ్ వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల భయం. పెద్దలు చెప్పిన మాట ఏంటంటే, నిజంగా ఒక టార్గెట్ పెట్టుకొని అందుకు తగిన విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకొని ఆరోగ్యాన్ని సరైన వ్యాయామాలతో జాగ్రత్తగా చూసుకుంటూ మన ప్లాన్స్ ఎవరితోనూ చర్చించకుండా మౌనంగా ప్రయత్నం చేసుకుంటూ ముందుకెళ్ళిపోవాలని. మన అంతరంగంలో ఉన్న లక్ష్యం చాలా బలాన్ని ఇచ్చేదిగా ఉండాలి మనకి. నేను ఎందుకు కోపం తెచ్చుకోవాలి? అది దేనికి పనికిరాదు కదా, ఆ కోపం, ఆ విసుగు, అలాగే ఆ చికాకు పడుతూ మాట్లాడడం, విసుక్కుంటూ మాట్లాడడం అనేది ఎందుకు కూడా పనికిరాదు కదా. అలాగే నేను కంపేర్ ఎందుకు చేసుకోవాలి, వేరే వాళ్ళతో ఎందుకు పోల్చుకోవాలి? నేను నా శక్తిని నేను నమ్మాలి కదా అనే దృఢ సంకల్పం చేసుకుంటే మనం విజయం వైపు ప్రయాణం చేసినట్లే, మన వైపు మొదలైనట్లే అని పెద్దల మాట. అందుకని స్పెషల్గా యంగ్స్టర్స్ అండ్ చిన్నపిల్లలు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలండి. గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ఎలాంటి యూనో ఫెయిలియర్ లేకుండా, ఎలాంటి లోపం లేకుండా ప్రయత్నం చేస్తే సక్సెస్ అవ్వచ్చు, నో డౌట్ అట్ ఆల్.

0: విశేషం.
1: From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
2: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
3: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 101.9.
1: History,
2: art,
1: literature, tourism,
2: cinema,
1: culture, all woven together in one vibrant hour. Telangana,
2: the voice of our home state.
4: FM Rainbow 101.9.
5: రెయిన్బో స్టూడియో క్లాక్లో అండ్ వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు. ఇది ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం. నిజంగా ఈ కాలంలో పరిసరాల శుభ్రత అలాగే వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే రోగాలకి దూరంగా ఉండొచ్చు. సాధారణంగా వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతాయి. వాటర్ ల్యాగింగ్ అలాగే ఈ ధూళి కారణంగా దోమలు, ప్రమాదకరమైన బ్యాక్టీరియా పుడుతూ ఉంటుందన్నమాట. నీరు, గాలి ద్వారా ఈ బ్యాక్టీరియా ఆహారం ద్వారా మనకి శరీరంలోకి చేరుతూ ఉంటుంది. జ్వరం, ఫ్లూ వంటి ఎన్నో వ్యాధుల బారిన పడేలా చేస్తుందన్నమాట. చాలా అప్రమత్తంగా ఉండమని వైద్యులు సూచిస్తున్నారు మనకి. అలాగే మనం ఉండే ప్రిమైసెస్ అలాగే క్లెన్లీనెస్ ఖచ్చితంగా పాటించి, స్పెషల్గా చిన్నపిల్లలతోటి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వారిని బయట వర్షం పడుతుంది కదా అని చెప్పి వాళ్ళు ఏదో ఒకటి చెప్పి బయటకు వెళ్ళి పరిగెడతారు, అటు పరిగెడతారు, ఇటు పరిగెడతారు, వర్షంలో తడుస్తారు. సో అలాంటివి జరగకుండా చూసుకోమని చెప్తున్నారనమాట. మనం నిజంగా వాన అనగానే ఎంత చక్కటి ఫీలింగ్ వస్తుందంటే ఆ మట్టి సువాసన కానివ్వండి, లేదంటే మంచిగా అనిపిస్తుంది, కానీ జాగ్రత్తగా ఉండాలి అని కూడా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. వింటూ ఉండండి, ఇది వైబ్రెంట్ హైదరాబాద్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి హైదరాబాద్ 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం.

రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఇరానీ చాయ్,
1: బన్ మస్కా,
0: హైదరాబాదీ బిర్యానీ,
1: టంగ్ ది కబాబ్,
0: కుర్బానీ కా మీఠా,
1: షహదూద్ మలై.
0: హైదరాబాద్ ఇస్ అ గ్రాండ్ బఫే
1: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ అ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
0: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నె హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
1: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
0: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
1: ఇట్స్ కల్చర్, హిస్టరీ అండ్ ఫ్లేవర్ రోల్డ్ ఇన్ టు వన్.
0: జష్నె హైదరాబాద్.

8:51 స్టూడియో క్లాక్లో అండ్ వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు. ఇది ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో చెబుతున్న రంగుల భయం. నిజంగా యోగా శారీరక వ్యాయామం మాత్రమే కాదు, సంపూర్ణ జీవనశైలి. యోగాతో శరీరానికి ఆరోగ్యం, అలాగే ధ్యానంతో మనసుకి ప్రశాంతత. రోజుకి 5 నిమిషాలు ధ్యానం చేస్తే ఒత్తిడి ఆందోళన తగ్గి ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఆరోగ్యానికే కాదండి, ఆనందాన్ని ఇచ్చే ఒక అద్భుత సాధనం ఈ యోగా. ఈ సాధనలో ఎన్నో ఆసనాలు ఉన్నప్పటికీ అందులో ప్రధానమైనది ధ్యానం. నిజంగా ఈ ఉరుకుల పరుగుల జీవితంలో నిజంగా ఎంత డెడికేట్ అయిపోతున్నాం అంటే, మనం ధ్యానం కనీసం మనకు తెలుసు విషయం ఏంటంటే, మనకి తెలుసు ధ్యానం చేస్తే ప్రశాంతత కలుగుతుందని తెలుసు, కానీ ఇప్పుడు ఏం చేస్తాంలే, కానీ ఇప్పుడు చేయాలని లేదులే అని అంటున్నామే, దానివల్ల ఎంత మానసికంగా మనం బలహీనలు అయిపోతున్నాం, ఎమోషనల్లీ వీక్ అంటారు కదా, అలా అయిపోతున్నాం అనమాట. అలా కాకుండా మనసుని నియంత్రించే అద్భుత సాధనం కాబట్టి ఈ ధ్యానం ఖచ్చితంగా మనం చేద్దాం. అలాగే శరీరాకృతి, మంచి శరీరాకృతి కోసం, ఆరోగ్యం కోసం ఈ యోగాసనాలు చాలా చాలా మేలు చేస్తాయండి. మన కోసం మనం చేద్దాం, ఏమంటారు వింటూ ఉండండి. ఇది వైబ్రెంట్ హైదరాబాద్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రేడియో జీవితం రంగుల భయం.

సూపర్ హిట్ సాంగ్ వింటున్నారు ఫ్రమ్ ద మూవీ ఆడవారి మాటలకు అర్థాలే వేరే. స్టూడియో క్లాక్లో 8:56 అవుతుంది. మరి కాసేపట్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

0: మాటైనా
1: పాటైనా
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. అహింస, శాంతి భారతదేశ సంస్కృతులని, ఈ అహింసా భావనను ఎవరూ కూడా తమ బలహీనతగా భావించే పొరపాటు చేయకూడదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. రైతులకు ఎరువులు నిరంతరాయంగా, అవాంతరాలు లేని సరఫరాను సమయానికి అందేలా చూడడమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. దేశంలో 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న సుమారు 8.7 కోట్ల మంది యువత ప్రస్తుతం చదువు, ఉద్యోగం, నైపుణ్య శిక్షణ తీసుకోవడం వంటివేమీ చేయకుండా ఖాళీగా ఉన్నారని నీతి ఆయోగ్ తాజా నివేదికలో వెల్లడించింది. 5 నుంచి 17 ఏళ్లలోపు పిల్లలకు సంబంధించిన తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ ప్రక్రియను సెప్టెంబర్ 30 వరకు ఉచితంగా నిర్వహిస్తున్నట్టు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ వెల్లడించింది. ఈ గడువు సమీపిస్తున్నందున తల్లిదండ్రులు వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించింది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఆరోపిస్తూ ఆటో యాప్ ఆధారిత సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ బంద్కు పిలుపునిచ్చింది. దీంతో ఈరోజు అర్ధరాత్రి నుంచి ఆటోలు, క్యాబ్లు, స్కూల్ వ్యాన్ల సేవలకు అంతరాయం కలగనుంది. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచస్థాయి విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రతినిధులను కోరారు. రాష్ట్రంలో విద్యుత్తు, నీటి సమస్యలు లేవని, పెట్టుబడిదారులకు తెలంగాణ అత్యంత అనుకూలమైన, సురక్షితమైన ప్రాంతమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. టెలికాం, ప్రసార, విమానాశ్రయ సుంకాలు, సైబర్ తరహా ప్రత్యేక రంగాల్లో ఎదురయ్యే వివాదాలను సత్వరమే పరిష్కరించవలసిన అవసరం ఉందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ అన్నారు. హైదరాబాద్ తరహాలో నిజామాబాద్లో కూడా పేదలకు ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: FM Rainbow 101.9

9:10 20 seconds రెయిన్బో స్టూడియో క్లాక్ లో అండ్ వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సంతోష్. నిజంగా డాన్స్ చేయడం అంటే చాలా మందికి ఇష్టం. వచ్చినా రాకపోయినా మూమెంట్కి తగ్గట్టుగా ఏదో ఒక స్టెప్ వేసేస్తారు. కానీ చాలామందికి నలుగురిలో డ్యాన్స్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు, అలాగే సిగ్గుపడుతూ ఉంటారు, మొహమాటం పడుతూ ఉంటారు, నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటారు అన్నమాట. అంటే కేవలం ఇంట్లో లేదంటే ఏదైనా పని చేసుకుంటున్నప్పుడు లేదంటే ఇంటి పని అంతా శుభ్రం చేస్తున్నప్పుడు హమ్మింగ్ చేయడమో డ్యాన్స్ చేయడమో లేకపోతే పాటలు పెట్టుకుని దాని తగ్గట్టుగా చేయడమో చేస్తూ ఉంటారు. కొంతమందికి డ్యాన్సే వృత్తి, ఇంకొంతమందికి మాత్రం ఎంజాయ్ చేసేందుకు డ్యాన్స్ చేస్తూ ఉంటారన్నమాట. చాలా ఉపయోగాలు ఉన్నాయండి. రిథమిక్గా కూడా ఎక్సర్సైజ్ చేయొచ్చు మామూలుగా అయితే. అయితే హైదరాబాద్ నోవాటెల్ డ్యాన్స్ ప్రదర్శనలతో అత్యంత ఉత్సాహభరితమైన యూనో హైదరాబాద్ ఫినాలే జరుగుతుందన్నమాట. డ్యాన్స్ చేయాలి, చూడాలి అనుకునే వాళ్ళు హ్యాపీగా హ్యాపీగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట, రైట్? సో ఇప్పుడు మనం మామూలుగా వింటున్న సాంగ్స్కి కూడా శుభ్రంగా హ్యాపీగా డ్యాన్స్ చేస్తే భలే ఉంటుందండి. స్టేట్మెంట్. ఇది వైబ్రెంట్ హైదరాబాద్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్ కు పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్డ్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు ఇవన్నీ?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: FM Rainbow 101.9.
3: Yes, FM Rainbow 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం, వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు. నిజంగా బాధ్యతల్ని ఆనందంగా స్వీకరించాలి అంటారు మన పెద్దలు, సరిగ్గా నిర్వర్తించాలి అని చెప్తారు. ఆలోచించే మాట ఇవ్వాలట, ఇచ్చిన మాట తప్పకూడదు. కొంచెం కష్టమైనా లేక నష్టమైనా మనం ఇచ్చిన మాటని నిలబెట్టుకోండి. మాట మీద నిలబడే మనిషి అనే గుర్తింపు పొందేలాగా ఉండాలట మన ప్రవర్తన. ఇతరులు మనల్ని నమ్మేలాగా మనం ప్రయత్నించాలి, అలా ప్రవర్తించాలి కూడా. ఆ నమ్మకం పెరిగేలా కృషి చేయాలి. అప్పగించిన పని సక్రమంగా నెరవేరుస్తారనే ఖ్యాతిని మనం పొందాలట. ఇలా పెరిగిన ఆత్మవిశ్వాసం మరి ఇంకా కొత్త అవకాశాలని మనకు అందిస్తుంది అని ఎప్పటికీ కూడా ఆ విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలట. ప్రతిరోజు కూడా కొత్త కొత్త మెట్లు, అంటే కొత్త కొత్త సోపానాలు అంటారు కదా, అవి అధిరోహించే ప్రయత్నం మనం చేయాలి. ముఖ్యంగా యంగ్స్టర్స్, అంటే ఇప్పుడున్న జెన్సీ థాట్స్తో ఎవరైతే ఉన్నారో వీరు ఇలాంటి పాజిటివ్ థాట్స్తో ఉంటే కనుక డెఫినెట్లీ హ్యాపీ హ్యాపీ హ్యాపీస్, నో డౌట్ అట్ ఆల్. స్టే ట్యూన్డ్.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పదా హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాద్దే కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్ at 2 p.m. only on FM Rainbow 101.9.

0: 9:34:55 నిజంగా సమయం అలా వెళ్ళిపోతుంది, ఎవరికోసం ఆగట్లేదు. దాన్ని చూసి మనం నేర్చుకోవాలి. ఒకవేళ క్లాక్ ఇంట్లో ఆగిపోయినా కానీ రెండు సార్లు కరెక్ట్ టైం చూపిస్తుంది అంట టైం. మనం కూడా అలాగే ఉండాలి అని అంటారు మన పెద్దవాళ్ళు. అయితే నెక్స్ట్ ఆర్జే మనకి లహరి స్టూడియోలో రెడీగా ఉంది. నిజంగా లహర్ అనగానే ఇలా దీని ఏమంటారు, వేవ్స్ అంటారు కదా. లహరి, గుడ్ మార్నింగ్, వెల్కమ్. యా, హౌ ఆర్ యూ? యా, ఐఎమ్ డూయింగ్ గ్రేట్. అయితే జనరల్గా పాటలు మీరు వింటూ ఉంటారా? అవునా, ఏ పాట అంటే ఇష్టం మీకు బాగా?
1: అంటే పర్టికులర్ ఒక సాంగ్ అని ఉండదు, ఇట్స్ ఆల్ అబౌట్ వైబ్ అన్నమాట.
0: ఓకే,
1: ఇప్పుడు లో ఫీల్ అయినప్పుడు ఐ గో టు మెలోడీ ఆర్ సంథింగ్ మోటివేషన్.
0: ఓకే,
1: ఎనర్జెటిక్ గా ఉన్నప్పుడు ఇట్స్ ఆల్ యునో యువర్ సాంగ్.
0: నిజంగా సాంగ్స్ వింటూ ఉంటే మన దగ్గర చాలా ప్లేలిస్ట్లు ఉంటాయి, అలాగే తర్వాత మళ్ళీ ట్రాక్స్ చాలా పెట్టుకుంటాం మనం. కొన్ని కొన్ని పాటలు అయితే మనం లిరిక్స్ చూసి పాడుతూ ఉంటాం, అవునా కదా. దానివల్ల ఏమవుతుందంటే మనకు ఒక క్రియేటివిటీ వచ్చేస్తుంది, అలాగే ఎక్కడ లేని నవ్వు అనేది వచ్చేస్తూ ఉంటుంది. అంటే లోపల నుంచి ఒక ఆనందం, అలాగే ఒక కాన్ఫిడెన్స్. కొన్ని కొన్ని సాంగ్స్ అయితే నిజంగా లిరిసిస్ట్లు కానివ్వండి, మ్యూజిక్ డైరెక్టర్స్ కానివ్వండి, మ్యూజిషియన్స్ కానివ్వండి, ఎంత కష్టపడితే కానీ మనకి, అంటే మ్యూజిక్ థెరపీ అనేది కూడా ఉంటుంది కదా.
1: మనం సాంగ్స్ పాడుతున్నప్పుడు కూడా కొన్ని లిరిక్స్ వినగానే అరే ఇంత బాగా ఎక్స్ప్రెస్
0: ట్రూ.
1: And yes, that is why we use those lyrics to express our emotions also.
0: True, true. నిజంగానే. అయితే ఎన్నో రకాల పాటలు వింటూ ఉంటాం మనం, ఎస్పెషల్లీ రిథమిక్గా ఎక్సర్సైజ్ కూడా చేస్తూ ఉంటాం మనం, అవునా కదా. సో నిజంగా పాట వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కదా, హెల్త్ రిలేటెడ్ కూడా చాలా ఇవి ఉన్నాయి.
1: మార్నింగ్ వేసి కాస్త గొంతు దాన్ని అడ్జస్ట్ చేసినట్టు పాడినా కూడా ఏదో తెలియని రిలాక్సేషన్.
0: దట్ ఈస్ ట్రూ.
1: మోస్ట్ ఆఫ్ ది బాత్రూమ్ సింగర్స్ కూడా అందుకే రిలాక్స్ అవుతారు.
0: దట్ ఈస్ ట్రూ, దట్ ఈస్ ట్రూ. నిజంగా లహరి, లహర్ ఎలాగైతే వేవ్స్ ఎలా వస్తూ ఉంటాయో అలాగే మాట్లాడుతుంది లహరి కూడా. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నెక్స్ట్ షోలో రెడీగా ఉంది. అండ్ మోర్ ఓవర్ లహరి, ఎనీ మోర్ థింగ్స్ విత్ సాంగ్, అబౌట్ సాంగ్?
1: లేదు, ఐ థింక్ మ్యూజిక్ ఇస్ ఆల్వేస్ అన్ ఎస్కేప్ ప్లేస్ ఫర్
0: 100%. యా, దట్ ఈస్ ట్రూ.
1: ఐ థింక్ ఎవరం దాన్ని వదిలేదు, అండ్ వి షుడ్ ఎంకరేజ్ ఆల్ ది టాలెంట్స్ అవుట్
0: దేర్. దట్ ఈస్ ట్రూ, దట్ ఈస్ ట్రూ. అండ్ ఈవెన్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా నేర్చుకుంటే, ఎస్పెషల్లీ పిల్లలు, వయసుతో సంబంధం లేకుండా అందరూ పాడాలి.
1: ఏమంటారు,
0: దట్ ఈస్ వాట్. యా,
1: నిజమే,
0: నిజమే, అంతే కదా. సో సో నైస్ టు టాక్ టు యూ లహరి. నిజంగా చాలా బాగా మాట్లాడింది. ఎట్లా అంటే ఇంకా మనకు ఒక ఉత్సాహం అనేది వచ్చేస్తుంది అనమాట. అయితే అనేక రకాల శ్రమతో కూడిన వ్యాయామాల కంటే కూడా పాట పాడడం మనల్ని మరింత లోతుగా శ్వాస తీసుకునేలాగా చేస్తుంది అనమాట. అందువల్ల మనం ఎక్కువ ఆక్సిజన్ని పీల్చుకుంటాం, ఏరోబిక్ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకుంటాం కూడా అనమాట. అయితే కండరాల ఒత్తిడి నుండి ఉపశమనాన్ని కూడా పొందుతాం. పాడటం అనేది రోజువారీ ఒత్తిళ్ల నుంచి మన మనసుని మళ్లించి మానసిక ఉల్లాసాన్ని ఇచ్చి విచారం అంటే దుఃఖాన్ని దూరం చేసేస్తుంది అనమాట. సానుకూల భావోద్వేగ మార్పులకి కూడా కారణమవుతుంది. అయితే ఇవాళ మన సిటీలో జూబ్లీ హిల్స్లో నాస్టాల్జిక్ బాలీవుడ్ సింగలాంగ్స్ ఉన్నాయన్నమాట. పాడాలి, నేను కూడా ఒక మంచి సింగర్ అవ్వాలి అనుకునే వాళ్ళు హ్యాపీగా హ్యాపీగా హ్యాపీగా పార్టిసిపేట్ చేయొచ్చు. స్టే ట్యూన్డ్. ఇది వైబ్రెంట్ హైదరాబాద్, ఓన్లీ ఆన్ ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో.

నోట్బుక్ మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ వింటున్నారు. నిత్య సంతోషిని పాడిన పాట. నిజంగా ఒక్కసారి ఈ పాట వింటుంటే నాకు లహరి, ఈ సాంగ్ వింటుంటే నాకు ఎంత మంచి, లైక్ యూనో ఒక

0: డివైన్ థాట్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట. జనరల్గా కొన్ని కొన్ని సాంగ్స్ అలాగే ఉంటాయి కదా, సీరియస్లీ మనలో కొన్ని డివైన్ క్వాలిటీస్ ఉంటాయి, లైక్ కైండ్నెస్. అట్లాగే యూనో ఎవరైతే ఎమోషనల్గా వీక్ అయిపోతారో వాళ్ళకి మనం కౌన్సిలింగ్ ఇచ్చేసి వాళ్ళని ఒక ధైర్యాన్ని నింపడం. వాట్ యు సే అబౌట్ దిస్?
1: ఈ మధ్య నాకు తెలిసి సోషల్ మీడియా ఇలా ఎమోషన్లెస్ పర్సన్గా ఉండడాన్ని చాలా ఓవర్ రేటెడ్ చేసేసింది. యూఆర్ జస్ట్ హైడింగ్ కైండ్నెస్ కానీ మనలో ఉన్న గుడ్ క్వాలిటీస్ అన్నిటినీ హైడ్ చేసేసుకుంటాం. ఎందుకంటే ఎక్కడ అవి ఎక్స్ప్రెస్ చేస్తే లోకు అయిపోతాము లేదా చులకన అయిపోతాము అన్న ఫీలింగ్ చాలా ఎక్కువ
0: అయిపోతుంది.
1: మేబీ ఐ థింక్ పీపుల్ షుడ్ వర్క్ ఆన్ బీయింగ్ దెమ్సెల్వ్స్. అండ్ మీరు ఈ మూవీ చూస్తే డియర్ జిందగీ అని హిందీలో, దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది దిమాగ్ కా డాక్టర్ అని
0: చెప్పారు,
1: విచ్ ఇస్ కాల్డ్ థెరపిస్ట్.
0: ఓకే,
1: అండ్ పీపుల్ షుడ్ నార్మలైజ్ గోయింగ్ టు థెరపిస్ట్. ఎందుకంటే మనం ఒక పర్సన్ ని హెల్ప్ అడగలేకపోతున్నాము అంటే అట్లీస్ట్ గో ఫర్ అ డాక్టర్ కదా.
0: ఎక్సలెంట్, యా నిజంగా అది. పొద్దున్నే చిరునవ్వుతో మేల్కోవడం, అలాగే మనకి ఇష్టమైన దైవాన్ని ప్రార్థించడం, అలాగే ఈవెన్ ఫైవ్ ఎలిమెంట్స్ పంచభూతాలు అంటారు కదా, వాటికి కూడా మనం థ్యాంక్ఫుల్ నేచర్తో ఉండడం, అండ్ ఈవెన్ లైక్ మన వల్ల మేలు జరగాలి అనే థాట్స్, ఇవన్నీ కూడా రియలీ దే మేక్ అస్ టు ఫీల్ లైక్ వీఆర్ సక్సెస్, వీఆర్ సక్సీడ్, రైట్?
1: నా ప్రకారం అయితే డివైన్నెస్ అనేది మనలో మన ఎమోషన్స్ ని హోల్ హార్టెడ్గా లైక్ ఫీల్ అయినప్పుడు ఎక్స్ప్రెస్ చేసినప్పుడే అవి కూడా బయటకు వస్తాయి.
0: ట్రూ, దట్ ఇస్ ట్రూ.
1: ఇఫ్ వి కీప్ సప్రెసింగ్ థింగ్స్ అది అవ్వదు ఇంకా.
0: ఎక్సలెంట్, నిజంగా ఇలాంటి క్వాలిటీస్తో మనం ఉందాం అండ్ ఇలాంటి క్వాలిటీస్ని మనం ఎప్పటికీ పెంచుకుందాం. అండ్ 9:45 రెయిన్బో స్టూడియో క్లాక్లో అండ్ నేను మీ ఆర్జే సంతోష్ మీ నుంచి సెలవు తీసుకున్న టైం. హాయిగా నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. మ్యాక్సిమం బయట ఫుడ్ అవాయిడ్ చేసి ఇంట్లో ఫుడ్కి మాత్రమే మీరు ప్రిఫరెన్స్ ఇచ్చి చక్కగా ఆరోగ్యంగా ఉండండి. స్టే ట్యూన్. ఇది ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.
2: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నూతన ప్రపంచ వ్యవస్థలో భారత్ అంతరిక్ష రంగంలో నిరంతర ప్రగతి సాధిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతూ భారత్ ప్రైవేట్ అంతరిక్ష రంగ నిపుణులు సైతం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును చాటుకుంటున్నారని ప్రశంసించారు. రైతులకు ఎరువులు నిరంతరంగా అవాంతరాలు లేని సరఫరాను సమయానికి అందేలా చూడటమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. దేశంలో 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న సుమారు 8.7 కోట్ల మంది యువత ప్రస్తుతం చదువు, ఉద్యోగ నైపుణ్య శిక్షణ తీసుకోవడం వంటివి ఏమీ చేయకుండా ఖాళీగా ఉన్నారని నీతి ఆయోగ్ తాజా నివేదికలో వెల్లడించింది. 5 నుంచి 17 ఏళ్లలో పిల్లలకు సంబంధించిన తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ ప్రక్రియను 30 సెప్టెంబర్ వరకు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ వెల్లడించింది. ఈ గడువు సమీపిస్తున్నందున తల్లిదండ్రులు వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించింది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఆరోపిస్తూ ఆటో యాప్ ఆధారిత సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ బంద్కు పిలుపునిచ్చింది. దీంతో ఈరోజు అర్ధరాత్రి నుండి ఆటోలు, క్యాబ్లు, స్కూల్ వ్యాన్ల సేవలకు అంతరాయం కలగనుంది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత మహిళా డబుల్స్ జోడి పుల్లెల గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీ కాంస్య పథకం సొంతం చేసుకుంది. సెమీఫైనల్లో లియూ షెంగ్షు, టాన్ నింగ్ జైనా జోడి 21-18, 13-21, 8-21 తేడాతో ఓటెంపాలైంది. టెలికాం, ప్రసార, విమానాశ్రయ సుంకాలు, సైబర్ తరహా ప్రత్యేక రంగాల్లో ఎదురయ్యే వివాదాలను సత్వరమే పరిష్కరించాల్సిన అవసరం ఉందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ అన్నారు. హైదరాబాద్ తరహాలో నిజామాబాద్లోనూ పేదలకు ఇందిరమ టవర్స్ను నిర్మిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@aarnews_hyd ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: నమస్తే ఆదాబ్, యూఆర్ లిస్నింగ్ టు నమస్తే హలో ఆదాబ్ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, అండ్ దిస్ ఇస్ మీ యువర్ ఆర్జే లహరి. ఇట్స్ 10:05:10 ఇన్ స్టూడియో క్లాక్ అండ్ వీఆర్ బ్యాక్ విత్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ టుడే. జస్ట్ ఇమాజిన్ యూఆర్ స్టాండింగ్ అండర్ అ స్కై ఫుల్ ఆఫ్ స్టార్స్ అండ్ సడన్లీ అ క్వశ్చన్ కమ్స్ టు యువర్ మైండ్. వాట్స్ రియలీ అప్ దర్? I think you got it by now. Today we are celebrating something truly out of this world. That is National Space Day. That one simple question where we think of is, what is up? What really is up there? Aur sach kahun, ye curiosity hi hai jo insaan ko aage badhati hai, jo hame naye discoveries tak le jaate hai. మన చిన్నప్పుడు కూడా అలానే అనిపిస్తుంది కదా, అక్కడ ఏముంటుందబ్బా అని ఒక చిన్న థాట్, అండ్ దాట్ క్యాన్ లీడ్ టు సంథింగ్ యాజ్ బిగ్ యాజ్ రీచింగ్ ది మూన్. అండ్ టుడే ఇస్ ఆల్ అబౌట్ సెలబ్రేటింగ్ దట్ క్యూరియాసిటీ. సో లెట్స్ అండర్స్టాండ్ వై డు వీ యాక్చువల్లీ సెలబ్రేట్ దిస్ డే ఆఫ్టర్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్ అండ్ ఫాలోడ్ బై అ షార్ట్ కమర్షియల్. స్టే ట్యూన్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, యూఆర్ లిసనింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఆర్జే లహరి. సో వీ వర్ టాకింగ్ అబౌట్ నేషనల్ స్పేస్ డే. సో వై డు వీ సెలబ్రేట్ నేషనల్ స్పేస్ డే? ఎస్, దిస్ ఇస్ సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా దిస్ డే టు మార్క్ ది సక్సెస్ ఆఫ్ ది చంద్రయాన్ 3 మిషన్, దట్ ఇస్ when India made history by becoming the first country to successfully land near the moon's south pole. It's a proud moment for the entire nation and a tribute to the incredible work done by Indian Space Research Organization. But it's not just about celebrating one mission, it's about inspiring future generations to explore space, to innovate and to believe that nothing is impossible. Jaise Hindi mein kehte hai, sapne sirf dekhne ke liye nahi hote, unko poore karne ke liye hote hai. Now that we know the reason why do we celebrate National Space Day, let's see how India actually reached this milestone. Stay tuned to Akashvani FM Rainbow 101.9 and we will be back after this wonderful song.

0: FM Rainbow 101.9.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, యూఆర్ లిజనింగ్ టు నమస్తే హలో ఆదాబ్ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 అండ్ దిస్ ఇస్ మీ యువర్ ఆర్జే లహరి. ఇట్స్ 10:21:38 ఇన్ స్టూడియో క్లాక్ అండ్ ఇట్స్ నేషనల్ స్పేస్ డే. టు బి ఫ్రాంక్, ఆర్ ఇండియాస్ జర్నీ ఇన్ స్పేస్ హ్యాస్ బీన్ ట్రూలీ ఇన్స్పైరింగ్. స్టార్టింగ్ విత్ లిమిటెడ్ రిసోర్సెస్, వీ బిల్ట్ one of the most respected space programs in the world. From launching satellites to reaching the moon and Mars, every mission shows determination and innovation. India's space journey didn't start with Chandrayaan 3. It's the result of years of effort. Before this, we had other missions like Chandrayaan 1, which was in 2008, that discovered water molecules on the moon, whereas Chandrayaan 2 in 2019, which came very close to landing and taught us valuable lessons. And here comes the Mangalyaan Mars Orbiter mission, which was in 2013. India became the first country to reach Mars in its first attempt. Aur phir aaya Chandrayaan 3 in 2023, completing what we started. Aur sabse interesting baat ye hai ki we achieved all this with smart thinking and strong belief. Ye hume sikhate hai, where there is a will, there is a way. But how does all this connect to us personally? Hai na? So stay tuned to FM Rainbow 101.9. We will know how all this is connecting to us personally after this beautiful song.

జీరో గ్రావిటీ సౌండ్స్ ఎక్సైటింగ్ ఇజంట్ ఇట్ బట్ బిహైండ్ ద డ్రీమ్ లైస్ ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ డిసిప్లిన్ అండ్ లర్నింగ్ జేసే కేతే హే మెహనత్ కే బినా కోయి భీ సప్నా పూరా నహీ హోతా అండ్ దిస్ డజంట్ అప్లై ఓన్లీ టు ఆస్ట్రోనాట్స్ ఇట్ అప్లైస్ టు ఆల్ ఆఫ్ అస్ సో నౌ లెట్స్ అండర్స్టాండ్ వై డస్ స్పేస్ ఈవెన్ మ్యాటర్ ఇన్ ఆర్ డైలీ లైఫ్స్ Space might feel far away, but it's actually a part of our everyday life. Think about it. GPS, weather forecast, satellite communication, all of this comes from space technology. So, without space research, our daily life would be completely different. Aur isiliye space sirf scientists ke liye nahi, ye hum sab ke liye hai. Mana life lo already space impact chala untundi. మనం రియలైజ్ అవ్వకపోయినా కూడా దాని ఇంపాక్ట్ మాత్రం ఉంటూనే ఉంటుంది సో స్టేడియం టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 టు నో వాట్ షుడ్ వీ టేక్ ఆర్ లర్న్ ఫ్రమ్ దిస్ స్పెషల్ డే

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, యూ ఆర్ లిసనింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, అండ్ వీ వర్ టాకింగ్ అబౌట్ టేక్ అవే ఫ్రమ్ ది టాపిక్ నేషనల్ స్పేస్ డే. సో ఆన్ దిస్ నేషనల్ స్పేస్ డే, లెట్స్ మేక్ వన్ సింపుల్ ప్రామిస్, దట్ ఈస్ టు స్టే క్యూరియస్ అండ్ నెవర్ స్టాప్ డ్రీమింగ్. బికాస్ ఎవ్రీ బిగ్ డిస్కవరీ స్టార్ట్స్ విత్ అ స్మాల్ క్వశ్చన్. క్యూంకి కల్ కా సైంటిస్ట్, ఆస్ట్రోనాట్ యా ఇన్నోవేటర్ శాయద్ యహీ సే నిక్లేగా. ఎవరికి తెలుసు, నెక్స్ట్ స్పేస్ హీరో మన మధ్య నుండి ఎవరో ఒకరు ఉండొచ్చు, మన మధ్యే తిరుగుతూ కూడా ఉండొచ్చు. సో కీప్ లుకింగ్ అప్ అట్ ద స్కై, బికాస్ మేబీ, జస్ట్ మేబీ, యర్ ఫ్యూచర్ ఇస్ రిటన్ ఇన్ ద స్టార్స్. స్టే ట్యూన్డ్ టు ఆకాశవాణి, అండ్ వీ విల్ బి బ్యాక్ విత్ అనదర్ స్పెషల్ ఆఫ్ ది డే ఆఫ్టర్ దిస్ వండర్ఫుల్ సాంగ్.

వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, యూఆర్ లిజనింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఆర్జే లహరి. ఇట్స్ 10:50 ఇన్ స్టూడియో క్లాక్. ఆజ్ హే సైరా భానుజీ కా బర్త్డే. అండ్ యే జో ఫేమస్ ఫిల్మ్ సైరా భానుజీ కా హే ఉస్మే సే దో తీన్ హే పడోసన్, పూరబ్ ఔర్ పశ్చిమ్, విక్టోరియా నంబర్ 203 ఔర్ సగిర్ద్. सब में उन्होंने अपनी अलग पहचान बनाई. और आते हैं पड़ोसन. वो फिल्म में उसकी केमिस्ट्री सुनील दत्त के साथ और किशोर कुमार का कॉमेडी प्योर गोल्ड था. और सायरा बानू जी ने अपनी ग्रेस से हर रोल को स्पेशल बना दिया. उनका चार्म इतना नेचुरल था कि ऑडियंस उन्हें स्क्रीन पर देखते ही कनेक्ट कर लेती थी. బట్ ఉన్కి లైఫ్ కా సబ్సే బ్యూటిఫుల్ చాప్టర్ అవి బాకీ హే ఔర్ వో హే ఉన్కా లవ్ స్టోరీ. నౌ కమ్స్ ద మోస్ట్ ఐకానిక్ పార్ట్ ఆఫ్ హర్ లైఫ్, దాట్ ఈస్ హర్ లవ్ స్టోరీ. సైరా బానుజీ నే షాదీ కి లెజెండరీ యాక్టర్ దిలీప్ కుమార్ సే ఇన్ 1966. ఔర్ యే సిర్ఫ్ ఏక్ మ్యారేజ్ నహీ థీ, యే ఏక్ టైమ్లెస్ లవ్ స్టోరీ థా. సైరా జీ హమేషా కహతీ థీ కి ఉనే బచ్పన్ సే హీ దిలీప్ కుమార్ సాహబ్ పర్ క్రష్ థా. షాదీ కే బాద్ ఉన్హోనే అప్ని పర్సనల్ లైఫ్ కో జ్యాదా ఇంపార్టెన్స్ దియా ఔర్ ఫిల్మ్స్ కమ్ కర్ దీ. బట్ ఉన్కా డెడికేషన్ ఔర్ లవ్ ఫర్ దిలీప్ కుమార్ సాహబ్ వో హర్ ఇంటర్వ్యూ మే క్లియర్లీ దిఖతా థా. ఉన్హోనే ఉన్కా హర్ స్టెప్ పర్ సాథ్ దియా ఏక్ పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్ కి తరహ. और इसी वजह से उनकी जोड़ी बॉलीवुड की मोस्ट रेस्पेक्टेड और लव्ड जोड़िया में से एक बनी. स्टे ट्यून्ड टू आकाशवाणी एफएम रेनबो 101.9 एंड वी विल लिसन टू अनदर वंडरफुल ट्रैक फ्रॉम हर फिल्म्स.

వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, యూఆర్ లిజనింగ్ టు నమస్తే హలో ఆదాబ్ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఈవెన్ టుడే సైరా బానో ఇస్ రిమెంబర్డ్ యాజ్ అ సింబల్ ఆఫ్ గ్రీస్ డిగ్నిటీ ఆర్ టైమ్లెస్ బ్యూటీ. ఉన్కా ఫ్యాషన్ సెన్స్, ఉన్కా హెయిర్ స్టైల్, ఉన్కా ఎలిగెన్స్ సబ్ కుచ్ ట్రెండ్ సెటర్ తా అప్నే టైమ్ మే. ఆజ్ కే జనరేషన్ కే లియే భీ వో ఏక్ ఇన్స్పిరేషన్ హై, ఎస్పెషలీ జబ్ బాత్ ఆతీ హై సింప్లిసిటీ ఆర్ క్లాస్ కి. ఉన్హోనే ప్రూవ్ కియా కి స్టార్డమ్ సిర్ఫ ఫేమ్ నహీ హోతా బల్కి పర్సనాలిటీ ఆర్ వాల్యూస్ భీ ఉత్నీ హీ ఇంపార్టెంట్ హోతీ హై. ఆర్ ఉన్కీ జర్నీ హమే యే సికాతీ హై కి సక్సెస్ కే సాథ్ సాథ్ రిలేషన్షిప్స్ ఆర్ రెస్పెక్ట్ భీ ఈక్వలీ ఇంపార్టెంట్ హై. తో దోస్తో ఆజ్ కీ ఇస్ స్పెషల్ దిన్ పర్ లెట్స్ సెలబ్రేట్ ద లైఫ్ ఆఫ్ ట్రూ బాలీవుడ్ జెమ్ సైరా బానోజీ. ఉన్కే లియే ఏక్ ఛోటా సా మెసేజ్, హ్యాపీ బర్త్డే సైరా జీ, ఆప్ హమేషా కే లియే హెల్దీ, హ్యాపీ ఆర్ స్మైలింగ్ రహే, ఆప్కా చార్మ్ ఆర్ ఆప్కీ లెగసీ హమేషా హమారే దిలో మే రహేగా. ఆర్ ఆప్ సబ్ లిజనర్స్ కే లియే అగర్ ఆప్నే ఉన్కీ ఫిల్మ్స్ నహీ దేఖీ హై तो डेफिनेटली चेक दम आउट. ट्रस्ट मी, आपको एक अलग ही एरा का मैजिक फील होगा. सो नाउ लेट्स लिसन टू अनदर वंडरफुल सॉन्ग फ्रॉम हर फिल्म जंगली.

0: రెయిన్బో 101.9.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, యూఆర్ లిజనింగ్ టు నమస్తే హలో ఆదాబ్ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 అండ్ దిస్ ఇస్ మీ యువర్ ఆర్జే లహరి. ఇట్స్ 12:12 ఇన్ స్టూడియో క్లాక్ అండ్ ఐఎమ్ బ్యాక్ విత్ సంథింగ్ ఇంట్రెస్టింగ్. సో లెట్స్ టాక్ అబౌట్ వెరీ రియల్ టుడే, లైక్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ రియల్ టుడే అండ్ వీ కీప్ అవాయిడింగ్ ఇట్ ఆర్ ఇగ్నోరింగ్ ఇట్. At some point in life, everyone, yes, everyone goes through this phase at least once and sometimes even multiple times. That phase where you're stuck between what you love to do and what you have to do. Yes, what you love to do is nothing but passion and what you have to do is nothing but responsibility. And suddenly life feels like a pressure cooker. You sit alone and think, am I doing the right thing? Or should I follow my heart and be practical? Dil ki suno ya dimag ki? And the truth is, this confusion doesn't mean you're lost. It means you've reached a stage where your choices actually matter. This phase is not your weakness, it's your turning point. So if you've ever felt stuck like this, trust me, you're not alone. So stay tuned to Akashivani FM Rainbow 101.9 and next we'll understand what exactly pulls us so strongly. And that is, stay tuned to know what it is.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, యు ఆర్ లిసనింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 అండ్ దిస్ ఇస్ మీ యర్ ఆర్చి లహరి. ఇట్స్ 12:18:16 అండ్ స్టూడియో క్లాక్. సో వీ వర్ టాకింగ్ అబౌట్ ప్యాషన్ వర్సెస్ రెస్పాన్సిబిలిటీ. నౌ లెట్స్ స్లో డౌన్ అండ్ అండర్స్టాండ్ వాట్ ఇస్ ప్యాషన్. ప్యాషన్ ఇస్ నాట్ జస్ట్ సంథింగ్ యూ లైక్, ఇట్స్ సంథింగ్ దట్ పుల్స్ యూ బ్యాక్ అగెయిన్ అండ్ అగెయిన్. It's that one thing you can do for hours without getting tired. You don't check the time, you don't wait for breaks, you just flow. Like playing a sport, dancing, singing, creating content, acting, anything. Whichever makes your heart feel happy or full, that is what is called passion. Passion wo hai jo aapko zinda feel karata hai. But here's the catch. Passion doesn't always come with security. No fixed income, no guarantee, no career path or clear path. And that's why people get scared. Because passion asks one question. Are you ready to risk comfort for happiness? Sounds exciting, right? But also risky. And that's where the other side of life steps in. Let's talk about that other side after this wonderful song.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

0: ఇరానీ చాయ్,
1: బన్ మస్కా,
0: హైదరాబాదీ బిర్యానీ,
1: టంగ్ ది కబాబ్,
0: కుర్బానీ కా మీఠా,
1: షహదూద్ మలాయ్.
0: హైదరాబాద్ ఇస్ అ గ్రాండ్ బఫే
1: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ అ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
0: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నే హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
1: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
0: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
1: ఇట్స్ కల్చర్, హిస్టరీ అండ్ ఫ్లేవర్ రోల్డ్ ఇన్ టు వన్.
0: జష్నే హైదరాబాద్.

0: ویلکم بیک لسنرز، یو آر لسننگ ٹو نمستے ہیلو آداب آن آکاش وانی ایف ایم رینبو 101.9 اینڈ دس از می یور آر جی لہری. اٹس 12:32:11 اینڈ اسٹوڈیو کلاک. ناؤ کمز دی ہارڈسٹ پارٹ، دیٹ از دا فائٹ ان سائڈ یور ہیڈ، ا فائٹ بٹوین ٹو سائڈس آف یور لائف. ون از ریسپانسبلٹی اینڈ پیشن. ون سائڈ سیز follow your passion, life is short, and the other side says be practical, okay, think about future, and you're stuck in between. Overthinking starts, comparison starts, pressure builds. You see others succeeding in passion and suddenly doubt yourself. Am I wasting my time? Am I being too safe? Correct decision enti and clarity raadu, confusion matram perigipothundi. But here's something very important. There is no such thing called perfect decision. Every path comes with trade-offs. Her choice ke saath kuch na kuch sacrifice aata hai. So stop waiting for a perfect answer. Instead ask, what matters most to me right now? Okay, so if there's no perfect choice, then what do we do? Give up one completely, or is there any other way? Did you also have this confusion at any point of time? Yes. So let's explore about that after this wonderful song. Stay tuned to Akashavani FM Rainbow 101.9.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, యు ఆర్ లిసనింగ్ టు నమస్తే హలో ఆదాబ్ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. సో మోస్ట్ పీపుల్ థింక్ ఇట్స్ ఈదర్ ప్యాషన్ ఆర్ రెస్పాన్సిబిలిటీ, బట్ లైఫ్ ఇతని బ్లాక్ అండ్ వైట్ నహీ హోతీ హై. వాట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ టు చూస్ జస్ట్ వన్, యూ కెన్ స్టార్ట్ బిల్డింగ్ బోత్, బికాస్ దిస్ జనరేషన్ హ్యాస్ నార్మలైజ్డ్ హజ్లింగ్ వెరీ మచ్ and it's a very good thing because work for stability and slowly grow your passion on the side. Weekend lo, free time lo, practice cheyochu, small steps and small progress. Hindi mein ek simple thought, chota shuru karna galat nahi hota, ruk jana galat hota hai. You don't need a dramatic jump, you need consistent effort. Passion doesn't need speed, it just needs patience, and one day that small effort can turn into something big. So balance might actually be possible, but what does success really mean at the end of all this? So let's talk about what actually success mean to us after this song. We'll be back with

0: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్ కు పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు ఇవన్నీ?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, యూఆర్ లిజనింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 అండ్ ఇట్స్ 12:49:32 అండ్ స్టూడియో క్లాక్. సో వాట్ ఇస్ సక్సెస్? వాట్ ఆర్ సక్సెస్ యాక్చువల్లీ మీన్ టు అస్? ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే లైఫ్ ఇస్ నాట్ అ రేస్. సమ్ పీపుల్ ఫిగర్ ఇట్ అవుట్ ఎర్లీ, సమ్ టేక్ టైమ్, సమ్ రీస్టార్ట్ అగైన్, అండ్ దట్స్ కంప్లీట్లీ ఓకే. Because this phase, this confusion, this struggle, everyone goes through it at least once in life. Ye phase sabki kahani ka hissa hota hai. So what matters is, don't lose your identity completely. Handle your responsibilities but don't bury your passion. Jeevitamlo balance dorukute adhe nijamaina gelpu. So all you need

0: నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, యూఆర్ లిజనింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 అండ్ దిస్ ఇస్ మీ యువర్ ఆర్జే లహరి. ఇట్స్ టైమ్ ఫర్ అవర్ ఫేవరెట్ ఆర్, దట్ ఈస్ హెల్లో రెయిన్బో. సో వై లేట్, గ్రాబ్ యువర్ ఫోన్స్ అండ్ కాల్ ఇస్ ఆన్ 0402-323-00300, 0402-323-4821 అండ్ 0402-970-4715. తో ఆజ్ కా టాపిక్ సున్కే హీ నా ఎక్ స్మైల్ బి ఆయేగా ఆర్ థోడా సా నాస్టాల్జియా బి. సో ద టాపిక్ ఇస్ యాజ్ కిడ్స్ వీ యూస్ టు హేట్ ఓల్డ్ సాంగ్స్ బట్ గ్రోయింగ్ అప్ వీ కనెక్ట్ టు దమ్ మోర్. సచ్ బోలో గైస్, బచ్పన్ మే జబ్ ఘర్ మే పురానే గానే చల్తే థే క్యా రియాక్షన్ హోతా థా, అరే యార్ మమ్మీ చేంజ్ కరో నా బోరింగ్ హే, డాడ్ ప్లీజ్ ఎఫ్ఎం చేంజ్ కరో కుచ్ ఫాస్ట్ గానా లగావో, అండ్ అమ్మా ఈ పాట ఏంటమ్మా చాలా స్లోగా ఉంది ప్లీజ్ స్కిప్ చేయండి, సంథింగ్ ఫాస్ట్, వీ నీడ్ సంథింగ్ ఫాస్ట్. ఆమ్ ఐ రైట్ ఆర్ రాంగ్? బట్ నౌ సేమ్ సాంగ్స్, సేమ్ వాయిస్, సేమ్ లిరిక్స్ సడన్లీ ఫీల్ డిఫరెంట్. అబ్ వో గానే స్కిప్ నహీ హోతే రిపీట్ పే చల్తే హై, అండ్ వై ఇస్ దాట్? ఆజ్ ఇసీ బారి మే బాత్ కరేంగే. అంటిల్ దెన్ డోంట్ ఫర్గెట్ టు షేర్ విత్ అస్ వాట్ ఇస్ యువర్ ఫేవరెట్ ఓల్డ్ సాంగ్ అండ్ డిడ్ యూ ఫీల్ ద సేమ్ యాజ్ కిడ్, అండ్ ఆల్సో విచ్ ఓల్డ్ సాంగ్ డిడ్ యూ హేట్ యాజ్ అ కిడ్ బట్ లవ్ నౌ. సో స్టే ట్యూన్డ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ ఇట్ విత్ అస్ ఆన్ అవర్ కాల్, దాట్ ఇస్ 0402-323-00300, 0402-323-4821 అండ్ 0402-970-4715.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, యు ఆర్ లిసనింగ్ టు హలో రి, యు ఆర్ లిసనింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 అండ్ ఇట్స్ యువర్ ఫేవరెట్ ఆర్ హలో రెయిన్బో. సో వీ హ్యావ్ అ కాలర్ విత్ అస్. హలో,
2: వెరీ వెరీ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. ఐఎమ్ శ్రీనివాసరావు ఫ్రమ్ మలక్పేట్ అమ్మ.
1: గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాసరావు గారు, చెప్పండి, టాపిక్ విన్నారా?
2: మీరు చెప్పారు కదమ్మా, అయితే నాకు పాటలు అయితే చీ కోసుకుంటారు అనే రకం. మనం
1: ఎప్పటి
2: నుంచి కూడా బాగా సినిమాలు చూసేవాళ్ళు, మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళతో పాటు స్కూల్ కు బొట్టి వెళ్లేవాళ్ళం అనమాట. సో నాకు తెలుగులో మరీ ఇష్టమైన పాట ఏమిటంటే, చిన్నప్పుడు లవ్ కుష సినిమా వచ్చింది కదమ్మా,
1: అవునవును,
2: దాంట్లో ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఇచ్చేదో అనే పాట చాలా ఇష్టం.
1: ఓ నైస్ నైస్ సార్.
2: మరి అంటే మరీ ఇష్టం. తర్వాత ఎన్టీఆర్ అంటే బాగా ఇష్టము. ఎన్టీఆర్ సినిమాలన్నీ కూడా బాగా చూసేవాళ్ళము. దాంట్లో ఆలయాన వెలిచిన దేవుని ఆ పాట కూడా చాలా చాలా అంటే చాలా ఇష్టం అనమాట.
1: అదే
2: కాబట్టి ఇట్లా హిందీలో ఒక గబ్బన్ అనే అంటే ప్రేమ్చంద్ నవల్, ప్రేమ్చంద్ అని రైటర్ ఉన్నారు హిందీలో, అతను రాసినటువంటి బుక్ ఏమిటంటే గబ్బన్ అని ఒక బుక్ రాశాడు. అయితే ఆ దాని మీద సినిమా వచ్చింది. దాంట్లో ఎహసాన్ మేరే దిల్ పే తుమారా హై దోస్త్, నాకు ఫ్రెండ్షిప్ అంటే మహా ఇష్టం అనమాట. ఇప్పటికి కొన్ని వందల మంది ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఆ ఫ్రెండ్షిప్ తోటి ఆ పాట నాకు మహా అంటే మహా అంటే మహా ఇష్టం అనట. సినిమాలో ఆ పాట అంటే మరీ మరీ మరీ మరీ ఎప్పుడు కూడా ఇప్పటికి కూడా మా ఫ్రెండ్స్ అందరు ఏది పాట పాడినంటే ఫస్ట్ అన్నాను ఆ పాట పాడిన తర్వాత నేను వేరే పాటలు పాడుతుంటారు. సో కాబట్టి అట్లా మాకు ఫ్రెండ్షిప్ అంటే ఇష్టం.

0: ఫ్రెండ్షిప్ లో ఈ పాలసీ కూడా కొన్ని కొన్ని బాగా నేర్చుకున్నాం. నేర్చుకుని అట్లా అంతా మెయింటైన్ చేసాము. నా దగ్గర ఒక చిన్న ఫోన్ ఉంది, ఆ చిన్న ఫోన్ లో ఇప్పటికి ఒక 1000 పాటలు రికార్డ్ చేసుకున్నారు. రోజు రాత్రి రాత్రి పండేటప్పుడు కంపల్సరీ ఒక 5-6 పాటలు విని పడుకుంటారు
1: అన్నమాట.
0: సో టిల్ టుడే ఐఎమ్ డూయింగ్ దిస్ థింగ్ అన్నమాట. యాక్టివిటీ కంపల్సరీగా, మాకు ఫ్రెండ్షిప్ అంటే బాగా ఇష్టం.
1: థ్యాంక్ యూ సో మచ్ సార్, మాతో షేర్ చేసుకున్నందుకు. So that was their memory. All, you know, it's nostalgic whenever we hear the name. Old songs are evergreen hits. As a kid, we used to hate them a lot. But don't know, achanak se abhi usko bahut zyada connect feel ho rahi hai na. Hai na? You know what changed? Songs nahi. Hum badal gaye. Earlier, we listened to beats. Now we listen to meaning. పెళ్ళి హమ్ గానే సుంతతే అప్పును మెహసూస్ కర్తే హై. అప్పుడు మనం జస్ట్ సాంగ్ వినేవాళ్ళం, ఇప్పుడు వాటిని కాస్త ఫీల్ అవుతున్నాం. థింక్ అబౌట్ ఇట్, దట్ ఓల్డ్ మెలోడీ యువర్ డాడ్ యూస్ టు హమ్ ఆర్ యువర్ మామ్ లిజనింగ్ వైల్ కుకింగ్, ఎట్ దట్ టైమ్ ఇట్ వాజ్ ఇరిటేటింగ్, బట్ నా ఇట్ సమ్హౌ కంఫర్టింగ్, ఇజంట్ ఇట్? సండే మార్నింగ్, family time, childhood innocence, suddenly that boring song becomes your safe place because now those songs carry memories. So stay tuned to Akashvani FM Rainbow 101.9, and this is me, your Archie. Don't forget to connect with us on 0402-323-0030, 0402-323-4821 and 0402-970-4715, and the topic is, what is your old song that you hated as a kid but now you love? And also, did you feel the same as a kid? Stay tuned to Akashvani FM Rainbow 101.9.

0: Welcome back, listeners. You're listening to Akashvani FM Rainbow 101.9, and this is me, your RJ Lahiri. So it's our Hello Rainbow Hour, and the topic is, as kids we used to hate old songs, but now we connect to them. We have a caller.
1: Good afternoon.
0: గుడ్ ఆఫ్టర్నూన్ రామయ్య గారు, ఎలా ఉన్నారు?
1: గుడ్ ఆఫ్టర్నూన్ మా లహరి, చాలా బాగున్నాను నాయన. మీ అందరి ప్రేమతో బాగానే ఉంటానైనా, నేను అభిమానం ఉంటుంది కదా, దాని వల్ల అందరం బాగానే ఉంటాను. మీ ఆర్జలు అందరు కూడా నాకంటే చాలా, అందరు కూడా శ్రోతలు కూడా నాకంటే చిన్నవాళ్ళు అందరు కూడా అందరి ఆప్యాయతతో బాగానే ఉంటాను. నాకు చిన్నప్పటి నుంచి మా టాపిక్ వస్తే ఒక 4 లైన్లు చేస్తాను. ముక్తికి మార్గమురా, పలు తలపులతో పరిగిడువానికి ఫలితము శూన్యమురా. తారక నామము మధురమురా, ఆస్మరణే ముక్తికి మార్గమురా. అందరూ మానవులు

0: వెంకటేరా అంతరములు నీకెందుకురా, మానవ సేవే మాధవ సేవా, మనుషులు దీనిని మరువరాదురా, తారక నామము మధురమురా, ఆస్మరణే ముక్తికి మార్గమురా, కలిమి బలిమి అధికారాలు కనులకు వేయును పొరలు తెరలు, జీవితమే ఒక గారడిరా, నీవు నేనను పేదముత్తురా, తారక నామము మధురమురా, ఆస్మరణే ముక్తికి మార్గమురా.
1: థ్యాంక్ యూ సార్.
0: రెండే లేనుండే, సత్యము ధర్మము సాధించుటకే నారాయణుడే నరుడాయనురా, ఆ పరమార్థము ఎరిగిన నరుడే మా నారాయణుడై వెలుగు తూపురా, తారక నామము మధురమురా, ఆ స్మరణే ముక్తికి మార్గమురా. మా లహరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా.
1: థ్యాంక్ యూ సో మచ్ మీకు నచ్చిన పాటను మాతో పంచుకున్నందుకు.
0: థ్యాంక్ యూ నాన్న.
1: ఓకే సార్,
0: చాలా ఇష్టమైన పాట ఇది.
1: ఓకే సార్, థ్యాంక్ యూ
0: నాన్న. మాయా మచ్చింద్ర సినిమాలో ఇది.
1: ఓకే సార్.
0: ఓకే
1: నాన్న. ఓకే సార్, థ్యాంక్ యూ. We have another call. Hello.
2: Hello, good afternoon. Adab Lahiri ji.
1: Good afternoon sir, aapka naam?
2: शेर खान बोल रहा हूँ सर, आपका तामनगर से. सभी सुनने वाले भाई बहनों दोस्तों को भी मेरा प्यार भरा सलाम आदाब, और अल्लाह आपको सभी को हमेशा खुश रखे, आबाद रखे, सेहतमंद रखे, ये दुआ है मेरी.
1: बोलो सर, आपने टॉपिक सुना?
2: हाँ सुना तो, लेकिन तेलुगु में समझ में नहीं आ रहा.
1: नहीं, पुराने गाना जो भी आपके मन की पसंद है उसके बारे में बात करो.
2: हाँ लेकिन बहुत अच्छा टॉपिक है, मुझे तो पुराने ही सॉन्ग सारे पसंद है लहरी जी. तो पुराने सॉन्ग में जो बात थी ना, तो वो ऐसा लगता है हर सिचुएशन जो हमारी जिंदगी में जो लम्हे आते हैं, उतार चढ़ाव, खुशी गम जो भी है, ऐसा लगता है अरे ये तो इस हमारे इस सिचुएशन पे सूट हो रहा है.
1: रिलेट कर सकते हैं.
2: तो जो 70, 80, 90 तक के जो भी सॉन्ग है तो वो बहुत खूबसूरत लगते हैं, और बाद में के जो सॉन्ग है अपने को समझ में नहीं आते, वो पसंद अपनी अपनी ख्याल अपना अपना है. तो मुझे एक सॉन्ग बहुत सारे पसंद है, लेकिन उसमें से एक बताता हूँ मैं आपको.
1: ठीक है, बोलिए
2: जी. अमिताभ बच्चन साहब की फिल्म है मजबूर, तो उसका सॉन्ग है वो. आदमी जो कहता है, आदमी जो सुनता है, जिंदगी भर वो सदाएं पीछा करती है. आदमी जो देता है, आदमी जो लेता है, जिंदगी भर वो दुआएं पीछा करती है. कोई भी हो हर ख्वाब तो सच्चा नहीं होता, बहुत ज्यादा प्यार भी अच्छा नहीं होता. कभी दामन छुड़ाना हो तो मुश्किल हो जाए, रास्ते में छूटे जो रास्ते में टूटे तो, जिंदगी भर वो वफाएं पीछा करती है. आदमी जो कहता है, आदमी जो सुनता है, जिंदगी भर वो सदाएं पीछा करती है.
1: वाह क्या बात है सर, क्या बात है. थैंक यू सो मच फॉर शेयरिंग इट.
2: हमारे मुमताज बाजी को, सभी भाई बहनों को सलाम है, आपका भी शुक्रिया.
1: ओके सर, थैंक यू. एंड वी हैव अनदर कॉलर. ओके सो वी हर्ड people sharing with us about their favorite songs, and also we got to hear their singing skills as well. So sach bolo, don't act like you always had a light music taste, isn't it? We all were like DJ wala baba mera gana chala do, but now suddenly hum tere pyar mein sara alam. What a switch, isn't it? Just slight transition from super fast beat to slow melodies. అప్పుడేమో మాస్ సాంగ్స్, ఇప్పుడేమో మెలోడీ సాంగ్స్. లైఫ్లో జరిగే ఎన్నో ట్విస్ట్లో ఇది ఒక ట్విస్ట్.

0: బట్ లవ్ నౌ అండ్ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఓల్డ్ సాంగ్ దట్ మేక్స్ యూ ఫీల్ లైక్ హోమ్. సో డోంట్ ఫర్గెట్ టు కాల్ ఇస్ ఆన్ 0402-323-0030, 0402-323-4821 and 0402-970-4715. We have callers.
1: Hello.
0: Hello.
1: Namaskaram, ma.
0: Namaskaram, sir. Mee peru?
1: Nenu Volayadu Prabhakar Rao from Medupalli.
0: Cheppandi Prabhakar Rao, sir.
1: On air,
0: ma? On air, on air. Cheppandi.
1: Aithe manaki nachindi emiti ante okati Govala Gopanna. వినురా వినురా నరుడు అని అంటారా హిందీలోనే? హిందీ సాంగ్
0: మీకు ఏ భాషలో ఏ పాత పాడిన వచ్చినా పర్వాలేదు, చెప్పుకోవచ్చు.
1: తర్వాత బొబ్బిలి పుల్లలో జనని జన్మభూమిశ్చ. కానీ మీరు అడుగుతున్నారు కానీ ఇవి ప్రసారం చేస్తే బాగుంటుంది, మేము కూడా సంతోషిస్తాం కదా.
0: తప్పకుండా తెలుగు షోస్ లో తప్పకుండా ఇవి ఆన్ ఎయిర్ వస్తాయి, అప్పుడు వినొచ్చు. మీకు హిందీలో కావాలి అన్నవి ఇప్పుడు చెప్పేయండి, మేము ప్లే చేస్తాం.
1: హిందీలో కభీ కభీ మేరే దిల్ మే అమితాబ్ బచ్చన్ ది.
0: ఓకే,
1: చాలా బాగుంటుంది. ఒక అంటే లవ్ స్టోరీ మీద చాలా బాగుంటుంది ఆ పాట, వేయండి
0: వీలైతే. తప్పకుండా.
1: కోలేటి ప్రభాకర్ రావు, నమస్కారం.
0: థ్యాంక్ యూ సో మచ్. హలో
2: హలో
0: హలో
2: హలో, జేమ్స్ స్పీకింగ్ హియర్ మేడం.
0: సార్ ఐమ్ సారీ, కెన్ యూ రిపీట్ వన్స్ అగైన్?
2: మేడం
0: కొంచెం, కెన్ యూ ప్లీజ్ పుట్ యువర్ ఫోన్ అవే ఫ్రమ్ ద రేడియో?
2: ఓకే మేడం,
0: చెప్పండి సార్. ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
2: ఒకటి మిడిచి పడకు అత్త కూతురు ముందు ముందు ఉందిలే సంబరాల జాతర అనేది ఒక పాట. ఆ పాట బాగుంటది. హిందీ పాట అయితే అదేది హిందీలో క్రాంతి పిక్చర్ లో అదేయండి మేడం.
0: ఓకే ఓకే సార్, తప్పకుండా.
2: థ్యాంక్ యూ
0: సో మచ్. ఓకే, so don't forget to call us on 0402-323-0030, 0402-323-4821 and 0402-970-4715. Stay tuned to Akashvani FM Rainbow 101.9 and we'll be listening to a wonderful track.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జరిచేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, యు ఆర్ లిజనింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 అండ్ ఇట్స్ 1:33:57 సెకండ్స్ ఇన్ స్టూడియో క్లాక్. వి హావ్ ఎ కాలర్. హలో.
2: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ లహరి మేడం.
1: గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి.
2: ఓం శాంతి, నమస్కారం అండి. నా పేరు పోలిశెట్టి మెహర్బాబా, జూబ్లీస్ నుంచి మాట్లాడుతున్నాను.
1: చెప్పండి మెహర్బాబా.
2: ఇకపోతే మా అన్నయ్య గారు, రమణయ్య గారు, నేను అందరికన్నా పెద్ద కాలస్ అందరిలోనే పెద్దవాడిని, కానీ పెద్దవారు కాదండి, చిన్నవారేనండి. రమణయ్య గారు పాడిన పాట ఎవరినన్నా పాడమనండి, అదే విధంగా నేను ఛాలెంజ్ చేసి చెప్తాను, ఎవరు కూడా పాడలేదు
1: మేడం.
2: ఇకపోతే అండి నేను ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండి. ఫ్యాన్స్ అయితే నేను, మీకు తెలుసో తెలియదు, సినీ రికార్డింగ్ జాన్స్ లైన్ ఉండేవాడిని.
1: అవును.
2: వాటిలో జూనియర్ ఎన్టీఆర్ గా నటించేవాడిని. అత్త మరుగు వాగులో అత్త కూతురు, అందమంత అడిగింద ఎత్త కూతురు, అడిగింది ఇచ్చుకో, ఇచ్చింది పుచ్చుకో, మంగిని పిల్లి మామిడి పండు రంగు మీద ఉంది, చిలికే రువ్వని జాంపండు సిగ్గు పడుతుంది. ఇక బొబ్బులు పుల్లని ఓలేటి ప్రభాకర్ రావు గారికి డెలిగేట్ చేస్తున్నాయని.

0: గడి అసి ఇకపోతే దానవీర సోర్కర్ని అయితే 16 సార్లు చూశాను మేడం. చూసి నాటకాల్లో ప్రవేశించాను మేడం. 2 డైలాగులు చెప్తాను మేడం, టైం ప్లీజ్ మేడం.
1: చెప్పండి చెప్పండి సార్.
0: ఆది గోగమని యోజ్యానం సభభవన మధ్యస్థల వెళ్ళి సద్రుత కాంతారు శృంగారము నేత్ర నుండి దగ్గ ముగుతున్నది సుగంధ పరిమళ సమాశ్రిత ప్రఫుల్ల పుష్ప ప్రకరణంబు సత్పుష్పకమ్మ.

0: చాలా చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ విత్ అస్. అండ్ వీ ఆల్సో హ్యావ్ అనదర్ కాలర్. హలో హలో హలో
1: రాధే రాధే
0: రాధే రాధే.
1: ఎలా ఉన్నారు లహరి గారు?
0: బాగున్నాం సార్, మీరు ఎలా ఉన్నారు? మీ పేరు?
1: బాగున్నానండి, మురళి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి మురళి గారు.
1: ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న మా అమ్మాయిది బర్త్డే ఉందండి, విషెస్ చేశారు ఊరు నరసింహారెడ్డి అన్నయ్య గారు, మెహర్బాబు అన్నయ్య గారు, వాళ్ళకి థ్యాంక్స్. అట్లాగే రమణయ్య గారికి కూడా థ్యాంక్స్. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు చిన్నది విషయం, రమణయ్య గారు అందరికన్నా పెద్దోళ్ళు అని అందరు అనుకుంటారు, కానీ నేనైతే అందరికన్నా చిన్నతను అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎలా ఎలా చెప్పు, ఎలా ఎలా లహరి గారు చెప్పండి. మీరు
0: ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు అని చెప్పేసి
1: అది ఒక కారణం. ఇంకో కారణం ఏంటంటే, గడిచిన దినాలను మనం లెక్కేసుకోవచ్చు, మిగిలిపోయిన దినాలు ఎన్ని ఉన్నాయంటే ఆయన మనకన్నా చిన్న అయిందనే కదా.
0: అవును అవును.
1: ఇంకోటి ఏంటంటే, వాస్తవానికి తను చిన్నైనా ఇంకోటి పెద్ద అయినా సనాతనం అంటే ఆ పాతలో పాతది కొత్తలో కొత్తది. అయితే ఆయన సనాతనుడు. ఏ విధంగా సనాతనుడు అంటే భీష్మ పితామహుడు నా దృష్టిలో తను. ఇంకోటి ఏంటంటే, పాటల గురించి వస్తాను లహరి గారు.
0: చెప్పండి.
1: వాస్తవానికి పాటలు అనేది ఒక పదాల ఒక గారడీ అది. ఇంకోటి ఏంటంటే, ఈ సాంగ్ ఆ సాంగ్ అని కాదు, అన్ని సాంగ్స్ మంచియే, అన్ని రైటర్లు అందరూ మంచిగా. ఇప్పుడు మీరు వేసారు సాంగ్, బహుశా నేను అనుకుంటా ఆ పిక్చర్ వచ్చినప్పుడు మీరు పుట్టకుండొచ్చు. అడిగి కొద్దే కాదు, ఎంత మంచి సాంగ్ అది, విధు వినోద్ చోప్రా కాదు మూవీ అది. ఇంకోటి ఏంటంటే, ఆ కంపోజింగ్, మీరు ఆ సినిమా చూసిరో లేదో, అందులో అనిల్ కపూర్ యాక్టింగ్ గాని మనీషా కొయిరాల యాక్టింగ్ గాని ఎంత వండర్ఫుల్ గా ఉంటది అంటే ఆ సాంగ్.
0: ఇవన్నీ ఒక మెమరీస్ ని క్యారీ చేస్తూ ఉంటాయి ప్రతి ఒక్క సాంగ్.
1: ప్రతి ఒక్క సాంగ్ మెమరీస్ ని క్యారీ చేయడమే కాకుండా, ఆ అమ్మాయిని అన్ని పదాలతోటి అమర్చిండు కవి అంటే ఎంత బాగా అనిపిస్తుంది. ఒక దీపంతో కూడా పోల్చిండు. ఇంకోటి ఏంటంటే, వాస్తవానికి నేను ఒకటి మీ పేరు మీదనే ఒక సాంగ్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిండు, వినండి. ఖాళీ నాలుగు పదాలు చెప్తాను.
0: చెప్పండి.
1: అలుపన్నది ఉందా ఎగిరే అలకు, ఎదలోని లయకు, అదుపన్నది ఉందా కలిగే కలకు, కరిగే వరకు. మీరు ఎప్పుడైనా ఆ సముద్రం లోపల వచ్చే అలని దాన్ని కంట్రోల్ చేయగలుగుతారా?
0: లేదు లేదు.
1: సేమ్ అట్లాగే మీ మనసులో కలిగే కొన్ని ఆలోచనలు కూడా మీరు అనకట్లేరు. దాన్ని అదే విధంగా కలిగిన కళని కూడా అమాంతం ఆపను లేరు, అది తీరేదాకా మీరు దాంతో వదిలించుకొని కూడా వదిలించుకోలేరు. కంపల్సరీ తీరాల్సిందే అది.
0: అంతే. అవునవును.
1: అలాంటి పదాలు కొన్ని అసలు చెప్తున్నాను కదండి, దే ఆర్ ఆల్ గ్రేట్ పర్సన్స్ రైటర్స్ అంటేనే గ్రేట్ పర్సన్స్. ఒక్కదాని పేరు చెప్పి తత్మై బాగలేవు అని చెప్పే ఉద్దేశం అన్ని పాటలు మంచియే. ఇంకోటి మీరు ఇంతకుముందు ప్లే చేశారు ఏది, అది కవి ఖుషి కవి గమ్. ఏం సాంగ్ అండి అసలు అది, అసలు వింటుంటే అంత బాగుంటుంది. కొత్త ప్రతి ఒక్క రైటర్ కూడా మంచి సాంగే. ఇంకోటి మీరు వస్తున్న ఈ కొత్త ఆర్జీలు కూడా వాస్తవానికి 101.9 FM రెయిన్బో, రెయిన్బో కే సాథ్ ఆప్కా లైఫ్ రంగీన్ అంటున్నారు కదా, వాస్తవానికి మా ప్రపంచాన్ని రంగళమయం చేస్తున్నారు మీరు.
0: థ్యాంక్ యూ సో మచ్ మురళి గారు.
1: గ్రేట్ డే.
0: థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో దట్ వాజ్ ఇట్. సో హ్యావ్ యూ అబ్జర్వ్డ్ లైక్ ఎవ్రీ కాలర్ హ్యాస్ సమ్ ఆర్ ది అదర్ మెమరీ ట్యాగ్డ్ అలాంగ్ టు అ సాంగ్, ఇజ్ంట్ ఇట్? సో వన్ బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ ఓల్డ్ సాంగ్ ఈస్ ది కనెక్ట్ జనరేషన్స్. Your grandparents loved them, your parents lived with them, and now it's your turn. You understand them. Ivi paatalu kaadu, mana jeevithaniki memories. So sometimes lyrics hit harder because life has happened. Heartbreak, growth, struggle, and suddenly

0: line feels personal. That's why a song you once ignored becomes the one you play on loop at 2 a.m. Isn't it relatable? So stay tuned to Akashvani FM Rainbow 101.9 and don't forget to call us on 0402323-0030, 0402323-4821 and 0402970-4715. The topic is, what is your favorite old song that you hated but now you can't stop listening to it? Stay tuned to Akashvani FM Rainbow and we have a caller. Hello? Hello? Hello?
1: Good afternoon, madam.
0: Good afternoon, sir. మీ పేరు?
1: హలో
0: హలో వినిపిస్తుందా
1: మేడం?
0: లేదు, లహరి.
1: ఎలా బాగుందా మేడం?
0: బాగున్నాం సార్. మీ పేరు చెప్పండి.
1: నేను నరసింహారెడ్డి మేడం, ప్రేమార్కెట్ నుండి మాట్లాడు.
0: చెప్పండి నరసింహారెడ్డి గారు, ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు?
0: బాగున్నాం సార్. టాపిక్ విన్నారా?
1: సరే అర్థం కాలే మేడం నాకు.
0: మీరు విన్న పాత పాటలు, మీకు నచ్చిన పాత పాటలు ఏంటి? ఒకప్పుడు నచ్చకపోయినా ఇప్పుడు చాలా కనెక్ట్ అయిపోయి ఉంటారు కదా, అలా.
1: తెలుగు అయిందా మేడం?
0: ఏ భాష అయినా పర్వాలేదు.
1: ఒకటి పాట మా చిన్న ఉన్నప్పుడు మా అమ్మమ్మ చెప్తుండే మేడం, ఆ పాట విని బిడ్డ పాటల మీనింగ్ ఏందో అర్థమవుతుంది అని చెప్తుండే. సుఖ దుఃఖాలు సినిమాలో చదువు రాని వాడు అని దిగులు చెందకోయి అని ఒక పాట ఉంది మేడం. ఏమి చదివి పక్షులు పైకెరగరను, ఏ చదువు వల్ల చేప పిల్ల ఈదగలిగను అని అట్లా ఉండు మీనింగ్ దాంట్లో. అంటే నువ్వు చదువు లేదని బాధపడకు, ఇవన్నీ మనకు నేచురల్ గా వస్తాయి, నేర్చుకోవాలని తపన ఉంటే అన్ని నేర్చుకోవచ్చు అని ఒక దాంట్లో ఒక నీతి కనబడ్డది మేడం నాకు. ఒకవేళ మీకు దగ్గర ఆ పాట ఉంటే వేయండి మేడం. సుఖ దుఃఖాలు సినిమా పేరు.
0: ఓకే సార్, ఓకే, తప్పకుండా.
1: థ్యాంక్ యూ మేడం,
0: థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ సార్. हेलो,
2: गुड आफ्टरनून मैडम, कैसे है मैडम?
0: अच्छा हूँ सर, आप कैसे हैं?
2: हम तो सुपर के ऊपर है मैडम.
0: आपका नाम सर?
2: के रमेश.
0: बोलिए सर.
2: टॉपिक चाला बहुत मैडम.
0: थैंक यू. अच्छा,
2: तेलुगु लो को पार्ट हूँ तुम्हें. के रमेश मार्टर सर, तेलुगु लो पार्ट हूँ
0: तुम्हें.
2: तलचिन दे जरिगिन दा दैवम इंदुलकु, జరిగిన దే తలచిన దా శాంతి లేదు నీకు అని. ఆ పాట ఏంటంటే తలచిందే మీరు జరగకుండా, అది మాదే తలుచుకుంటా పోతే అది మీకు శాంతి ఉండదు అనమాట. మర్చిపోండి ఏమన్నా అయితే, అది మర్చిపోయి మళ్ళీ అది చేస్తే చాలా బాగుంటుంది అని ఆ పాట ఉంది మేడం. అది చాలా బాగుంటుంది. ఇంకో పాట ఉంది మేడం, మన ఇది మూగ మనసులో. హలో
0: చెప్పండి సార్.
2: మూగ మనసులో సాంగ్ ఉంది మేడం, తల ఇది మన కల కల కానిది విలువైనది, బ్రతుకు కన్నీటి దారలలోనే బలి చేయకు. అంటే ఏమైనా కష్టం వచ్చినప్పుడు దాన్ని చేయకుండా వేరే మీరు ప్రయత్నం చేయండి అని చెప్పి శ్రీశ్రీ సాంగం, అంటే వెలుగులేడు సాంగ్. ఇది చాలా బాగుంటుంది అనమాట. వాడు ఆత్మహత్య చేసుకోవడానికి సముద్రం దొరికిపోతే ఈ పాట విని రిటర్న్ వచ్చేసాడంట ఆయన. శ్రీశ్రీ చెప్తాడు అనమాట. ఇది చాలా బాగుంటుంది. కేర్ అనేది రెస్పాండ్ టాపిక్ బాగుంది మేడం.
0: So that was it. As we spoke that every song has some of the memory tagged along. So don't forget to share it with us. What are your memories that are attached to the songs which you once hated but now you loved and connect to them? Stay tuned to Akashvani FM Rainbow 101.9 and this is me, your RJ Lehri.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

వెల్కమ్ బ్యాక్ దోస్తో. యు ఆర్ లిసనింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 అండ్ దిస్ ఇస్ మీ యర్ ఆర్జీ లహరి. సో యాజ్ దిస్ బ్యూటిఫుల్ సండే ఫ్లోస్, టేక్ మూమెంట్, స్లో డౌన్, బ్రీత్ అండ్ లెట్ దోస్ ఓల్డ్ సాంగ్స్ ప్లే ఇన్ ద బ్యాక్గ్రౌండ్. బికాస్ సమ్టైమ్స్ పీస్ ఇజంట్ ఇన్ లవ్డ్ మూమెంట్స్, ఇట్స్ ఇన్ దోస్ సాఫ్ట్ మెలోడీస్ వీ వన్స్ ఇగ్నోర్డ్. ఆజ్ కా దిన్ థోడా సా ధీరే జియో, థోడా సా మహసూస్ కరో. ఫ్రమ్ స్కిప్పింగ్ సాంగ్స్ టు ఫైండింగ్ కంఫర్ట్ ఇన్ దెమ్, దట్స్ కాల్డ్ గ్రోయింగ్ అప్. హ్యావ్ అ గ్రేట్ వీకెండ్ అండ్ హ్యావ్ అ గ్రేట్ వీక్ అహెడ్. మీట్ యూ నెక్స్ట్ వీక్. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. దిస్ ఇస్ మీ యర్ ఆర్జే లహరి.

మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మరి సూపర్ సండే రోజు మరి ఇప్పటి డబుల్ కమీటా షోని స్టార్ట్ చేయడానికి నేను ఆర్జే అనుష సిద్ధంగా ఉన్నాను. మీ అందరికీ నమస్కారం, స్వాగతం, సుస్వాగతం, అనుస్వాగతం. సో ఫ్రెండ్స్, మరి సరదా సరదాగా యూనో అఫ్ కోర్స్ అలా తిరగాలి మన అందరికీ కూడా ఉంటుంది. కానీ మరి సూపర్ సండే రోజు అలా అలా అక్కడక్కడ ఆశీర్వచనాలు అండ్ అలాగే చాలా చోట్ల వర్షాలు బాగానే పడుతూ ఉన్నాయి అండ్ ఇంకా బోల్డ్ అంత వర్షం లైన్అప్ ఉందని చెప్తూ ఉన్నారు. నిజమే కదా, యూనో ఇంతకాలం మనం చాలా ఎదురు చూసాము మరి వర్షాల కోసం, ఇప్పుడు అలా అలా పడుతూ ఉన్నాయి. అఫ్కోర్స్ డిస్ట్రిక్ట్స్లో అక్కడ పడ్డా కానీ మన సిటీల్లో మాత్రం చాలా తక్కువగానే పడుతూ ఉంది. సో మరి ఇప్పుడైతే అందరికీ ఆనందంగానే ఉన్నప్పటికీ కూడా మీరందరూ కూడా బయటికి వెళ్ళేటప్పుడు డెఫినెట్గా కావాల్సిన జాగ్రత్తలన్నీ కూడా తీసుకుంటూ సరదా సరదాగా ఎంజాయ్ చేయాలి ఈ సండే అని కోరుకుంటూ సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ బంగారు బుల్లోడ్ నుంచి మీ అందరి కోసం. సో బయట తడిచే వాళ్ళు తడుస్తూ ఉంటారు అండ్ ఇంట్లో ఉన్న వాళ్ళు పాట వింటూ తడిసిపోదాం.

FM Rainbow 101.9. సూపర్ హిట్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ వర్షన్ నుంచి. సో ఫ్రెండ్స్, మీరు వింటున్నారు జష్నే హైదరాబాద్ విత్ ఆర్జే అనూష. సో ఫ్రెండ్స్, మరి ఈరోజు మనం జష్నే హైదరాబాద్ లో దేని గురించి మాట్లాడుకుందాము అంటే, డెఫినెట్ గా ఫుడ్ ఐటమ్ గురించే మాట్లాడుకుంటాం అనుకోండి. కాకపోతే యూనో, మన మూడ్ ఎలా ఉన్నా దాన్ని మంచి ఫుడ్తో కంట్రోల్ చేయొచ్చు చాలా వరకు. అండ్ మనం తీసుకునే ప్రతిదీ కూడా మన ఆరోగ్యంపై, ఆలోచనలపైన కూడా ప్రభావం చూపిస్తుందట. అందుకే వీఆర్ వాట్ వీ ఈట్ అని చెప్తూ ఉంటారు ఎక్స్పర్ట్స్ అందరూ కూడా. యూనో, మధ్యాహ్నం ఎంత మంచి భోజనం చేసినా సాయంత్రం సమయంలో ఏదైనా మంచి క్రిస్పీ క్రిస్పీ స్నాక్ కరకరకరకమంటూ తింటూ ఉంటే ఆ ఎంజాయ్మెంట్ వేరు. అందులోనూ మరి బయట వర్షం పడుతూ ఉంటే లోపల మనం కూర్చుని వేడి వేడి స్నాక్స్ తింటూ ఉంటే చాలా చాలా బాగుంటుంది కదా. సో మరి అలాంటి మంచి స్నాక్ గురించి ఈరోజు మాట్లాడుకుందాము. అదే వెజ్ మంచూరియా అనమాట. భోజన ప్రియులకు యూనో, అందులోనూ శాకాహారులకు, అదే వెజిటేరియన్స్కి బాగా నచ్చుతుంది అనమాట మరి వెజ్ మంచూరియా. సో దాని గురించి విశేషాలు మాట్లాడుకుందాం. అంతకంటే మంచి పాటలు వినేద్దాం. ముందుగా వచ్చేసింది ఆచార్య మూవీ నుంచి మీ అందరి కోసం వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ విన్నారు. సో ఫ్రెండ్స్, మీరు వింటున్నారు జస్ట్ హైదరాబాద్ షో ఆర్జే నిషాతో.

సో ఫ్రెండ్స్, మరి మనమేమో ఈరోజు వెజ్ మంచూరియా గురించి మాట్లాడుకుందాం అని నేను చెప్పాను కదా. సో మరి ఆ విశేషాల్లోకి వెళ్ళిపోతే కదా వెళ్ళిపోదాము. అయితే ఈరోజు మనందరికీ తెలిసిందే వెజ్ మంచూరియా చాలా చాలా కామన్గా మరి మనం తీసుకుంటూ ఉంటాము, చాలామందికి ఇష్టం. అయితే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తూ ఉంటారు, అండ్ ఎవరి ఇష్టం వాళ్ళకి తగ్గట్టుగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అయితే చాలా ఈజీగా తయారు చేసుకునేది మనం ఈరోజు మాట్లాడుకుందాం అన్నమాట. అయితే ముఖ్యంగా దీంట్లో మనం క్యారెట్, క్యాబేజ్, బీన్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు, అదే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. క్యాప్సికమ్ కూడా కలుపుకోవచ్చు అనమాట, చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఏదైనా టేస్ట్ అనుసారమే అనుకోండి. అయితే కూరగాయలు అన్నింటినీ కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకుని, అంటే సాధ్యమైతే చిన్నగా కట్ చేసి, కానీ చాపర్ వాడితే బెటర్ అనమాట, చాలా చిన్న చిన్న ఫైన్ పీసెస్గా కట్ చేసేస్తుంది. ఒక గిన్నెలో వేసేసుకుని కొంచెం ఉప్పు వేసి కలుపుకోవాలన్నమాట, 5 నిమిషాలు ఉంచాలి. సో కాస్త పిండితే దాంట్లో నుంచి వాటర్ బయటకు వచ్చేసింది, దాన్ని తీసేయాలన్నమాట. మరి దీనికి కొంచెం మైదా పిండి, అలాగే 1 స్పూన్ కార్న్ ఫ్లోర్, కొంచెం గరం మసాలా అండ్ ఫ్లేవరింగ్ సాల్ట్ మరి యాడ్ చేసుకోవాలన్నమాట. అలాగే రెడ్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేస్తారు దీనికి. యూనో మరి రెడ్ చిల్లీ సాస్లో వెనిగర్ అండ్ సోయా సాస్ ఉంటాయి కాబట్టి డిఫరెంట్ టేస్ట్ ఉంటుందన్నమాట. అయితే దీంతో మరి మంచి టేస్టే కాకుండా రంగు కూడా వస్తుంది. సో మరి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటామో దాంట్లో అండ్

అన్నింటినీ బాగా కలిపేసి మనకు కావాల్సిన సైజులో ఆ చిన్న చిన్న బాల్స్ ఉండలుగా తయారు చేసుకోవాలన్నమాట. నూనెలో వేసి డీప్ ఫ్రై చేసేసుకోవాలి. అండ్ ఇవి చాలా చాలా సున్నితంగా ఉంటాయి కాబట్టి ఇవన్నో కలుపుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ అలాగే వదిలేయాలన్నమాట. పైన కాస్త గట్టిపడిన తర్వాత పొర అప్పుడు కలుపుకోవాలి.

మనం ఎంజాయ్ చేయడానికి. సో మన గ్రేవీ గురించి కూడా మాట్లాడుకుందాము. అయితే అంతకంటే ముందు సుబైట సాంగ్ వినేద్దాం అన్నమాట. వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ లక్ష్మి నుంచి. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో జీవితం రంగులమయం.

0: రెయిన్బో 101.9.
1: డమరుక మూవీ నుంచి సుభహిత్ సాంగ్ వినారు. సో ఫ్రెండ్స్, మనం ఉన్నాము మరి జష్నే హైదరాబాద్ లో. అండ్ నేను మీ ఆర్జే అనుషా.

సో ఫ్రెండ్స్, మీరు చూసిన హైదరాబాద్ లో మనం మాట్లాడుకుంటున్నాము వెజ్ మంచూరియా గురించి. అయితే యూనో మరి మన మంచూరియన్ బాల్స్ అయితే సిద్ధమైపోయినాయి కదా, అయితే మరి వీటి కోసం ఒక గ్రేవీ కూడా తయారు చేసుకోవాలి కూడా అని అనుకున్నాము. మరి అందుకోసం ఏం చేయాలి అంటే కనుక కాస్త అల్లం ముక్కలు తీసుకోవాలన్నమాట, అండ్ పచ్చిమిర్చి ముక్కలు, దెన్ వెల్లుల్లి రెబ్బలు చిన్న చిన్న ముక్కలుగా మరి చేసుకోవాలి. సో అంటే వీటిని కూడా ఒకవేళ మీకు సైజ్కి తగ్గట్టుగా చాపర్ యూస్ చేస్తే ఫైన్ పీసెస్ కింద అయిపోతే చాలా చిన్న చిన్న పీసెస్ అనమాట. మరి ఇప్పుడు వీటిని ప్యాన్లో కొంచెం వేసి యూనో అఫ్ కోర్స్ అంటే నూనె వేసిన తర్వాత వేసుకోవాలన్నమాట. సో కొంచెం నూనె సరిపోతుంది. ఆ తర్వాత నూనెలో వేసి నెమ్మదిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. అయితే ఇప్పుడు అన్నిటినీ కలిపేసిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు అనేది చాలా చిన్న ఇంగ్రీడియంట్ అయినప్పటికీ ఫ్లేవర్ మాత్రం చాలా డిఫరెంట్ ఫ్లేవర్ తీసుకొస్తుంది అనమాట. అది వేసిన తర్వాత యూనో ఫ్రై చేస్తూనే కొంచెం రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, కొంచెం సోయా సాస్ వేసుకోవాలన్నమాట. కొంచెం వెనిగర్ అండ్ నల్ల మిరియాల పొడి కూడా కొంచెం చల్లుకోవాలి. ఫ్లేవరింగ్ సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట, అది మీ ఇష్టం. పైన అయినా కిందైనా మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఆ తర్వాత కాస్త చిన్న స్పూన్ పంచదార కూడా వేసుకోవాలన్నమాట. కలుపుకున్నాక కొంచెం నీళ్లు వేసుకుని ఆ తర్వాత పైన కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. వై కాశ్మీరీ చిల్లీ పౌడర్ అంటే యూనో టేస్ట్ వైజ్ అది విపరీతమైన కారం ఉండదు, కానీ కలర్ కూడా చాలా చాలా బాగుంటుంది. మంచి కలరింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది అనమాట, అండ్ ఫ్లేవర్ కూడా చాలా చాలా బాగుంటుంది మరి కాశ్మీరీ చిల్లీ పౌడర్ది. అలా కలుపుకున్న తర్వాత కొంచెం మరిగించుకోవాలన్నమాట, బికాజ్ అవన్నీ ఫ్లేవర్స్ దిగాలి కదా ఆ వాటర్లోకి ఆ గ్రేవీలోకి. అలా కలుపుకుంటూ కలుపుకుంటూ కొన్ని నీళ్లు మిగిలే వరకు చూసుకుంటూ ఆ బాల్స్ వేసేసుకొని కలుపుకోవాలన్నమాట. సీ కన్సిస్టెన్సీ వైజ్ అంటే కొంతమందికి డ్రైగా ఇష్టం అవుతుంది, కొంతమందికి ఉండి ఉండనట్టు ఉండాలి, కొంతమందికి వాటర్లో ఉండాలి ఆ గ్రేవీ. సో దానికి తగ్గట్టుగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి ఇప్పుడు చివరిలో ఒక చిన్న పని చేయాలన్నమాట. ఏంటి అంటే ఒక చిన్న గిన్నెలో కొంచెం కార్న్ స్టార్చ్ వేసి కొంచెం నీళ్లు వేసి కలపాలన్నమాట. సో ఇది వేయాలి దాంట్లో. సో వేసిన తర్వాత షైన్ వస్తుంది అండ్ మంచి థిక్నెస్ కూడా వస్తుంది అనమాట. ఇంకేముంది, ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయింది. చిన్న పని చేయాలన్నమాట. దింపేసే ముందు కొంచెం నిమ్మరసం అండ్ కొత్తిమీర కలుపుకొని అలా అలా కాస్త అటు ఇటు తిప్పి స్టవ్ ఆఫ్ చేసేసి దింపేసుకోవాలన్నమాట. మరి ఇప్పుడు వెజ్ మంచూరియా తినడానికి రెడీ. సో వేడి వేడిగా ఉంటుంది కాబట్టి ఏదో అది కూడా టేస్ట్ అనుసారం కొంతమంది బాగా వేడిగా తినేస్తారు, కొంతమంది మధ్యస్థంగా తింటారు కాబట్టి దానికి తగ్గట్టుగా తినచ్చు. సో మరి వెజ్ మంచూరియా ప్రిపరేషన్ అయితే అయిపోయిందనమాట కదా, దాని గురించి విశేషాలు మాట్లాడుకుందాము. ఇప్పుడైతే శ్రీమంత రుచిత నుంచి సూపర్ సాంగ్ వచ్చేస్తుంది మీ అందరి కోసం. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న. FM Rainbow 101.9.

రమ సమూహ నుంచి సూపర్ హిట్ సాంగ్ విన్నారు. సో ఫ్రెండ్స్, మీరు వింటున్నారు జష్నే హైదరాబాద్ షో ఆర్జే అనుషాతో. సో ఫ్రెండ్స్, మనమేమో మరి వెజ్ మంచూరియా గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. నేను ప్రతి ఒక డిష్కి ఇంచుమించు ఏదో ఒక హిస్టరీ ఉంటానే ఉంటుంది. అలాగే మరి మన వెజ్ మంచూరియా కూడా సింపుల్ అండ్ క్యూట్ హిస్టరీ ఉందన్నమాట. అయితే యూనో జనరల్గా మంచూరియా అని వినంగానే అందరికీ కూడా ఇట్స్ అ చైనీస్ డిష్ అని అనిపిస్తూ ఉంటుంది. కానీ 100% ఇది చైనీస్ డిష్ అయితే కాదు, ఇక్కడ ఇండియాలోనే ఇన్వెంట్ చేయబడిందన్నమాట. కాకపోతే ఒక చిన్న చైనీస్ టచ్ అయితే ఉందన్నమాట దీనికి. ఏంటి అంటే 1975లో అంట షెఫ్ నెల్సన్ వాంగ్ అనే ఆయన ఒక క్రికెట్ క్లబ్లో పనిచేస్తూ ఉండగా మరి ముంబైలో పనిచేస్తూ ఉన్నారనమాట, అక్కడ కనిపెట్టడం జరిగిందనమాట. సో పేరు వింటే కనుక మనకి కొంచెం డిఫరెంట్గానే అనిపిస్తుంది, బికాజ్ ఎందుకంటే ఆయన పుట్టి పెరిగిందంతా కూడా ఇండియాలోనే అనమాట. అఫ్కోర్స్ వాళ్ళ నాన్నగారు కూడా ఇక్కడే పుట్టి పెరిగారు, కాకపోతే వాళ్ళ ఫోర్ ఫాదర్స్ అంటే అంతకుముందు తాత ముత్తాతలు చైనా నుంచి వచ్చి భారతదేశంలో స్థిరపడిపోయారనమాట. అలా చిన్న చైనీస్ టచ్ ఉంది. అంతే యూనో మరి షెఫ్ నెల్సన్ వాంగ్ ఆయన ఇన్వెంట్ చేయడం జరిగిందనమాట. జనరల్గా చేస్తున్న డిషెస్ అన్నిటికీ కూడా యూనో ఎప్పుడూ కూడా కస్టమర్స్ టేస్ట్ నుంచి వాళ్ళ ఆలోచన నుంచి చాలా వరకు పుడుతూ ఉంటాయని చెప్తూ ఉంటారనమాట ఇన్వెంట్ చేసే వాళ్ళందరూ కూడా. అయితే జనరల్గా ఉన్న వాటికి ఏమైనా డిఫరెంట్ కావాలి.

ఇండియన్గానే ఉండాలి ఫుడ్, కాకపోతే దానికి ఫారెన్ టచ్ ఏదన్నా కావాలి, బట్ కంప్లీట్ ఇండియనైజ్డ్గానే ఉండాలని చెప్పడం జరిగిందంట మరి షెఫ్కి. సో కస్టమర్స్ టేస్ట్కి తగ్గట్టుగా ఆయన కొత్తగా ట్రై చేయడానికి ట్రై చేసినప్పుడు ఈ వెజ్ మంచూరి అనే డిష్ పుట్టుకొచ్చిందంట. ఏదో మరి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఇండియన్వి మనందరికీ తెలిసింది, అయితే మరి సోయా సాస్ అనేది, కార్న్ స్టార్చ్ ఇవన్నీ కూడా విదేశీ ఐటమ్సే. బట్ అన్నిటినీ అంటే అవి ఇవి కూడా కలిపి తయారు చేసింది కాబట్టి రెండింటినీ కలిపి వాడడం చేయటం వల్ల దీనికి ఆ డిఫరెంట్ టేస్ట్ అంటూ వస్తుందన్నమాట. సో మరి చిన్న సింపుల్ అండ్ క్యూట్ హిస్టరీ అనమాట దీనికి ఉన్నది. సో మంచూరియా అనేది ఇండియన్ రెసిపీయే, కాకపోతే దాంట్లో మనకు తెలుసు వెజ్ నాన్ వెజ్ అండ్ లాట్ ఆఫ్ మిక్సింగ్స్ అన్నీ ఉంటాయి. ఫ్లేవర్స్కి తగ్గట్టుగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మంచూరియా కూడా మనకి దొరుకుతూ ఉంటాయి, ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు తినచ్చు. సో ఫ్రెండ్స్ అదనమాట సంగతి. నిజంగా తింటే కనుక ఆ టేస్ట్ చెప్పగలం, మాట్లాడుకుంటే మరి పెద్దగా అనిపించకపోవచ్చు. డెఫినెట్గా వేరే లెవెల్లో ఉంటుంది కదా, టాప్ టాప్లో ఉంటుంది. అండ్ మరి ఇప్పుడైతే సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ ఇద్దరు అమ్మాయిలతో నుంచి, వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో ద జీవితం రంగులమయం.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం,
1: ఒగ్గు కథలు,
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలు ఒకవైపు,
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
2: ఎఫ్ఎం రెయిన్బో 101.9.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రయాన్ 3 చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ అయిన సందర్భంగా దేశం ప్రతి సంవత్సరం ఆగస్టు 23 తేదీన అంతరిక్ష దినోత్సవం జరుపుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రత కోసం కొత్త ఎంప్లాయీ

హెల్త్ స్కీమ్ మార్గదర్శకాలు ఖరారు చేసింది. ఒక విడత చికిత్సకు 3 లక్షల రూపాయల పరిమితిని నిర్ణయించారు. అయితే వైద్య ఖర్చులు ఈ పరిమితిని దాటినప్పటికీ రోగులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి క్యాష్లెస్ వైద్యం నిరంతరంగా కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపిస్తూ ఆటో యాప్ ఆధారిత సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఈ అర్థరాత్రి నుంచి ఆటోలు, క్యాబ్లు, స్కూల్ వ్యాన్ల బంద్కు పిలుపునిచ్చింది. ప్రైవేట్ రవాణా కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి 7 ఏడాదికి 12,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని హామీ అమలు కాలేదని జేఏసీ నాయకులు గుర్తు చేశారు. ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఆటో కార్మికుల న్యాయమైన సమస్యని ప్రభుత్వం పరిష్కరిస్తుందని, సమ్మెను విరమించి చర్చలకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చేందుకు ఒక్కో ఆటోకు 150,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన విదేశీ పర్యటనలపై ప్రతిపక్షాలు కావాలనే బుర్ర జరుగుతున్నాయని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ గచ్చిబౌలి పరిధిలో అంజయ్యనగర్లో నిన్న మధ్యాహ్నం 7 అంతస్తుల భవనం కూలిన ఘటనలో అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడంలో విఫలమైనందుకు మాధాపూర్ టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్ కుమార్ ను విధుల నుంచి తప్పిస్తూ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. బిల్డింగ్ యజమాని సాజిద్ ఖాన్ పై రాయదుర్గం పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు. శ్రావణ మాసంతో పాటుగా సెలవు రోజు కావడంతో ఆలయంలో క్యూ లైన్లు భక్తులతో కేకరిసిపోయాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రానున్న 4 రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 4 గంటలకు.

మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మనం ఉన్నాము డబుల్ కా మీటర్ షోలో, అండ్ నేను మీ ఆర్జే అనుష. సో ఫ్రెండ్స్, మనమేమో మరి ఎంటర్ అయిపోయాము సెకండ్ సెగ్మెంట్ లో. మరి రోజుకున్న ఇంపార్టెన్స్ గురించి తెలుసుకునే సెగ్మెంట్ లోకి బోలెడైన విశేషాలు ఉన్నాయి, మాట్లాడుకుందాం. అంతకంటే ముందు వచ్చేసింది సూపర్ హిట్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఆరెంజ్ నుంచి. వింటూనే ఉండండి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

0: FM Rainbow 101.9.
1: తేజ్ ఐ లవ్ యూ చిత్ర నుంచి సూపర్ హిట్ సాంగ్ విన్నారు. సో ఫ్రెండ్స్, మనమున్నాము డబుల్ కమీటా షోలో అండ్ నేను మీ ఆర్జే అనుష. సో ఫ్రెండ్స్, మరి మనమేమో రోజుకున్న ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకుందని చెప్పాను కదా, ఆ విశేషాలకు వెళ్ళిపోతే కనుక, యూనో మనమంతా మనుషులమే, అలాగే అంతా సమానమే అనుకోవడం ఇది జనరల్గా మామూలుగా అందరికీ తెలిసిందే ఉంటూ ఉండేది. ఇది ఇలా అనుకోవడంలో ప్రత్యేకత ఏమి మనకు అనిపించకపోవచ్చు, కానీ ఎంతైనా అంతే కదా, ఇదేంటి కొత్తగా మాట్లాడుతున్నారు అని చెప్పి. అయితే ఇది మనం చెప్పుకోవడం కంటే కూడా పాత రోజుల గురించి మాట్లాడుకుంటే కనుక ఏంటి ఇలా కూడా ఉందా అని అనిపిస్తూ ఉంటాయన్నమాట అప్పటి పరిస్థితులు చూస్తే. ఎందుకు అంటే ఇప్పట్లో కొంతమందికి కొత్త అనిపించినా మరి చాలా చాలా అంటే ఆ రోజుల్లో అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం, ఇప్పుడు కాదనుకోండి, మనుషుల్ని వస్తువుల్లాగా కొని అమ్ముతూ ఉండేవారంట. అండ్ వాళ్ళని కొనుక్కున్న వారు వారికి ఇష్టం వచ్చిన పనులకి వాళ్ళకి నచ్చినట్లుగా పనులు చేయించుకుంటూ ఉండేవారు. అండ్ యూనో వెట్టి చాకరీ చేయిస్తూ ఉండేవారంట. అమ్ముడైన వాళ్ళు వాళ్ళ అస్సలు కూడా నోరు మెదపడానికి ఛాన్సే లేదు. అయితే

యూనో ఈ సిస్టమ్స్ అన్నీ కూడా కాలం మారే కొద్ది అన్నీ కూడా చాలా చాలా వరకు తగ్గిపోయాయి అనుకోండి. ఈరోజు మరి బానిసలు బానిసత్వం గురించి ఇలా మాట్లాడుకోవడానికి కారణం ఏంటి అంటే కనుక, ఈరోజు మరి ఇంటర్నేషనల్ డే ఫర్ ద రిమెంబరెన్స్ ఆఫ్ ద స్లేవ్ ట్రేడ్ అండ్ ఇట్స్ అబాలిషన్. అప్పట్లో ఉండేవనుకోండి, ఇప్పుడైతే లేవు. సో మరి దాన్ని ఎలా నిర్మూలించాలి, ఇఫ్ ఎట్ ఆల్ ఉంటే, అంటే కంప్లీట్గా ఇరాడికేట్ అయిపోయిందా అంటే లేదనే చెప్పచ్చు, ఆల్మోస్ట్ లేదు, కానీ ఇంకొన్ని చోట్ల దాని రూపం వేరేగా ఉంది కానీ ఉంది అని చెప్తున్నారు అనమాట ఎక్స్పర్ట్స్. సో దాన్ని ఎలా నిర్మూలించాలి, అందరినీ ఎలా గౌరవించాలి, సమానంగా ఎలా చూసుకోవాలి అని విషయాల గురించి చర్చించుకుంటూ ఉంటారనమాట ఈరోజు. సో మరి ఆ సందర్భంగా మనం గుర్తు చేసుకోవటం జరిగింది. ఇప్పుడైతే మంచి పాట వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ తొలి ప్రేమ నుంచి. మీ అందరి కోసం వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమాయం.

0: భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: FM Rainbow 101.9.

నారు డబుల్ కమిటర్ షో ఆర్జే అనుషాతో. సో ఫ్రెండ్స్, మరి మనమేమో మాట్లాడుకుంటున్నాం ఈ రోజుకున్న ఇంపార్టెన్స్ గురించి, నా విశేషాల్లోకి వెళ్ళిపోదాము. అయితే

అంటే ఎవరినైనా కానీ గుర్తు చేసుకుంటూ మరి వాళ్ళ వైపు నిరసన తెలియజేస్తూ ఇలా ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. మరి అదే రంగు రిబ్బర్ని పెట్టుకున్నా కట్టుకున్నా అదే సూచిస్తూ ఉంటుంది. అయితే నేను పూర్వకాలంలో అంట సింగిల్ హ్యాండెడ్గా వ్యవస్థలో పవర్ను కంట్రోల్ చేస్తూ ఉండేవాళ్ళంట కొంతమంది కొన్ని చోట్ల. అండ్ అలా అజమాయిషి చేస్తూ అక్కడ ప్రజలకు చాలా తక్కువ స్వాతంత్రం అండ్ అధికారాలను ఇస్తూ ఉండేవాళ్ళంట. అఫ్కోర్స్ కొన్ని చోట్ల నేను చెప్పినట్టు అక్కడ వాళ్ల బాధను తెలియజేయడానికి అండ్ నిరసనను వ్యక్తం చేయడానికి శాంతియుతంగా ఇలా నల్ల రంగు బ్యాడ్జ్ను లేదా పట్టీను కట్టుకుంటారంట మరి వాళ్ల స్పందనను తెలియజేస్తూ. ఇది ఎక్కువగా నేను అన్నట్టు కొన్ని చోట్ల అని చెప్పాను కదా, అప్పట్లో విదేశాల్లో మొదలైందనమాట, కానీ నెమ్మది నెమ్మదిగా మిగతా ప్రాంతాలకు కూడా వ్యాప్తి చెందింది. అండ్ మరి అది నిరసన తెలియచేయడానికి వాడుతున్నాం ఈరోజు కూడా. సో మరి ఈరోజు బ్లాక్ రిబ్బన్ డే ఈ సందర్భంగా దీని గురించి విశేషాలు మనం మాట్లాడుకోవడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఎప్పుడైనా కానీ ప్రతి ఒక్క కలర్కి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది అండ్ మరి దానికి తగ్గట్టుగానే మనం స్పందించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి. సో ఈరోజు బ్లాక్ కలర్ గురించి అండ్ బ్లాక్ రిబ్బన్ గురించి మాట్లాడుకున్నాం అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మరి మంచి పాట వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ శివం నుంచి మీ అందరి కోసం. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో జీవితం రంగులమయం.

0: రెయిన్బో 101.9.
1: తొలి వలపు అండ్ అలాగే అందాల రాముడు చిత్రాల నుంచి బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ సాంగ్స్ విన్నారు. సో ఫ్రెండ్స్, మీరు వింటున్నారు డబుల్ కమీటర్ షో ఆర్జే అనుషాతో. సో ఫ్రెండ్స్, మనమేమో రోజుకున్న ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, మరి ఈరోజు ఇంకొక గొప్ప విశేషం ఉందన్నమాట. అదే ఈరోజు నేషనల్ స్పేస్ డే. సో యూనో, మనందరికీ తెలిసిందే చంద్రయాన్ 3 మరి చంద్రుడి మీద ల్యాండ్ అవడం, అఫ్ కోర్స్ సాఫ్ట్ ల్యాండింగ్ జరిగిందనమాట సౌత్ పోల్ సైడ్. అది నిజంగా చాలా చాలా పెద్ద విశేషం అనే చెప్పాలి, పెద్ద అచీవ్మెంటే ప్రపంచం మొత్తం అందరితో కూడా పోల్చుకుంటే. మరి సో ఆ సందర్భంగా, అంటే అది ఆగస్ట్ 23 జరిగింది కాబట్టి అదే రోజుని మరి నేషనల్ స్పేస్ డేగా ప్రకటించడం జరిగింది మన గౌరవనీయులు ప్రధాని నరేంద్ర మోదీ గారు. అయితే ఇది 3rd స్పేస్ డే అన్నమాట. సో అప్పటి నుంచి మనం జరుపుకుంటూ ఉన్నాము. డెఫినెట్గా ప్రతి దాంట్లో కూడా మనము యూనో ఎప్పుడు కూడా కొత్తవి ఇన్నోవేట్ చేస్తూ, ఇలా అన్నీ కొత్త కొత్తగా ఇన్వెంట్ చేస్తూ మనంతటా మనం, అంటే ఆత్మ నిర్భర్ భారత్ వైపు వెళ్తూ ఉన్నాం కదా. సో మరి ఇది కూడా అంతే, స్పేస్కి సంబంధించి ఇండియా స్పేస్ జర్నీ టువార్డ్స్ వికసిత్ భారత్ అన్నమాట. సో ఒఫీషియల్ థీమ్ దీని అంతటికీ కూడా. ఎప్పుడు కూడా యూనో స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా చాలా ఇంపార్టెంటే, అండ్ అందులోనూ ఫ్యూచర్ అంతా దాని మీదే బేస్ అయి ఉంటుంది కాబట్టి చాలా వరకు ఇప్పుడే కాకుండా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని కూడా ఇన్స్పైర్ చేస్తూ రకరకాల కార్యక్రమాలు చేపడతారనమాట ఈరోజు. సో ఎగ్జిబిషన్స్ అని, వెబినార్స్ అని, స్కూల్స్ అండ్ కాలేజెస్లో కూడా వీటికి సంబంధించి రకరకాల ప్రోగ్రామ్స్ మరి కండక్ట్ చేయడం జరుగుతుంది. నిజంగా మన ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చాలా చాలా మైల్ స్టోన్స్ని రీచ్ అవ్వడం జరిగింది, అని ఇంకా కూడా రీచ్ అవ్వాలి అని చెప్పేసి అందరం కూడా కోరుకుంటున్నాం. మరి ఈరోజు నేషనల్ సైన్స్ డే సందర్భంగా మనం ఈ విశేషాలన్నీ మాట్లాడుకున్నాం. సో ఫ్రెండ్స్, మరి ఇప్పుడైతే మంచి పాట వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ రోబో నుంచి. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: FM Rainbow 101.9.

0: బతుకమ్మ పూల సోయగం,
1: బోనాల జాతర ఉత్సాహం,
0: ఒగ్గు కథల మేళవింపు,
1: పేరిని నిత్య వీరత్వం,
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
1: నిర్మల్ కళల అందం,
0: సకినాల రుచులు,
1: సర్వపిండి సాంప్రదాయం,
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసి పట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణం ప్రతిరోజు రాత్రి 8 గంటలకు FM రెయిన్బోలో.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. అంతరిక్ష రంగ స్టార్టప్లు ప్రభుత్వాలపై నమ్మకం ఉంచాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అంతరిక్ష రంగానికి చెందిన స్టార్టప్ సీఈఓలతో సమావేశం సందర్భంగా ప్రపంచం నలుమూలల నుండి ప్రతిభను ఆకర్షించగల బలమైన అంతరిక్ష రంగ పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి సిద్ధంగా ఉండాలని సీఈఓను కోరారు. అహింస, శాంతి భారత సంస్కృతిని ఈ అహింస భావాన్ని ఎవరూ తమ బలహీనతగా భావించే పొరపాటు చేయకూడదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. దేశ భద్రత, సార్వభౌమాధికారం, గౌరవాన్ని కాపాడమే ప్రభుత్వం ప్రథమ కర్తవ్యమని చెప్పారు. ప్రస్తుత ఖరీఫ్ రాబోయే రబీ సీజన్ల కోసం ఎరువుల శాఖ సన్నాహాలను కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా న్యూఢిల్లీలో సమీక్షించారు. రైతులకు ఎరువులు నిరంతరంగా అవాంతరాలు లేని సరఫరాను సమయానికి అందేలా చూడడమే ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత అని నడ్డా చెప్పారు. భారతదేశాన్ని కేవలం ప్రపంచ ఫార్మసీ అనే గుర్తింపుకే మరపింత చేయకుండా పరిశోధన ఆవిష్కరణలు అత్యాధునిక సాంకేతికతల ద్వారా ప్రపంచ ప్రయోగశాలగా తీర్చిదిద్దాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ

మంత్రి అనుప్రియ పటేల్ అన్నారు. అహ్మదాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధస్సును ముందుకు తీసుకువెళ్లడం అనే అంశంపై జరిగిన 3వ ఎడిషన్ ఐఐఎంఏ హెల్త్ కేర్ సదస్సును ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈవేళ రష్యా వెళుతున్నారు. సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డీజీపీ సివి అనంత అభినందనలు తెలియజేశారు. ప్రజా భద్రతలో పోలీసు వ్యవస్థకు ప్రజలు ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం ఎంత అవసరం అన్నారు. 2006 ఆగస్టు 23వ తేదీన ఏర్పాటైన ఈ కౌన్సిల్ పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టింది. మహిళల భద్రత కోసం షీ షటల్స్, విద్యార్థుల కోసం చైతన్య వంటి కార్యక్రమాలు నిర్వహించిందని చెప్పారు. ఛత్తీస్గఢ్, ఒడిషా రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 5 గంటలకు.

0: మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మనం ఎంటర్ అయిపోయాము మన థర్డ్ సెగ్మెంట్ అయిన స్నాక్ టైంలోకి. సో మన టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి ఏ సినిమాలు ఎక్కడ దాకా వచ్చాయి, అండ్ మరి కొత్త విశేషాలేంటి, షూటింగ్ ఎక్కడ జరుపుకుంటూ ఉన్నారు, సాంగ్స్ మేకింగ్ ఎంతవరకు వచ్చింది, ఇలాంటి విశేషాలన్నీ కూడా తెలుసుకుందాము. కానీ అందుకంటే ముందు సూపర్ సాంగ్ వచ్చేస్తుంది మీ అందరి కోసం ఫ్రమ్ ద మూవీ ఎముడు నుంచి. వెంటనే ఉండండి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: Everybody listen to samba bamba rumba tumba.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 155313 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

0: FM Rainbow 101.9.
1: సూపర్ హిట్ సాంగ్స్ విన్నారు ఫ్రమ్ ద మూవీస్ రంగం అండ్ బీస్ట్ నుంచి. సో ఫ్రెండ్స్, మనమున్నాము స్నాక్ టైంలో అండ్ నేను మీ ఆర్జే అనుష.

సో ఫ్రెండ్స్, మరి మనమేమో స్నాక్ టైంలో మూవీ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటాం కదా. సో ఆ విశేషంలోకి వెళ్ళిపోతే, యూనో మరి బాబీ కొల్లి గారు చిరంజీవి గారి కాంబినేషన్తో మరి ఒక సినిమా చేస్తూ ఉన్నారు. అండ్ మన ముందుకి రాబోతూ ఉన్నారు సంక్రాంతికి, జనవరి 13వ తేదీని, ఇవన్నీ తెలుసు. కానీ ఆ సినిమాకి ఇప్పటి వరకు మెగా 158 అనే

టైటిల్నే అలా తీసుకొస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు మరి ఆయన బర్త్డే సందర్భంగా నిన్న ఆయన పుట్టినరోజు కాబట్టి మరి టైటిల్ని రివీల్ చేయడం జరిగిందనమాట, కాకా అని పెట్టడం జరిగింది. సో మరి జనరల్గా మనం వాడుక భాషలో ఎక్కువ వింటూనే ఉంటాము కాకా అని. మరి ఈ కాకా ఏంటి అనేది కొంచెం మరి గ్లిమ్స్ని రివీల్ చేయటం జరిగిందనమాట. డెఫినెట్గా యూనో ఆయన లుక్ పరంగా చూస్తే కనుక దాంట్లో యూనో ఆక్వా పరిశ్రమ ఉంటుంది కదా, ఆక్వా ఇండస్ట్రీ, దాంట్లో సూపర్వైజర్గా చేస్తూ ఉన్నారంట. అండ్ సత్యం అని ఆయన పేరని చెప్తూ ఉన్నారు. సో ఫ్లాష్ బ్యాక్ లో కనుక యంగ్ లుక్ లో కనిపిస్తారంట. మరి ఫ్యాన్స్ అందరినీ కూడా అలా ఒక వింటేజ్ లుక్ గుర్తు చేసేలాగా ఆయన లుక్ అంతా డిజైన్ చేయటం జరిగిందని చెప్తున్నారు ఈ కాకా సినిమాలో. సో మరి బాబీ కొల్లి గారు ఎంతో ఇష్టపడి ప్రేమగా ఆయన కోసం స్పెషల్ గా రాసుకున్న కథ అని చెప్తూ ఉన్నారు. ఎలా ఉంటుంది ఏంటి అనేది సంక్రాంతి దాకా కాస్త ఆగాలన్నమాట. అయితే మరి మంచి సూపర్ హిట్ సాంగ్ వినడానికైతే వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ ఖైదీ నంబర్ 150 నుంచి వింటూనే ఉండండి. 101.9 FM రెయిన్బో, రెయిన్బో తో జీవితం రంగులమయం.

రంజీ సూపర్ సాంగ్ విన్నారు. సో ఫ్రెండ్స్, మీరు వింటున్నారు 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే అనుష. సో ఫ్రెండ్స్, మనమేమో ఉన్నాము స్నాక్ టైంలో అండ్ తెలుసుకుంటూ ఉన్నాము మన టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి మూవీ విశేషాలు. అయితే యూనో, మరి మన బన్నీ గారు, అదే అల్లు అర్జున్ గారు, రాక చిత్రంతో చాలా చాలా బిజీగా ఉన్నారు. అండ్ దర్శకులు అట్లీ గారు ప్రెసెంట్ అయితే కనుక ముంబైలో షూట్ చేస్తూ ఉన్నారన్నమాట. అండ్ ఆ తర్వాత హైదరాబాద్లోనే ఒక భారీ సెట్ వేసి ఇంటర్వల్ సీక్వెన్సెస్ అంతా కూడా మరి చిత్రీకరిస్తామని చెప్తూ ఉన్నారు. దీంట్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఫైట్ సీన్స్ అన్నీ కూడా తీస్తానని చెప్తూ ఉన్నారనమాట. యూనో, ఎందుకంటే ఇది ఒక వెరీ డిఫరెంట్ మూవీ. మనకు తెలిసి అప్పుడప్పుడు మరి రిలీజ్ చేసే గ్లిమ్సెస్తో అర్థమైపోతూ ఉంటుంది. అఫ్ కోర్స్ ఎగ్జాక్ట్గా మనకు తెలియని వారు, ఎందుకంటే ఆ మాత్రం సర్ప్రైజ్ మెయింటైన్ చేయాలి కాబట్టి. అండ్ మరి ఈ సినిమాలో దీపికా పాదుకొనే అలాగే మృణాల్ ఠాకూర్ నటిస్తూ ఉన్నారు హీరోయిన్స్గా. దాని అంతేకాకుండా జాన్వీ కపూర్ గారు కూడా యాజ్ ఇంకా థర్డ్ హీరోయిన్ నటిస్తూ ఉన్నారనమాట. మరి యూనో, ఒక మాఫియా బ్యాక్డ్రాప్లో ఒక డాన్ చుట్టూ ఈ కథ మొత్తం తిరుగుతూ ఉంటుందని చెప్తూ ఉన్నారనమాట. సో చెప్పడం వేరు, కానీ చూస్తే ఆ డిఫరెంట్ ఏముంది అంత ముందు మూవీస్కి ఇప్పటికీ అంత తెలిసిపోతుంది కాబట్టి కొంచెం వెయిట్ చేయాలని చెప్తూ ఉన్నారనమాట. సో షూటింగ్ అంతా కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తూ ఉన్నామని చెప్తూ ఉన్నారు. ఆ విశేషాలన్నీ ఎలా ఉన్నా సూపర్ సాంగ్ అయితే సిద్ధంగా ఉంది మీ అందరి కోసం. వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ రేసుగుర్ర నుంచి. వింటూనే ఉండండి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: బతుకమ్మ పూల సోయగం,
1: బోనాల జాతర ఉత్సాహం,
0: ఒగ్గు కథల మేళవింపు,
1: పేరిని నిత్య వీరత్వం,
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
1: నిర్మల్ కళల అందం,
0: సకినాల రుచులు,
1: సర్వపిండి సాంప్రదాయం,
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసిపట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు FM రెయిన్బోలో.

0: FM Rainbow 101.9
1: సూపర్ హిట్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ సరైనోడు నుంచి. అండ్ ఫ్రెండ్స్, మనమున్నాము స్నాక్ టైంలో అండ్ తెలుసుకుంటూ ఉన్నాము మూవీ అప్డేట్స్. నేను మీ ఆర్జే అనుష. సో ఫ్రెండ్స్, మరి మూవీ అప్డేట్స్ లోకి వెళ్ళిపోదాం. ఆ విశేషాలకు వెళ్తే కనుక, యూనో, అనిల్ రావిపూడి గారు విత్ విక్టరీ వెంకటేష్ గారు అండ్ నందమూరి కళ్యాణ్ రామ్ గారి కాంబినేషన్లో మరి ఈ సినిమా రాబోతోంది మనందరి ముందుకి అని తెలుసు. అండ్ జనవరి 12వ తేదీన రిలీజ్ అవుతుంది. అఫ్కోర్స్ సంక్రాంతి టైంలో అనమాట, నెక్స్ట్ ఇయర్ అని కూడా తెలుసు. అయితే యూనో డిఫరెంట్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉన్నారు, కానీ సినిమాకి సంబంధించి ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే కనుక, వచ్చే నెలలోనంట వెంకటేష్ గారు అలాగే కళ్యాణ్ రామ్ గారి కాంబినేషన్లో ఒక స్పెషల్ సాంగ్ చిత్రీకరిస్తారంట. ఎందుకు అంటే ఇది నిజంగా యూనో స్పెషల్ సాంగ్, స్పెషల్ రీజన్ కోసమే మరి షూట్ చేస్తూ ఉన్నాము. స్పెషల్ సెట్ కూడా వేశాము దీనికోసం అని చెప్తున్నారు భారీ స్థాయిలో. సో విజువల్గా కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ మరి దీంట్లో హీరోయిన్స్గా నటిస్తున్న కీర్తి సురేష్ గారు అలాగే కృతి శెట్టి గారు కూడా ఈ సాంగ్లో ఉంటారని చెప్తూ ఉన్నారన్నమాట. సో మూవీ మొత్తం ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం సంక్రాంతి దాకా ఆగాలనుకోండి. సో డెఫినెట్గా మరి ఈ స్పెషల్ సాంగ్ నిజంగా అంత స్పెషల్గా ఏంటి, సినిమాకి ఏం స్పెషాలిటీ తీసుకొస్తుందని కాస్త వెయిట్ చేయాలి. మరి జీవి ప్రకాష్ గారు అందించిన సంగీతం ఎంత హైలైట్గా ఉంటుందో అప్పుడు దాకా వెయిట్ చేయాలన్నమాట తెలుసుకోవడానికి. సుపైత్ సాంగ్ వినడానికైతే వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ F2 నుంచి. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో జీవితం రంగులమాయం.

పక్కనే వరంటూ చేస్తాం వీళ్ళకొచ్చే డౌట్కి, కాసే చెప్పాలి నేటికి, కాళ్ళే పట్టాలి నేటికి, గుచ్చేటి చూపురో సర్చింగ్ అప్రో పాస్వర్డ్ మార్చాలి.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: ఇంత ఫీలింగ్ తో అంత పోయి ట్రిప్ అన్నా, కనీసం వెనక తిరిగి చూడలేదేంటండి.
1: థ్యాంక్స్ రెడ్డి.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: మీరు వింటున్నారు 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, స్టూడియోలో 5 గంటలు కావస్తుంది. తెలుగులో వార్తలు వింటారు.
2: కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు హైదరాబాద్ సికింద్రాబాద్లో బన్సీలాల్పేట నల్ల పోచమ్మ అమ్మవారిని, న్యూ బోయిగూడలో పోచమ్మ ముత్యాలమ్మ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగిన సంత్ శిరోమణి శ్రీ గురు రవిదాస్ మహారాజ్ 650వ జయంతి ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పారిశుద్ధ్య పనుల్లో మనుషుల ప్రమేయాన్ని తగ్గించి యాంత్రీకరణ పెంచవలసిన అవసరం ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన జాతీయ సఫాయి కర్మచారీల కమిషన్ ఆవిర్భావ దినోత్సవంలో మాట్లాడుతూ, పారిశుద్ధ్య కార్మికులకు భద్రతా చర్యలు, రక్షణ పరికరాలు, శిక్షణ, ఆరోగ్య బీమా, సరైన పర్యవేక్షణ ఎంతో ముఖ్యమని మేఘ్వాల్ తెలియజేశారు. భారత్ చంద్రయాన్ 3 చారిత్రాత్మక విజయాన్ని గుర్తు చేసుకుంటోందని అణుశక్తి అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ అన్నారు. ప్రగతిశీల దృక్పథంతో ముందుకు సాగుతున్న భారతీయ శాస్త్రవేత్తల విజయాలు తరతరాలకు స్ఫూర్తినిస్తుంటాయని ఆయన అన్నారు. ఈ రోజు జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకుంటున్నారు. సైక్లింగ్ ను ఆరోగ్యకరమైన జీవనశైలిలో ఒక భాగం చేసుకోవాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైక్లింగ్ ఈవెంట్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఆటో క్యాబ్ డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం వారు చేస్తున్న సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఎంపీ ఈటెల రాజేందర్ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు ఏటా ఇస్తామని ప్రకటించిన 12,000 రూపాయలను బకాయిలతో సహా చెల్లించాలని, ఆర్టీసీలో ఆటోలకు సంబంధించిన ప్రతిపాదన విరమించుకోవాలని కోరారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు 21, 22 తేదీలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడిపిన 404 మందిపై కేసులు నమోదు చేశారు. వీరిలో 352 మంది ద్విచక్ర వాహనదారులు, 30 మంది త్రిచక్ర వాహనదారులు, 22 మంది కారు డ్రైవర్లు, ఇతర వాహనాల డ్రైవర్లు ఉన్నారు. రాష్ట్రంలో 4 జిల్లాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్ సహా మరికొన్ని జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలతో కలుసుకుందాం.

మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. సో ఫ్రెండ్స్, మనం ఎంటర్ అయిపోయాము లాస్ట్ అండ్ ఫైనల్ సెగ్మెంట్ అయిన తాజా ట్యూన్స్ లోకి. నేను మీ ఆర్జే అనుష. సో ఫ్రెండ్స్, మరి తాజా ట్యూన్స్లో లేటెస్ట్ హిట్ సాంగ్స్ అన్ని వింటూ ఎంజాయ్ చేసేస్తూ తాజా అయిపోతూ ఉంటాం కదా. సో మరి ఇంకెందుకు ఆలస్యం, వచ్చేస్తుంది సూపర్ హిట్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ. మన శంకర వరప్రసాద్ గారి నుంచి ముందుగా వింటూనే ఉండండి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బో జీవితం రంగులమయం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: FM Rainbow 101.9.

0: FM Rainbow 101.9.
1: ఈ గాలి, ఆ ఊరు, ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
2: ఉండిపోదాం.
1: ఎలా? టైం అయిపోతుంది కదా.
2: ఆపేద్దాం.
1: అలా సినిమాల్లోనే అవుతుంది.
2: అయితే అక్కడికే వెళ్దాం.
1: ఏ హీరో అలా ఎలా?
2: ఓ హీరోయిన్ ఇలా.

0: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నమాట.
1: Rainbow 101.9.

0: FM Rainbow 101.9.
1: సూపర్ హిట్ బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ వింటున్నారు. అండ్ ఫ్రెండ్స్, మనమున్నాము తాజా ట్యూన్స్ లో. నేను మీ ఆర్జే అనుష. సో ఫ్రెండ్స్, మరి ఎప్పుడూ కూడా తాజా తాజాగా ఉండాలని మనం అందరూ అనుకుంటూ ఉంటాం కదా. నిజమే, యూనో, మరి బాగా హీట్ అయిపోతున్న వాతావరణాన్ని తాజా తాజా చేయడానికి వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఈ మధ్యన, మంచి పరిణామం. మరి అలాగే మనము, యూనో, డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు. సో మరి డ్రైవింగ్ చేస్తూ ఇదర్ కార్లో కానీ, మరి బైక్ మీద వెళ్తున్న వాళ్ళు కానీ, లేదు అంటే మరి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుతున్న వాళ్ళకి కానీ కొంచెం కొంచెం అసౌకర్యం కలగచ్చు మరి ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్కి. సో కొంచెం ట్రాఫిక్ టైమ్ కాబట్టి హ్యాపీగా తాజా ట్యూన్స్ వింటూ తాజా తాజా అయిపోండి. వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ మిరాయి నుంచి మీ అందరి కోసం వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన్న ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మన లేటెస్ట్ హిట్స్ అన్నీ కూడా వింటూ తాజా తాజా అయిపోయాం తాజా ట్యూన్స్ సెగ్మెంట్లో. మరికొద్ది క్షణాల్లో 5:45 సమయం అవుతుంది. మరి ఆరోగ్య జీవనం శీర్షికకి టైం అయింది. ఈరోజు ఓసీడీ, ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ గురించి డాక్టర్ మధుసూదన్ జోషి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: ఆరోగ్య జీవనం శీర్షికన ఆబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్, ఈ అంశం గురించి ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ మధుసూదన్ జోషి గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు.
1: నమస్కారం అండి.
0: ఈ మధ్యలో ఇది సోషల్ మీడియా వల్ల కానీ లేదంటే సినిమాల వల్ల కానీ ఈ ఓసీడీ గురించి చాలా విషయాలు ప్రజల్లోకి చర్చించబడడం జరిగింది. అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ అంటే దీన్ని అంటారు డాక్టర్ గారు?
1: అబ్సెసివ్ కంపల్సివ్ దీన్ని డిజార్డర్ అనాలనా అనొద్దా, దీని మీద కూడా చాలా సంవత్సరాల వరకు చర్చలు జరిగినాయి. ఎందుకంటే ఆబ్సెసివ్ కంపల్సివ్ అంటే మన మెదడ ఒక దాని మీద ఆబ్సెస్ అయిపోవడం అంటే ఇరుక్కుపోవటము. అంటే నేను చదువుతున్నాను, చదివేటప్పుడు నాకు అని లెక్కల్లో టేబుల్స్ నాకు గుర్తుండాలి అనేసి నాకు ఆబ్సెషన్ వచ్చి రోజు పొద్దున్న లేచి నేను 2 1 2 2 2 4 చేసుకుని కూర్చున్నాను అనుకో, అది కూడా ఆబ్సెషనే, కానీ అది జబ్బు కాదు. నేను ఇట్లా చేయడంలో ఆలోచించనుకో, నేను 3 సార్లు ఆ పదం చదివానంటే నాకు గుర్తుండిపోతుంది. సో నేను ప్రతి పదం 3 సార్లు చదవడం మొదలు పెడతాను, అది కూడా కంపల్షన్. అంటే నాకు ఒకసారి చేస్తే కాదు, 3 సార్లు చేస్తే గుర్తుంటుందని. కొన్నాళ్ళ తర్వాత ఏమవుతుంది, 3 సార్లు చేసిన తర్వాత గుర్తు రాలేదు, ఇప్పుడు ఏం చేయాలి, ఓకే మనం 5 టైమ్స్ చేద్దాము, ఇట్లా ఒక నంబర్లో ఇరుక్కుపోతారు. అంటే ముందు ఒక ఆబ్సెషను, దాన్ని కంపల్షన్ వచ్చేస్తుంది, దానివల్ల వాళ్ళు అనుకుంటారు ఇది చేస్తేనే అవుతుంది లేకపోతే కాదు. సో ఈ ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అనేసి ఎప్పుడు అంటాము, ఎప్పుడైతే కొందరికి ఈ చర్యలు నార్మల్గా ఉంటాయి, అంటే కొందరు పోతూ పోతూ దేవుడు దండం పెడతారు, గుడి కనిపించింది కదా, సో అది కూడా అబ్నార్మాలిటీ అనొచ్చు. ఎందుకు నువ్వు ఇక బండి నడిపిస్తున్నావు, ఇట్లా ఎందుకు చేయాలి,
0: కరెక్టే,
1: బట్ అది అలవాటు, దాన్ని ఆబ్సెషన్ అనము. ఆబ్సెషన్ ఎప్పుడు అంటాము అంటే నేను కొద్దిగా ముందుకు పోయిన తర్వాత గుర్తొస్తా, అరే అక్కడ గుడి పోయింది, నేను దండం పెట్టలేదు,

0: నేను మళ్ళా తిరిగి వచ్చి అక్కడ దండం పెట్టేసి మళ్ళా పోయినా అనుకో, ఆ ఒక దండం పెట్టడంలో ఏదో చర్య తగ్గింది అనేది మళ్ళా రెండోసారి కూడా వచ్చారనుకో, అది డిజార్డర్.
1: కొందరిని గమనిస్తుంటాం డాక్టర్ గారు, తాళం వేసిన తర్వాత కూడా మళ్ళీ బయటికి పోయి వచ్చి తిరిగి వచ్చి తాళం చూస్తారు నేను వేశానా లేదా అని. ఇది డిజార్డర్ అంటారా?
0: ఇది కూడా ఒక్కసారి చూస్తే డిజార్డర్ కాదు, అది రెండు మూడు సార్లు చూడటము. ఇంకా ప్రతిసారి తాళం వేసినప్పుడు రెండు మూడు సార్లు చూడటము, లేకపోతే ఒక నంబర్ పెట్టుకొని 5 సార్లు 6 సార్లు 10 సార్లు అనేది. ఆ డిజార్డర్లో ఏమవుతుంది, అక్కడ మెదడులో ఉన్న సెంటర్ ఏదైతే, మన మెదడ కంప్యూటర్ లాగా, కంప్యూటర్ హార్డ్వేర్లో ఈ సాఫ్ట్వేర్ ఏరియాస్ ఎక్కడైతే లోడ్ చేసి పెట్టామో మనము, దాంట్లో ఒక్క సాఫ్ట్వేర్ ఏరియాలో ఆ భాగం సరిగ్గా పనిచేయకపోతే ప్రతిసారి డౌట్ వస్తుంది, ఇది చేశామో లేదో చేశామో. ఆ డౌట్ వచ్చే పరిస్థితి ఎక్కువైనప్పుడు మనం ఈ చెక్కింగ్ మొదలు పెడతాము. ఇప్పుడు న్యూటన్ యాపిల్ చెట్టు కింద పడుకొని ఉన్నప్పుడు ఆ యాపిల్ పడినందుకు ఆయనకు గ్రావిటేషనల్ ఇదిగా రాలేదు, ఆయన బుర్ర ఆబ్సెస్డ్ ఉంది ఎందుకు ఇది అవుతుంది ఎందుకు ఇది అవుతుంది అనేసి. ఆ అది పడినప్పుడు ఆయనకు సడన్గా అది గుర్తుకొచ్చింది, దానికి దీనికి లింక్ పెట్టాడు, ఆయన చెప్పాడు. లైక్ ఆర్కిమిడీస్ టబ్లో పడుకొని ఉన్నప్పుడు ఆ నీళ్లు బయటికి రాగానే యురేకా యురేకా అని పరిగెత్తుకుంటూ పోయినాడు, నగ్నంగానే పరిగెత్తుకుంటా యురేకా యురేకా అన్నప్పుడు అది జబ్బు కాదు,
1: అది రివలేషన్ అతనికి,
0: అది ఆ రివలేషన్, ఆ ఉత్సాహంలో పోయినాడు, ఆయనకు గుర్తు రాలేదు మనం టబ్లో పోతున్నాం అనేసి. సో అది రియాక్టివ్, దానికి జబ్బు అనము.
1: పగలు రాత్రి దానిపైనే ధ్యాస పెట్టుకొని సాధించే వాళ్ళు కొంతమంది ఉంటారు, దాన్ని మనం అబ్సెసివ్ కంపల్సివ్ కావడానికి లేదు,
0: దట్ ఈ నార్మల్. అది అది ఉండటం వల్లనే వాళ్ళు చాలా చాలా వస్తువులు సాధించడము, దానిపైన దృష్టి పెట్టేసి మనం చేసుకుంటా పోయినప్పుడు అది జబ్బు కాదు.
1: చాలా మటుకు గొప్ప గొప్ప సైంటిస్టులు అందరు కూడా తన ఆవిష్కరణలు చేసిన వాళ్ళందరూ కూడా ఈ రకమైన అబ్సెషన్ ఉంటుందంటారు.
0: అది అది ఉన్నందుకే వాళ్ళు చేయగలిగారు. సో అందుకే అది ఉన్నందుకే ఇవన్నీ మన మన వాళ్ళందరి ఈ రెవల్యూషన్స్ అన్నీ వచ్చినవి, ఇవి ఆ ఆబ్సెషన్ వల్ల. ఆబ్సెషన్ ఉండటం తప్పు కాదు, మనం ఎగ్జామ్ పాస్ అయ్యడానికి ఆబ్సెషన్ ఉంటేనే పాస్ అవుతాము.
1: అవును, ఆ సంకల్పము ఆ దృఢ నిశ్చయము దాని వెనుక సాధన అన్ని ఉంటేనే సాధిస్తాం. అలా కాకుండా అది కేవలము ఒక మెకానికల్గా వితౌట్ రీజన్ కనుక మళ్ళీ మళ్ళీ చేస్తున్నట్లయితే దాని ఒక డిజార్డర్ కింద పరిగణించవచ్చు.
0: అంతే
1: డాక్టర్ గారు, ఈ అబ్సెసివ్ కంపల్సివ్ ఒకవేళ పేషెంట్లో కనుక డిజార్డర్గా పరిణమించినప్పుడు ఏ రకమైన ట్రీట్మెంట్ పద్ధతి ప్రస్తుతం అవైలబుల్ ఉందంటారు?
0: ట్రీట్మెంట్లో అంతకన్నా మొదటిది చేసేది కౌన్సిలింగ్, బిహేవియర్ మాడిఫికేషన్ అంటాము దాన్ని. అంటే ఈ అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్లో డౌటే ఇంపార్టెంట్, ఆ డౌట్ ఉన్నందుకు వీళ్ళు మళ్ళమల్ల చేస్తారు. ఇంకా ఆ డౌట్ జనరల్గా ఒక రెండు సార్లు పోతుంది నార్మల్ ఉన్న వాళ్ళకు.
1: నిత్యము ఆ డౌట్ అనేది కంటిన్యూస్గా ఉన్నందుకు వాళ్ళు ఆ చర్య మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు,
0: మళ్ళీ మళ్ళీ చేస్తారు, అందుకే ఆ జబ్బు ఎక్కువైతుంది.
1: ఈ కౌన్సిలింగ్ బిహేవియరల్ థెరపీ చేసి వాళ్ళు చేసిన ప్రక్రియలో రీజన్ని వాళ్ళ మైండ్లోకి అప్లై చేసే విధంగా ప్రయత్నం చేసిన తర్వాత కూడా అది పూర్తిగా అంటే నిదానించకపోతే వాట్ నెక్స్ట్?
0: అది నిదానించకపోతే అప్పుడు మందులు మారటం మొదలు పెడతాము. సో రకరకాల మందులు, కొత్త కొత్త రీసెర్చ్తో పాటు వీఆర్ గెటింగ్ చాలా మంచి మంచి మెడిసిన్స్ గురించి తెలుస్తోంది, వీఆర్ ఏబుల్ టు హెల్ప్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్. అంటే చాలామందికి మనం సహాయం చేయగలుగుతున్నాము ఇప్పుడు ఈ రీసెర్చ్ చేసినందుకు మనకు తెలుస్తుంది. సో మెడిసిన్స్లో అంటే ఇవన్నీ ఎస్ఎస్ఆర్ఐస్ అని అంటాము. యాక్సిడెంట్గా క్లోమిప్రమీన్ అనేసి ఒక మందు, ఇమిప్రమీన్ అనేసి మందు ఏదైతే డిప్రెషన్లో వాడుతుండేమో దాని కొద్దిగా మార్పు వచ్చిన ఒక కెమికలు, దాంతో ఈ ఆబ్సెషన్స్ కూడా తగ్గినాయి. కానీ మందులు ఇట్టిగా మందులు ఇవ్వటమే కాదు, మందుతో పాటు బిహేవియర్ థెరపీ, బిహేవియర్ మాడిఫికేషన్ అంటాము, ఇన్సైట్ ఓరియంటేషన్. అందుకే ఆ పర్సన్కి నాకు ఈ జబ్బు ఉన్నది దానివల్ల ఇట్లా అవుతుంది అనేది మనం కనుక నమ్మించగలిగితే ఆ మనిషి తొందరగా దాంట్లో నుంచి బయటకు వస్తాడు. కానీ నమ్మించడం ఈజీ కాదు, ఆ ఆబ్సెషన్ ఎంత గురబట్టి ఉంటుందంటే ఈజీ కాదు వాళ్ళకి తీయటం.
1: ఇందులో కూడా మైల్డ్ మోడరేట్ సివియర్ అని ఉంటుందా డాక్టర్ గారు?
0: అవును, అన్నిట్లో. ఇప్పుడు ఈ చిన్న చిన్న సంఘటనల వల్ల, లేకపోతే కొన్నిసార్లు ఏమవుతుంది, పుట్టిన పాప కానీ బాబు కానీ పొద్దున్న నుంచి చూస్తుంటాడు మా నాన్న ఇట్లనే చేస్తాడు ప్రతిసారి, లేకపోతే మా అమ్మ కూరలు కోసినప్పుడు ఆ కూరని 4 సార్లు కోసి మళ్ళీ ఇది అయిందా లేదా మళ్ళీ 1-2 సార్లు చెక్ చేసి

0: సో అది వాళ్ళు వాళ్లకు కాపీ చేయడం వల్ల కూడా వచ్చే అవకాశం ఉండేది. సో ఈ కాపీ చేసి వల్ల వచ్చిన దానికి వాళ్ళ వాతావరణం మార్చేసి వేరే వాతావరణం పెట్టి అన్నీ చేసి ఎప్పుడైతే వాళ్ళు చూస్తారో మమ్మీ చేసిన కూర ఈ కూర రెండు ఒకటే తీరుగా ఉన్నాయి, అది ఇన్నిసార్లు చెక్ చేయకుండా కూడా చేస్తే అంతే ఉంటుంది, అప్పుడు నమ్మకం కుదురుతుంది.
1: ఈ అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ పేషెంట్స్లో చాలామంది అంటుంటారు వాళ్ళ జబ్బేంటో వాళ్ళకి తెలుసు, ఈ ఫలానా పరిస్థితుల్లో నాకు ఈ పర్టికులర్ ఆలోచన ట్రిగర్ అవుతుంది మళ్ళీ మళ్ళీ వస్తుందనే ఆలోచన, అలాంటప్పుడు వాళ్ళకు వాళ్ళుగా సెల్ఫ్ హెల్ప్ చేసుకునే ఏమైనా అంశాలు ఉన్నాయా డాక్టర్ గారు?
0: దానికే యోగా, మెడిటేషన్, ప్రాణాయామ ఇవన్నీ చాలా పనిచేసాయి అక్కడ. ఎందుకంటే మనసులో ఆందోళన ఎక్కువైనప్పుడు, డౌట్స్ ఎక్కువైనప్పుడు ఇది మొదలవుతుంది. ఇప్పుడు మనం ధ్యానం కానీ, పాతకాలంలో మనం జపం చేసేవాళ్ళం శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్ అనుకుంటా, దాంట్లో ఏమవుతుంది మైండ్ డైవర్ట్ అయిపోయి కొద్దిసేపటి తర్వాత మన బ్రెయిన్లో అది రిజాల్వ్ అయిపోతుంది, ఆ డౌట్ పోతుంది, తర్వాత మనం మర్చిపోతాము మనం వెళ్ళిపోతాం. సో ఇటువంటి చర్యల్లో వాళ్లకు నేర్పించి వాళ్ళ స్వయంగానే అరే నాకు ఇలా ఇవాళ మొదలు పెట్టే ఎట్లా ఉంది, నేను ఇది చేస్తే బాగుంటుంది అనేసి చేసుకొని దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తారు.
1: ఇలా ఓసీడీ వల్ల బాధితులైన వాళ్ళు ఏదైనా సోషల్ యాక్టివిటీలో కానీ సర్వీస్ యాక్టివిటీలో కానీ ఇన్వాల్వ్ అయితే ఏదైనా కొంచెం ఉపశమనం వచ్చే అవకాశం ఉందంట.
0: బిజీ అయిపోతే అందులో కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న యాక్టివిటీలో పోతే మళ్ళీ అక్కడ పోయి బాధపడాలి, వాళ్ళ బాస్ వచ్చేసి తిట్టడం మొదలు పెట్టారనుకో, నువ్వు ఇది బాగా చేయవు అది బాగా చేయవు ఇది మంచిది కాదు ఇది అంటే వాళ్ళు మళ్ళీ ఇంకా రివర్స్లో పోతారు ఇంకా.
1: సో వాళ్ళకి ఇష్టమైన ఫీల్డ్ని ఎంచుకొని అందులో యాక్టివిటీ మొదలు పెట్టుకుంటే ఈ డైవర్షన్ వచ్చేసి ఈ ఓసీడీ థాట్స్ తక్కువయ్యే అవకాశం ఉందంటారు.
0: మందులు లేకుండా కూడా ఉండొచ్చు వాళ్ళు.
1: ఉండొచ్చు. డాక్టర్ గారు, మందుల విషయానికి వచ్చేటప్పటికీ ఒక నిష్ణాతులైన వైద్యుడి దగ్గరికి వెళ్ళి అతను సూచించిన మేరకే మందులు వాడాలి అని చెప్తుంటారు, ఈ ఓసీడీ సమస్య ఉన్నవాళ్ళు ఎంతకాలం వాడాలి, ఎలా దాని ట్రీట్మెంట్ ప్యాటర్న్ ఎలా ఫాలో చేయాలి?
0: మనం ట్రీట్మెంట్ మొదలుపెట్టిన 5-6 వారాల్లోనే మార్పు వచ్చేసింది అనుకో, వాళ్ళు నియర్ నార్మల్ అయిపోయినారనుకో, ఇంకా వాళ్ళు యోగా మెడిటేషను ఈ థాట్ బ్లాకింగ్ అవన్నీ టెక్నిక్ నేర్చుకొని ఉన్నారంటే 6 వీక్స్ మ్యాక్సిమం 3-4 మంత్స్లోనే మనం స్లోలీ మందులు తగ్గించుకుంటా మానేసి వాళ్ళు దాంట్లో నుంచి బయటికి రావచ్చు. కానీ చాలా సివియర్గా అంటే ఎవరైతే ఇప్పుడు అంటే నా దగ్గర వచ్చిన ఒక పేషెంట్ లేడీ ఎట్లా ఉండంటే ఆమె ఇవాళ స్నానం చేయాలంటే హాల్లోనే బట్టలు ఇప్పాలి, ఆ బట్టలన్నీ తీసుకొని బాత్రూంలో పోయి బాత్రూమ్ కడగాలి, మళ్ళా బట్టలు ఉతకాలి, అట్లాగే నగరంగానే వచ్చేసి ఆ బట్టలు ఆరేయాలి, ఆరేసిన తర్వాత మళ్ళీ బాత్రూంలో వెళ్ళాలి, తలుపు ముట్టుకుంటే తలుపు మీద ఉన్న నాకు అంటిస్తుంది అనేసి తలుపు కూడా ముట్టకుండా ఉండాలి, నల్లా కూడా 2 సార్లు కడిగి ఆ తర్వాత స్నానం అయిన తర్వాత తువాలు బయట పైనుంచి తీసి తుడుచుకొని అది పక్కన పడేసి అది కడిగేసి మళ్ళీ ఆరిచాలి, తర్వాత ఒక్కొక్క బట్ట తీసి ఆ తీయడంలో ఒక బట్ట కింద పడ్డది అనుకో మళ్ళా మొత్తం రొటీన్ మొదలైంది. అటువంటి లేడీకి కూడా ట్రీట్మెంట్తో మేము బయటకు తీసుకురాగలేము, ఇప్పుడు నార్మల్గా ఉండి అన్నీ చేయగలుగుతుంది కానీ దానికి టైం పడుతుంది. అటువంటి వాళ్లకు కొన్నిసార్లు 2-3 సంవత్సరాలు మందులు వాడుకుంటా దాంట్లో నుంచి బయటికి తీసుకురావడం బయట.
1: ఏదైనా కానీ మానసిక వైద్యుల పర్యవేక్షణలో ఆ మెడిసిన్ ఆపాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు స్లోగా తగ్గించుకుంటూ ఆపాలి, ఒక్కసారిగా ఆపడం కరెక్ట్ కాదు.
0: కరెక్ట్ కాదు. ఓసీడీ వాళ్లకు డిప్రెషన్ చాలా కామన్ ఉంటుంది. ఓసీడీ వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి తెలివి ఉంది, వాళ్ళకి తెలుస్తుంది మనం ఏం చేస్తున్నాము, వాళ్ళు ఆపడానికి ప్రయత్నం చేసినా కూడా ఆపలేకపోతారు, అది చేయాల్సిందే. సో అటువంటిప్పుడు అరే మనం ఏమైనాము, వేస్ట్ అయిపోయినాము, మన పనికి రాని మనిషి అయిపోయినాము అనేసి వాళ్ళు డిప్రెషన్లో పోతారు. సో అటువంటి వాళ్లకు సివియర్గా పోయినప్పుడు ఈసీడీ కొన్నరకే, జనరల్గా అవి వాళ్ళు కూడా మెడిసిన్తోనే బయటకు వచ్చేస్తారు.
1: ఇంట్లో ఒక ఓసీడీతో బాధపడుతున్న ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఆ కుటుంబంలో మిగతా వ్యక్తులు ఏ రకంగా అతన్ని అకామిడేట్ చేసుకొని అతన్ని నార్మల్ లైఫ్కి రావడానికి ప్రయత్నం చేయాలంటారు?
0: కుటుంబ సభ్యులే మనం హెల్ప్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కనుక ఆ మనిషిని మళ్ళా మళ్ళా పాయింట్అవుట్ చేయడం మొదలుపెట్టారనుకో, అరే నీకు ఇన్నిసార్లు చెప్పాము మళ్ళా కూడా ఎందుకు చేస్తున్నావు అంటే వాడు ఇంకా ఆందోళన ఎక్కువైపోయి ఇంకా 2 సార్లు ఎక్కువ చేస్తారు. నీలో ఏది మార్పే రాలేదు అన్నట్లు అయిపోతుంది, ఆయనకు డిస్కరేజ్మెంట్ వస్తుంది.

0: ఎన్కరేజ్ అయ్యే బదులు డిస్కరేజ్ అవుతాడు. సో అటువంటి వాళ్ళలో కుటుంబ వాళ్ళు, అరే ఇవాళ పొద్దు నుంచి వెరీ గుడ్, నువ్వు చాలా మంచిగా ఉన్నావు, రోజు నువ్వు 5 సార్లు కడిగేది ఇవాళ 3 సార్లునే మంచిగా ఉన్నావు, వెరీ గుడ్ అంటే నువ్వు ఇంప్రూవ్ అవుతున్నావు. సో ఈయన కూడా ఉత్సాహం, ఓహో నేను ఇంప్రూవ్ అవుతున్నామేమో, సో ఇట్లాగే చేసి రేపటి నుంచి 2 టైమ్సే పోదాము, మళ్ళీ ఒకటేసారి కడిగేసి ఆపేద్దాము అనేసి ఆయనకు ప్రయత్నం చేయడానికి కోరిక వస్తుంది. ఆ కుటుంబ సదస్యాలే ఇది చేయడానికి వీలుంటుంది, వేరెవరు చెప్పినా వినరు.
1: అంటే ముఖ్యంగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఒక అరగంట మాట్లాడతాడు, మెడిసిన్స్ రాస్తాడు, పంపిస్తాడు. కుటుంబ సభ్యులతో ఎక్కువ కాలం గడుపుతారు కాబట్టి కుటుంబ సభ్యులకు కూడా ఇటువంటి సమస్య ఉన్న వాళ్ళ పట్ల సరైన అవగాహన ఏర్పరచుకొని వాళ్ళకి సహకరించినట్లయితే వీళ్ళ వ్యాధి తీవ్రతను తగ్గించి సామాన్యమైన జీవితానికి పొందే అవకాశం ఉందంటారు.
0: అవకాశం ఎక్కువ ఉన్నది, అందుకే మేము ఇటువంటి పేషెంట్ వాళ్ళలో ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేస్తాము. ఫ్యామిలీ థెరపీ కింద ఫ్యామిలీ మెంబర్స్ని సెపరేట్ కూర్చోబెట్టి, మీ ఫ్యామిలీ మనిషికి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆయన కావాలని చేస్తలేడు, అటువంటి మనుషులకి మీరు హెల్ప్ చేయాలంటే ఈ విధంగా చేశారంటే ఆయన తొందరగా దీంట్లో నుంచి బయటికి రావచ్చు.
1: అంటే ముఖ్యంగా ఇటువంటి సమస్యలు, మానసికంగా సమస్యలు ఎదుర్కొనేటప్పుడు సెల్ఫ్ హెల్ప్ కంటే ఫ్యామిలీ హెల్ప్ చాలా ముఖ్యమంటారు.
0: చాలా ముఖ్యం,
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు. నమస్కారం.
0: నమస్కారం.

ఇంతవరకు మీరు ఆరోగ్య జీవన శీర్షికన ఓసీడీ ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ గురించి డాక్టర్ మధుసూదన్ జోషి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

వావ్, స్టూడియో టైం 6:52 అయింది ఎగ్జాక్ట్గా. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 కలర్స్ ఆఫ్ ఇండియాకి స్వాగతం, సుస్వాగతం చెప్తున్నాడు మీ స్నేహితుడు ఆత్మీయుడు యల్లేష్. ఫెంటాస్టిక్ డేకి స్వాగతం చెప్తున్నాను. ఈరోజు సండే 23 ఆగస్ట్ 2026. బయటైతే వాన దంచి కొడుతుంది, చాలా చాలా జాగ్రత్త మై డియర్ ఫ్రెండ్స్. మీరు టూ వీలర్స్ పైన వెళ్ళేటప్పుడు అయితే చాలా కేర్ఫుల్గా ఉండండి, కొద్దిగా స్కిడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి బీ కేర్ఫుల్. అలాగే కారులో వెళ్ళిన వాళ్ళు తప్పనిసరిగా సీట్ బెల్ట్ పెట్టుకొని చక్కగా డ్రైవ్ చేసుకొని నా షోను విన్నట్లయితే ఓహ్ 9:30 వరకు మీకు ఏం పాటలు వేసావు యల్లేష్ అని అంటారన్నమాట. అలాంటి పాటలు నేను తీసుకొచ్చాను. మరి ఈరోజు కలర్స్ ఆఫ్ ఇండియాకి స్వాగతం చెబుతూ ఈరోజు ఏం మాట్లాడబోతున్నావు యల్లేష్ అంటే, రైట్, జెన్జీ జనరేషన్, వారి మాటలు, వారి లైఫ్ స్టైల్ గురించి ప్రతి చోట వినిపిస్తూ ఉంది. మన ఇంట్లో మార్నింగ్ లేచి నుంచి రాత్రి వరకు కూడా అందరూ కూడా ఎక్కడో ధర ఈ జెన్జీలు ఉన్నారే అంటుంటారు కదా. వాళ్ళ గురించి మాట్లాడుకునేటప్పుడు ఈ మధ్యన ఆ జెన్జీ వాళ్ళ యొక్క అంటే వాళ్ళకి ఇష్టమైనటువంటి మూవీస్ ఏంటి, వాళ్ళు ఎలాంటి మూవీస్ని ఇష్టపడుతున్నారు అనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం. రైట్, మరి ఇప్పుడైతే

బయట వాన బాగా పడుతుంది, మరి మన రెయిన్బోలు కూడా వానని కురిపిద్దామా? వాన స్టార్ట్ అయింది. బప్పిలర్ గారు, ఒక్కసారి మంచి బీట్ వేయండి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ చిత్ర గారు పాడిన ఈ సూపర్ డూపర్ ఎవర్ గ్రీన్ సాంగ్ మీకోసం ప్లే చేస్తున్నాం ఎఫ్ఎం రెయిన్బోలో. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9. వానా వానా వెళ్ళు ఆయే.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం,
1: ఒగ్గు కథలు,
0: జానపద గీతాల

0: ఉద్వేగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలు ఒకవైపు,
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

ఆఫ్ కోర్స్, 80s and 90s డైరెక్టర్స్ కూడా ఇప్పుడు మన టాలీవుడ్లో చాలామంది కూడా సూపర్ డూపర్ హిట్ మూవీస్ తీస్తున్నారు. కానీ ప్రొడ్యూసర్స్ ఏం చెప్తున్నారంటే, ఏమయ్యా ఆ జనజీవాలను టార్గెట్ చేయండి అయ్యా, వాళ్ళని థియేటర్కి రప్పించండి, వాళ్ళకి నచ్చిన కంటెంట్లు తీయండి అయ్యా అంటూ ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళని ప్రెషరైజ్ చేస్తున్నారన్నమాట. వాళ్ళు కూడా రైట్, మరి మనం జనజీవాల్ని అట్రాక్ట్ చేయాలంటే మంచి మంచి మూవీస్ తీయాలి, మరి వాళ్ళకి కావాల్సినటువంటి కాన్సెప్ట్స్ ఏంటి, కంటెంట్ ఏంటి అనే విషయం గురించి చాలా రీసెర్చ్ చేస్తున్నారు. మరి వాళ్ళకి తగ్గట్టుగా మూవీస్ తీస్తున్నారు, అవి కూడా హిట్ అవుతున్నాయి, ఫెంటాస్టిక్. ఎప్పటికైనా సినిమాకి కావాల్సినటువంటి బెస్ట్ కంటెంట్ చూసుకుంటే అది ఎప్పటికైనా 60s 50s ఆర్ ఇప్పుడైనా కూడా జెన్జీ టైం అయినా కూడా లవ్ స్టోరీస్ దే ఫస్ట్ ప్రయారిటీ, నెక్స్ట్ రొమాంటిక్, ఆ తర్వాత కామెడీ, లిటిల్ ఎమోషన్ మిక్స్ అయిన మూవీస్కే ఓటు వేస్తున్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు అందరూ కూడా. రైట్, మరి మరి ఇంకా ఎలాంటి మూవీస్ని ఇష్టపడుతున్నారు, మరి వీళ్ళు ఎలాంటి మూవీస్ తీస్తున్నారు డైరెక్టర్స్, అలాగే వీళ్ళందరూ కూడా ఎలాంటి మూవీస్ని ఇష్టపడుతున్నారనే విషయాన్ని నేను చెప్తూనే ఉంటాను. వింటూనే ఉండని ఎఫ్ఎం రెయిన్బో 101.9, నేను మీ స్నేహితుడిని ఎల్లేష్ని మాట్లాడుతున్నాను. మనం కలర్స్ ఆఫ్ ఇండియా అనే షోలో ఉన్నాం. మరి మన షోలో హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, శాండిల్వుడ్, మాలీవుడ్ అన్ని సాంగ్స్ కూడా ప్లే చేస్తాం. ముఖ్యంగా సౌత్ ఇండియా సాంగ్స్ అన్నీ కూడా, సౌత్ ఇండియాలో వచ్చినటువంటి మూవీస్ ఏవైతే ఉంటాయో అందులో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ మీకోసం ప్లే చేస్తాను. ఈరోజు సండే కదా, మరి ఫ్యామిలీతో అందరూ కూడా హాయిగా కార్లోనే లేదా ఫ్యామిలీతో కూర్చుని చక్కగా కబుర్లు చెప్పుకుంటారు కాబట్టి వాళ్ళందరి కోసం కూడా ఒక సూపర్ డూపర్ హిట్ సాంగ్ నేనైతే ప్లే చేస్తున్నాను. మరి మీరు గెస్ట్ చేయగలరా ఏ మూవీ ఈ సాంగ్ అనేది?

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తారు.

నువ్వే నువ్వే మూవీ నుంచి తరుణ్ అండ్ శ్రీయ యాక్ట్ చేసిన ఈ సూపర్ డూపర్ ఐఎమ్ వెరీ సారీ కోటి గారి మ్యూజిక్ కాంపోజిషన్లో వస్తున్నటువంటి సూపర్ హిట్ ఆల్ టైమ్ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తున్నాం. మీరు వింటున్నారు FM Rainbow 101.9. నేను మీ స్నేహితుడిని

వాట్ ఈస్ సూపర్ డూపర్ హిట్ సాంగ్. అనే మరి ఈ సాంగ్కి సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి అండ్ పాట పాడింది కేకే. ఫెంటాస్టిక్. 2000లో వచ్చినటువంటి ఈ మూవీ అప్పటి జంజీలు అంటే అప్పటి యంగ్ టీనేజ్ వాళ్ళ సినిమా అనమాట. ఇందులో డైలాగ్స్ గాను త్రివిక్రమ్ శ్రీనివాస్కి బెస్ట్ డైలాగ్ రైటర్ అవార్డు వచ్చింది, నంది అవార్డు. అండ్ ఈ మూవీలో అందరూ బాగా యాక్ట్ చేశారు. మరి అందులో బెస్ట్ యాక్టర్ అంటే బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా మనకి ప్రకాష్ రాజ్ గారికి అవార్డు వచ్చింది. ఫెంటాస్టిక్ కదా. మరి ఇందులో డైలాగ్స్ చాలా బాగుంటాయి, ఒకసారి గుర్తు చేసుకుందాం. ఒకడు రిక్షా తొక్కడం దగ్గర మొదలుపెట్టి కోటీశ్వరుడు అయ్యాడు కదా అని, వాడి కొడుకు కొత్త రిక్షా కొనిపెట్టి ఎదగమండం, అంత బాగుండేది అంకుల్ అని తరుణ్ ప్రకాష్ రాజ్కి చెప్తే వాహ్ క్లాప్స్ అయితే నేను కొట్టేశాను. ఇంకా ప్రకాష్ రాజ్ గారు ఒక డైలాగ్ ఉంటుంది, ఆడపిల్లలు పుట్టినప్పుడు వాళ్ళు ఏడుస్తారా, పెళ్లి చేసుకొని వెళ్ళేటప్పుడు మనల్ని ఏడిపిస్తారు అని ఆయన చెప్పేటప్పుడు ప్రతి తండ్రి కూడా క్లాప్స్ కొట్టారు ఆ థియేటర్లో. నిజంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు డైలాగ్ రైటింగ్లో ఫెంటాస్టిక్ అని చెప్పాలి. మన తెలుగుకు దక్కినటువంటి అంటే గొప్ప డైరెక్టర్ అని నేను కూడా గర్వంగా ఫీల్ అవుతాను. ఫెంటాస్టిక్. మరి 20 ఇయర్స్ అయిపోయింది ఈ మూవీ రిలీజ్ అయ్యి. మరి అప్పటి లవ్ స్టోరీస్, ఎన్ని లవ్ స్టోరీస్ తీసినా కూడా ఇంకా కొత్త కథలు పుడుతూనే ఉంటాయి. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఫెంటాస్టిక్. మరి ఇప్పుడు వస్తున్నటువంటి జంజీలు వాళ్ళు ఎలాంటి స్టోరీస్ని కోరుకుంటున్నారంటే, రెస్పాన్సిబుల్, జాబ్ లేని హీరో ప్రేమలో పడ్డం, లవ్లో కొంత దూరం వెళ్ళాక కన్ఫ్యూజన్, ఆ మధ్యలో కెరీరు, పర్సనల్ ప్రాబ్లమ్స్, సో ఇవన్నీ అప్స్ డౌన్స్, బ్రేక్స్ ఇవన్నీ వస్తుంటాయి. హీరోయిన్ని హీరో కాదని ఇంకో పర్సన్ ప్రేమించడం, ఇలాగా డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చినటువంటి మూవీస్ని అన్ని మూవీస్ని జంజీలు ఇష్టపడుతున్నారు, హిట్లు కూడా చేస్తున్నారు. దానికి ఉదాహరణ చాలా సినిమాలు కూడా వచ్చాయి, మనందరం కూడా చూస్తూనే ఉన్నాం కదా. ఫెంటాస్టిక్. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం మనం. జంజీల్కి ఇష్టమైనటువంటి మూవీస్ ఏమిటి, అసలు వాళ్ళు ఎలాంటి మూవీస్ని ఇష్టపడుతున్నారు, వాళ్ళకి కావాల్సినటువంటి కంటెంట్ ఏమిటి అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు. రైట్. మరి 7:30 నుంచి 8 గంటల వరకు ఫార్మ్ టు సిటీ కిషాన్ వాణి స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ మీరు వింటారు. ఇందులో మిద్దె తోట నిర్వహణ మరియు పోషణ గురించి సీనియర్ జర్నలిస్ట్ శ్రీ పతంగి రాంబాబు గారితో పరిచయం. మరి పరిచయం చేస్తున్నటువంటి వ్యక్తి డాక్టర్ వీర్ణ భూక్యా. 7:30 నుంచి 8 గంటల వరకు మీరు వినొచ్చు. ఇప్పుడైతే పూజా హెగ్డే అండ్ తలపతి విజయ్ యాక్ట్ చేసినటువంటి ఈ సూపర్ డూపర్ హిట్ సాంగ్ తమిళ్లోని హిట్ అయింది, అలాగే తెలుగులో కూడా హిట్ అయింది. మరి ఇప్పుడైతే తమిళ్లో సాంగ్ విద్దాం. కొద్ది వాల్యూమ్ పెంచుకోవచ్చు కదా, కారులో ఉన్నారు డ్రైవింగ్ చేసినప్పుడు చాలా జాగ్రత్త.

రైట్, సూపర్ డూపర్ హిట్ సాంగ్ అండి ఇది. మరి 2001లో వచ్చినటువంటి ఈ మూవీకి ఎన్ని అవార్డ్స్ వచ్చాయో తెలుసా? ఫిల్మ్ఫేర్ ఉత్తమ తెలుగు నటుడు ఉదయ్ కిరణ్, అండ్ ఫిల్మ్ఫేర్ ఉత్తమ తెలుగు చిత్రం, అండ్ ఫిల్మ్ఫేర్ ఉత్తమ తెలుగు దర్శకుడు తేజ, అండ్ ఫిల్మ్ఫేర్ ఉత్తమ తెలుగు సంగీత దర్శకుడు ఆర్పిపేట్ పట్నాయక్, రైట్. మరి నంది పురస్కారాల విషయానికి వస్తే తేజాకి అండ్ బెస్ట్ కామెడీ యాక్టర్గా సునీల్, అండ్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్, అండ్ ఉత్తమ ఛాయాగ్రాహకుడు రసూల్ ఎల్లోర్, అండ్ ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ తనికెళ్ళ భరణి, రైట్. సూపర్గా ఉంటుందండి ఈ మూవీ. మరి ఇందులోని తెలంగాణ శకుంతలు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. నేను అనుకున్నాను ఆమెకే అవార్డు వస్తుంది అనుకున్నాను, కానీ తనికెళ్ళ భరణి గారికి వచ్చేసింది. ఫెంటాస్టిక్. మరి ఇది కూడా ఒక లవ్ స్టోరీ మూవీ. అప్పుడు నువ్వే నువ్వేకే పోటీగా ఈ మూవీ కూడా రిలీజ్ అయింది, నువ్వు నేను. మరి ఇది బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిపోయింది. మరి చాలా 4 ఫిల్మ్ఫేర్ అవార్డులు, 5 నంది అవార్డులు అంటే మాటల, సూపర్ డూపర్ హిట్. ఆ టైంలో ఉన్నటువంటి ఉదయ్ కిరణ్ ఏజ్ వాళ్ళందరూ కూడా, నాలాంటి వాళ్ళందరూ కూడా ఉదయ్ కిరణ్కి ఫ్యాన్ అయిపోయారు. ఫెంటాస్టిక్. మరి మనం ఉన్నాం కలర్స్ ఆఫ్ ఇండియా అనే షోలో, మీరు వింటున్నారు సూపర్ డూపర్ హిట్ సాంగ్స్. ఇది స్టేషన్ ఆఫ్ ది నేషన్, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. మనం మాట్లాడుకుంటున్నాం ఈ జంజి వాళ్ళకి ఇష్టమైనటువంటి మూవీస్ ఏమిటి అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఒకప్పుడు సినిమా అంటే హీరో హీరోయిన్, 6 పాటలు, రైట్, తర్వాత 4 ఫైట్లు, ఒక క్లబ్బో లేదా పబ్ సాంగు, మంచి కామెడీ ఉండేది. మరి ఇప్పుడు టోటల్గా చేంజ్ అయ్యిందనే చెప్పాలి. కథ కొత్తగా ఎక్కడ కనపడింది వినపడిందిగా ఉండాలి, అలాగే రియాలిటీకి దగ్గరగా. మేకప్ మాత్రం అస్సలు ఉండకూడదు, నేటివ్గా ఉండాలి అంటున్నారు అన్నమాట. సో మూవీలో ఉండే డైలాగ్స్, మ్యూజిక్, మరి ఇవన్నీ కూడా ముఖ్యంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యేటట్టుగా ఉండాలి, ఆ కంటెంట్ అలా ఉండాలని చెప్తున్నారు. అంటే సింపుల్గా నేనంతే ఏం చెప్తానంటే, ఈనాటి శ్రీలీల జనరేషన్, అదే జంజీ వాళ్ళు కోరుకుంటున్నారు ఇలాంటి కంటెంట్నే అని చెప్తున్నారు రీసెర్చ్ వాళ్ళందరూ. ఫెంటాస్టిక్. మరి ఇప్పుడైతే ఒక సూపర్ డూపర్ హిట్ సాంగ్ ప్లే చేసుకుందాం, ఆ తర్వాత ఇంకా మరిన్ని సూపర్ డూపర్ సాంగ్స్ మీకోసం లైన్లో ఉన్నాయి. యు ఆర్ మై సోనియా, ఎవరు యు ఆర్ మై సోనియా చూద్దామా, చెప్పగలరా ఈ సాంగ్ ఏ మూవీలో ఉంది? పబ్ సాంగ్. మరి ఇందులో హీరో హీరోయిన్స్ పేర్లు అండ్ ఈ మూవీ పేరు చెప్పగలిగిన వాళ్ళు 0402323482 వాట్సాప్ చేయండి. డాన్సింగ్ నెంబర్. కార్లో ఉన్న వాళ్ళు ఒక్కసారిగా ఫుల్ వాల్యూమ్ పెట్టుకోండి, మంచి జోస్ వస్తుంది. బయట వర్షం, మనసులో కూల్ ఫీల్. గెస్ట్ చేసిన వాళ్ళు 0402323482 వాట్సాప్ చేయండి. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో, అండ్ నేను మీ స్నేహితుడిని ఆత్మీయుని ఎల్లేష్ మాట్లాడుతున్నాను.

0: హైదరాబాద్ హార్ట్ బీట్
1: సికింద్రాబాద్ వైబ్
0: ఎఫ్ఎం రెయిన్బో బ్రింగ్స్ ఇట్ అలైవ్.
2: దట్స్ రైట్, వైబ్రెంట్ హైదరాబాద్ ఈజ్ యువర్ ఎంటర్‌టైన్‌మెంట్ గేట్వే టు ఎవ్రీథింగ్ హ్యాపెనింగ్ అరౌండ్ టౌన్.
1: మ్యూజిక్, కల్చర్, స్పోర్ట్స్ అండ్ సర్ప్రైజెస్ ఆల్ ప్యాక్డ్ ఇన్ వన్ వైబ్రెంట్ షో.
2: సో whether you are chilling at Tank Bund or shopping at Charminar,
1: stay tuned,
2: stay bright.
1: Vibrant Hyderabad
2: on FM Rainbow 101.9.

0: FM Rainbow 101.9 Musically yours.
1: కాకతీయుల వైభవాన్ని ఉంట పట్టించుకున్న నేల,
2: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
1: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
2: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
1: పేరిణి నృత్యం
2: ఒగ్గు కథలు
1: జానపద గీతాల సోయగాలతో
2: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
1: పచ్చని పంటలొక వైపు
2: చేనేత చీరలు మరోవైపు,
1: బిర్యానీ రుచుల నుంచి
2: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
1: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో
3: మీ ముందుకు వస్తుంది తెలంగాణ.
1: ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
4: స్టూడియోలో టైం 6:45:11 ఎగ్జాక్ట్గా మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. మనం ఉన్నాం కలర్స్ ఆఫ్ ఇండియా అనే షోలో ఉన్నాం. మై డియర్ ఫ్రెండ్స్, బయటైతే వర్షం చాలా బాగా పడుతుంది. బీ కేర్ఫుల్. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ట్రైన్ దిగేటప్పుడు స్కిడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ట్రైన్ క్లోజ్ చేసేటప్పుడు, ట్రైన్ డోర్ ఓపెన్ అయ్యేటప్పుడు చాలామంది హర్రి బర్రీగా దిగుతూ ఎక్కుతుండడం నేను గమనించాను. మరి ఆ టైంలో మీ యొక్క డ్రెస్సెస్ అందులో చిక్కుపోయే అవకాశం ఉంటుంది, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే హెడ్ ఫోన్స్ కూడా బయటికి వచ్చేటప్పుడు, అంటే ట్రైన్ ఎక్కేటప్పుడు లోపల కూర్చున్నప్పుడు వినండి, కానీ దిగేటప్పుడు ఎక్కేటప్పుడు ఎవరైనా చెప్పినా కూడా మీకు వినపడదు. అలాగే డ్రైవ్ చేసేటప్పుడు కూడా హెడ్ ఫోన్స్ అండ్ ఇయర్ ఫోన్స్ ఇలాంటివి వాడకండి. మై డియర్ ఫ్రెండ్స్, చాలా డేంజరస్. ఎందుకంటే వెనకను వచ్చినటువంటి హార్న్ కానీ లేదా ఏదైనా ప్రమాదం కానీ మనకి ఎవరైనా చెప్పినా కూడా వినపడదు. బీ కేర్ఫుల్ మై డియర్ ఫ్రెండ్స్. రైట్, మరి జంజీలు వాళ్ళకి ఇష్టమైనటువంటి మూవీస్, వాళ్ళకి ఇష్టమైనటువంటి కంటెంట్స్ అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. రైట్, మరి వారు మెచ్చి హిట్ చేసినటువంటి మూవీస్ కొన్ని విషయాలకు వస్తే, అది ఇప్పుడైతే ఇప్పటి కాలంలో తెలుగు మూవీయే చూడాలి, తమిళ మూవీయే చూడాలి, మలయాళం మూవీ చూడాలనేది లేదు. సో ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత ఏ మూవీనైనా ఇష్టపడుతున్నారు, బట్ అందులో కంటెంట్ ఉండాలి. హీరో అవసరం లేదు, హీరోయిన్ అవసరం లేదు, కంటెంటే హీరో అంటున్నారు జంజీలు. మరి అలాగే ఇష్టపడినటువంటి మూవీస్ విషయానికి వస్తే, మలయాళంలో వచ్చినటువంటి ప్రేమలు అనే మూవీ మనందరినీ కూడా చాలా బాగా మెప్పుని సాధించింది. ఈవెన్ జంజీ కంటెంట్ అయినా కూడా భలే తీశారా, భలే యాక్ట్ చేశారా, అందరూ ఫీల్ భలే ఉంది అనిపిస్తుంది అని అన్నారు. ఈవెన్ 90s kids, 80s kids అండ్ అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఫెంటాస్టిక్. అలాగే ఆ తర్వాత వచ్చినటువంటి 96 అనే ఒక మూవీ వచ్చిందండి అది. రైట్, మరి అది తమిళ్లో మనకి విజయ్ సేతుపతి అండ్ త్రిష యాక్ట్ చేశారు. మరి ఇక్కడ వచ్చేస్తే మనకి శర్వానంద్ అండ్ సమంత యాక్ట్ చేశారు. రెండు మూవీస్లో కూడా చాలా ఫీల్ గుడ్ ఉంది. మరి జంజీ కంటెంట్ అయినప్పటికీ కూడా చాలామంది కూడా అబ్బా ఎంత బాగుందండి మూవీ నిజంగా అని ఫీల్ తీసుకొచ్చారు. ఆ తర్వాత సీతారామం, దుల్కర్ సల్మాన్ యాక్ట్ చేసినటువంటి, మృణాల్ ఠాకూర్ యాక్ట్ చేసినటువంటి ఈ మూవీ అన్ని జ్యానర్స్ వాళ్ళందరూ కూడా బాగా నచ్చింది, చాలా మంచి కంటెంట్. ఆ తర్వాత బెంగళూరు డేస్. అలాగా ప్రేమ, జ్ఞాపకాలు, స్నేహం, లైఫ్లో మనం తీసుకున్న డెసిషన్స్ ఇవన్నీ కూడా చాలా బాగా చూపించారు ఈ మూవీస్లో. మరి ఇలాంటి మూవీసే మాకు చాలా ఇష్టం అంటున్నారు జెన్జీ వాళ్ళు. ఫెంటాస్టిక్ కదా, వాళ్ళే కాదు అందరికీ కూడా ఇష్టమే. నిజమైన మూవీలో కంటెంట్ ఉన్నట్లుగా అయితే కంటెంటే హీరో, అదే బాగుంటుంది. హీరో పెద్ద స్టార్ అయి ఉండాలి, హీరోయిన్ చాలా అందంగా ఉండాలి అనేది లేదు. ఆ స్టోరీ బాగున్నట్లయితే తప్పనిసరిగా ఏ జానర్లోనైనా కూడా, ఏ జనరేషన్లోనైనా కూడా అది ఆ సినిమా హిట్ అవుతుందని 100% ప్రూవ్ చేసే ఈ మూవీస్ అన్నీ కూడా ఫ్యాంటాస్టిక్. రైట్ మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేసుకుందాం. మరి ఈ సాంగ్ తర్వాత మరిన్ని విశేషాలు మనం మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ యల్లేష్. మరి నువ్వు నేను ఈ మూవీ నుంచి ఒక సాంగ్ విన్నాం కదా, ఇప్పుడైతే మనసంతా నువ్వు నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్. మరి బ్లాక్ బస్టర్ మూవీస్లో యాక్ట్ చేసిన ఉదయ్ కిరణ్ మూవీస్లో ఇదొక మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడానికి, అంటే ఇదొక బ్లాక్ బస్టర్ సాంగ్ మూవీ ఇది. ఆయన 3 మూవీస్ ఉన్నాయి బ్లాక్ బస్టర్ బ్యాక్ టు బ్యాక్ హిట్ అయ్యాయి. మరి మీకేమైనా తెలిస్తే 0402323482 వాట్సాప్ చేయండి. ఉదయ్ కిరణ్ సూపర్ డూపర్ హిట్స్, 3 మూవీస్ సూపర్ డూపర్ హిట్ అయినవి. రైట్, మరి మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి.

0: our people.
1: Wow, so it's like a cultural add-on radio.
0: Exactly. Every night at 8 p.m. on FM Rainbow 101.9.
2: Telanganam. Telangana's heartbeat on air.
3: స్టూడియో టైం 6:58 మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. మరి 7:30 వరకు మీరు హలో రెయిన్బో లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీరు మాట్లాడచ్చు. నా నెంబర్స్ 0402323 0030 అండ్ 0402323 4821, 0402970471 కాల్ చేయండి. నేను ఇచ్చే టాపిక్ ఏంటంటే సాయి కుమార్ గారు యాక్ట్ చేసినటువంటి ఫస్ట్ మూవీ ఏంటి, ఈ విషయాన్ని నాకు ఫోన్లో తెలియజేయండి. లేదంటే నాకు 0402323 4822కి వాట్సాప్ చేయొచ్చు. అలాగే 7:30 నుంచి 8 గంటల వరకు ఫార్మ్ టు సిటీ కిసాన్ వాణి స్పాన్సర్ ప్రోగ్రాం వింటారు. మిద్దె తోట నిర్వహణ మరియు పోషణ గురించి సీనియర్ జర్నలిస్ట్ శ్రీ పతంగి రాంబాబు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ వీరన్న బుక్యా.

0: 101.9.
1: ఏడు గంటల 30 నిమిషాల వరకు మీరు నాతో మాట్లాడచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎక్కడున్నా కూడా, కార్లో ఉన్నా, బస్సులో ఉన్నా, ట్రైన్లో ఉన్నా, ఎక్కడున్నా కూడా హాయిగా ఫోన్ తీసుకొని మీ ఫోన్ నుంచి 040 ప్రిఫిక్స్ చేసి, రైట్, తర్వాత 2323-0030 సింపుల్గా, అలాగే 040-2323-4821, ఇంకొక నెంబరు 040-2970-4715కి కాల్ చేయొచ్చు. లేదంటే నెంబర్స్ కలవలేనప్పుడు 040-2323-4822కి మీరు వాట్సాప్ చేయండి. సో నేను అడిగే ప్రశ్న ఏమిటంటే, ప్రముఖ తెలుగు సినిమా నటులు, హీరో క్యారెక్టర్ ఆర్టిస్ట్, డబ్బింగ్ ఆర్టిస్ట్ అయినటువంటి సాయి కుమార్ గారు, మరి ఆయన చాలా సినిమాలు యాక్ట్ చేసి మనకి మంచిగా మనందరి చేత కూడా శభాష్ అనిపించుకున్నారు. అన్ని రోల్స్లో కూడా, ఒక అన్నయ్యగా, నాన్నగా, తమ్ముడుగా, సో అన్ని రోల్స్లో కూడా ఆయన బిగినింగ్ నుంచి కూడా చాలా సూపర్ డూపర్గా యాక్ట్ చేస్తారు కూడా. మరి ఆయన ముఖ్యంగా ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా అయితే ఎంతోమందికి కూడా ఆయన గాత్రదానం చేశారు. పర్సనల్గా నాకు కూడా ఆయన అంటే చాలా ఇష్టం. ఆయన్ని డైలాగ్ కింగ్ అని అంటారు. మరి ఆయన మాట్లాడితే ఎలా ఉంటుందంటే గంట మోగినట్టుగా ఉంటుంది. ఏరా, ఏం చేస్తున్నారు మీరు అందరు కూడా అంటారు. సో ఆయన వాయిస్ చాలా బాగుంటుంది. పర్సనల్గా నాకు కూడా చాలా ఇష్టం ఆయన అంటే. మరి ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్గా చాలా మూవీస్లో మరి ఆయన యాక్ట్ చేయడం జరిగి, ఆయన యాక్ట్ చేయడమే కాకుండా కొంతమందికి డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా ఆయన వాయిస్ని అంటే గాత్రదానం చేశారు, రైట్. మరి ఆయన ఫస్ట్ టైం ఒక మూవీలో యాక్ట్ చేశారు, అంటే హీరోగా కాదు, ఒక మూవీలో యాక్ట్ చేశారు. ఆ మూవీ పేరు ఏంటి అనే విషయాన్ని నాకు 040-2323-0030 and 040-2323-4821 and 040-2970-4715కి మీరు ఎవరైనా కాల్ చేసి నాకు చెప్పొచ్చు. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ మనం విందాం. ఆ సాంగ్ తర్వాత మనం ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం, ఓకేనా? కూల్ సాంగ్, ఎస్పీబీ చిత్ర పాడినటువంటి రాజ్ కోటి మ్యూజిక్ కాంపోజిషన్లో వచ్చినటువంటి గోవిందా గోవిందా. ఈ సాంగ్ మీరు వింటున్నారు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా చాలా ఇష్టమైనటువంటి ఒకే ఒక రేడియో ఛానల్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 పైన మీరు వింటున్నారు, రైట్. నేను మీ స్నేహితుడిని, ఆత్మీయుడిని ఎల్లేష్ని ఇక్కడే ఉన్నాను 9 గంటల 30 నిమిషాల వరకు మీతో పాటు మ్యూజికల్ జర్నీ చేస్తాను. 1, 2, 3 అందం.

రైట్ మై డియర్ ఫ్రెండ్స్, స్టూడియో టైం 7:28 అయింది. ఎగ్జాక్ట్గా మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. రైట్, మనం మాట్లాడుకుంటున్నాం సాయి కుమార్ గారు యాక్ట్ చేసినటువంటి ఫస్ట్ మూవీ ఏమిటి, అంటే హీరోగా కాదు ఆయన యాక్ట్ చేసినటువంటి మూవీ. మనకు లైన్ లోపల ఉన్నారు, చూద్దాం ఎవరు మాట్లాడతారు. హలో,

0: చెప్పండి.
1: శ్రీవాస్తవ మలక్పేట అండి.
0: రైట్, చెప్పండి.
1: అదే సాయి కుమార్ గారు చేసిన అంటే పోలీస్ యాక్షన్ ఏదైతే చేశాడో అవి బాగా చేశాడండి.
0: అవును, కరెక్టే.
1: అది దాంట్లోనే అంటే మనకు బాగా నచ్చినటువంటి సినిమాలు ఎప్పుడైతే పోలీస్ డ్రెస్ లో వేసుకున్నటువంటి ఏదైతే యాక్టింగ్ ఉందో వేరే డ్రెస్ లలో కనిపించాల.
0: అవును, కానీ నేను అడిగిన ప్రశ్న ఒకటి, మీరు చెప్పే ప్రశ్న ఆన్సర్ ఒకటి. నేను అడిగే ప్రశ్న, ఆయన ఫస్ట్ టైం యాక్ట్ చేసినటువంటి మూవీ నేను అడిగాను, అది చెప్పగలరా? నేను అడిగే ప్రశ్న అది. రైట్, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఇంకొకరికి అవకాశం ఇద్దాం, మరి ఎవరైనా చెప్పగలరేమో చూద్దాం. హలో. రైట్, చాలా మంది పాపం ట్రై చేస్తున్నారు, డిస్కనెక్ట్ అవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, 0402323 0030 కాల్ చేయండి, అలాగే 0402323 4821 అండ్ 0402970 4715 కాల్ చేయండి. ఒకవేళ కాల్ కలవలేని వాళ్ళు 0402323 4822 వాట్సాప్ చేయండి. మరి సాయి కుమార్ గారు అంటే మన అందరికీ చాలా ఇష్టం. మరి ఆయన చెప్పే డైలాగులు ఎన్నిసార్లైనా రిపీట్గా వింటుంటాం. చూద్దాం మరి ఒక్కరు ట్రై చేస్తున్నారు, ఎవరు కాల్ డిస్కనెక్ట్ అయింది. ఆయన చెప్పే డైలాగ్ ఒకటి మనం ట్రై చేద్దాం. మంచివాడు మొదట కష్టపడవచ్చు కానీ ఓడిపోడు, చెడ్డవాడు ముందు సుఖపడవచ్చు కానీ ఓడిపోతాడు. ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. ఇది చాలా అసలు రజనీకాంత్ గారి యొక్క స్టైల్కి ఆయన చెప్పే మాట ఒక్కసారిగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది ఆ మూవీలో. రైట్, మరి ఆయన యాక్ట్ చేసినటువంటి ఫస్ట్ మూవీ, సాయి కుమార్ గారు యాక్ట్ చేసినటువంటి ఫస్ట్ మూవీ నేను అడుగుతున్నాను. నాకు కాల్ చేయండి అని చెప్పాను, చాలామంది ట్రై చేస్తున్నారు, డిస్కనెక్ట్ అవుతుంది. ఫైన్. మరి సాయి కుమార్ గారు డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా చాలా ఆ పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. మరి ఆయన చాలామందికి వాయిస్ ఇచ్చారు. మరి అందులోని మా అందరికీ బాగా తెలుసు సుమన్కి ఫస్ట్ ఇచ్చారు ఆయన వాయిస్. మరి ఆ మూవీస్ గురించి మాట్లాడుకుందాం, అలాగే రాజశేఖర్కి ఇచ్చారు ఆయన ఆ మూవీస్ గురించి కూడా మాట్లాడుకుందాం. మరి రజనీకాంత్ అండ్ అమితాబ్ బచ్చన్, అర్జున్, విజయకాంత్, విష్ణువర్ధన్, సురేష్ గోపి, మమ్ముటి, మోహన్ లాల్, సత్యరాజ్, శరత్ కుమార్, కబీర్ బేడి, వార్ వాట్ నాట్, అందరికీ కూడా ఆయన తెలుగు తమిళ్లో కూడా ఆయన వాయిస్ని ఇవ్వడం జరిగింది. ఫెంటాస్టిక్ కదా. మరి ఆయన మాట్లాడుతుంటే కంచు గంటం రోగినట్టుగా ఉంటుంది. రైట్, మరి ఆయన యాక్ట్ చేసినటువంటి ఫస్ట్ మూవీ నేను అడిగాను. డిస్కనెక్ట్ అవుతుందా? హలో, హలో. రైట్, నేను బాగున్నాను. రమేష్ గారు చెప్పండి, డైరెక్ట్ గా ఆన్సర్ కరండి. మరి సాయి కుమార్ గారు యాక్ట్ చేసినటువంటి ఫస్ట్ మూవీ రైట్, చాలా తడబడుతున్నారు, మరొక్కసారి ఆలోచించి చెప్పండి. ఈలోపు అయితే ఒక్కసారిగా మరి సాయి కుమార్ గారు వాయిస్ ఇచ్చినటువంటి రాజశేఖర్ గారు, వీళ్ళ కాంబో నాకు చాలా బాగా నొస్తుంది. ముఖ్యంగా అల్లరి పీరియడ్లో కొద్దిగా రొమాంటిక్గా మాట్లాడతారు అని. సో అందులో వచ్చినటువంటి ఒక సూపర్ డూపర్ హిట్ సాంగ్ మనం ప్లే చేసుకుందాం. రైట్, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 అల్లరి పీరియడ్ నుంచి ఈ సూపర్ డూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం. మరి నాకు కావాలి రాజశేఖర్ గారు కాదు, సాయి కుమార్ యాక్ట్ చేసినటువంటి ఫస్ట్ మూవీ.

రైట్ మై డియర్ ఫ్రెండ్స్, మనం ఉన్నాం హెలో రెయిన్బో లైఫ్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఉన్నాం. 0402323 0030, అలాగే 0402323 4821, ఇంకొక నెంబర్ 0402970 4715కి కాల్ చేయండి. డైలాగ్ కింగ్ సాయి కుమార్ గారు యాక్ట్ చేసినటువంటి ఫస్ట్ మూవీ, అంటే ఆయన హీరో అని నేను చెప్పట్లేదు, ఆయన ఫస్ట్ టైం తెరపైన కనిపించినటువంటి మూవీ ఏమిటి అనే విషయాన్ని నాకు కాల్ చేసి చెప్పండి అనగానే చాలా మంది కాల్ చేశారు, కానీ లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ అవుతున్నారు. చూద్దాం ఎవరు ఏం మాట్లాడతారో. హలో, వెల్కమ్ టు ఎఫ్ఎం రెయిన్బో, ఎవరు మాట్లాడుతున్నారు?

0: రైట్ సుబ్బారాయుడు గారు చెప్పండి.
1: ఫస్ట్ మూవీ వయసు వచ్చిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఛాలెంజర్ సినిమాలో కాంపౌండర్ గా తెలుగు దగ్గర 100 రూపాయలు డబ్బులు తీసుకుంటాడు.
0: అవును కరెక్టే.
1: లాస్ట్ లో 50 లక్షల రూపాయలకు 100 రూపాయలు తక్కువ అయితే ఇది ఎవరో తీసుకుంది తప్పైంది పొరపాటు అయింది తీసుకోండి అని ఆ 100 ఇచ్చాడు. 50 లక్షలు తక్కువ ఉంటే 100.
0: ఓకే
1: ఇది ఛాలెంజ్ సినిమా సార్.
0: రైట్. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే ఆయన ఛాలెంజ్లో కూడా యాక్ట్ చేశారు కాదనట్లేదు, కానీ ఫస్ట్ టైం ఆయన ఒక మూవీలో యాక్ట్ చేశారు. ఈ మధ్య ఒక మూవీ ప్రమోషన్లో కూడా ఆయన చెప్పడం జరిగింది. రైట్. మరి ఒక్కసారి ఇంకొకరికి అవకాశం ఇద్దాం. రైట్. మరి ఆయన చెప్పే డైలాగులు తోటాల్లాగుంటాయి. హలో.
2: హలో
0: నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నర్సింగ్రావు మాట్లాడుతున్నానండి.
0: రైట్. చెప్పగలరా?
2: దేవుడు చేసిన కళ్యాణం అండి.
0: రైట్. ఫంటాస్టిక్. కరెక్ట్ అండి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా సాయి కుమార్ గారు దేవుడు చేసిన పెళ్ళి, దేవుడు చేసిన కళ్యాణం రెండు టైటిల్తో కూడా ఆ మూవీ అప్పట్లో రిలీజ్ అయింది. సో సూపర్ హిట్, పర్ఫెక్ట్గా చెప్పారు. మరి ఆయన డైలాగ్స్ని ఒక్కసారిగా గుర్తు చేసుకుందాం. ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు, అవసరాసుల కోసం దారులు తొక్కిన పాత్రలే తప్ప హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో. చాలా బాగుంటుంది. వాడి కంట్లో భయం లేదు, ఒంట్లో బెదురు లేదు, దెబ్బకి తిరుగులేదు. ఏం చెయ్యాలి వాడిని, ఎలా ఆపాలి, ఎలా? చాలా బాగుంటుంది ఆయన వాయిస్. రైట్. ఇంకా ఆయన గురించి మరిన్ని విశేషాలు మాట్లాడుకునే ముందు ఈ సూపర్ హిట్ సాంగ్. ఇందుమతి చారుమతి. ఆయన ఎంతమందికి చెప్పినా కూడా డబ్బింగ్ నాకైతే రాజశేఖర్ గారు చెప్పినప్పుడైతే నాకు చాలా బాగా నచ్చుతుంది. కరెక్ట్గా ఉంటుంది ఆ టెంపోగానే ఆయన ఎక్స్ప్రెషన్ ఫీల్ రియల్ ఎంజాయిడ్. ఇందుమతి చారు.

0: రెయిన్బో 101.9.
1: ఆల్ రైట్ మరి స్టూడియోలో టైమ్ 7:25. 7 సెకండ్లు అయింది. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. సూపర్ కదా. మరి ఈరోజు మనం నాకెంతో ఇష్టమైనటువంటి స్టార్ హీరో, డబ్బింగ్ ఆర్టిస్ట్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, అన్నయ్యగా అండ్ తమ్ముడిగా, అంటే చిరంజీవి గారికి తమ్ముడిగా యాక్ట్ చేశారు, అలాగే చాలామందికి అన్నయ్యగా, నాన్నగా యాక్ట్ చేసినటువంటి ఆయన ఏ రోల్ చేసినా కూడా అద్భుతంగా యాక్ట్ చేశారు ఆయన. మరి ఆయన ఎంతోమందికి డబ్బింగ్ ఆర్టిస్ట్లు వాళ్ళందరికీ కూడా చాలా ఇన్స్పిరేషన్. నాకు కూడా చిన్నప్పుడు ఆయన మాటలు విన్న తర్వాతే ఎలాగైనా సరే మనం కూడా ఆయన దారిలో నడాలి అనుకుంటూ వచ్చాను ఇక్కడికి. కానీ అదృష్టవశాత్తు నేను ఈ ఆల్ ఇండియా రేడియోలో పడ్డాను, మీ ముందు మాట్లాడే అర్హత నాకు వచ్చింది. రైట్, దేహానికే తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే, తలుచుకుంటే నీ తలరాతే ఇంతే అన్నవాళ్ళు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది. అలాంటిది ఇప్పుడొచ్చిన కాస్త కష్టానికే తలంచితే ఎలా? ఆయన ఎక్స్ప్రెషన్ ఉంటుంది, సుమన్ గారికి ఒకలాగుంటుంది, అలాగే రాజశేఖర్ గారికి ఒకలా ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళిద్దరికి చెప్పినప్పుడు అయితే నాకైతే ఫెంటాస్టిక్, ఎంత బాగా అనిపిస్తుంది అంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు అసలు ఆయన వాయిస్ అనేది ఆ సినిమాలు హిట్ అవ్వడానికి 100% న్యాయం జరిగిందని నేను చెప్తాను. మరి మొదట్లో ఆయన కంఠస్వరం, అలాగే ఆయన తెలుగు ఉచ్చారణ చాలా బాగుండడంతో ఆయనకు చిత్ర పరిశ్రమలో యాక్టర్గా కూడా అవకాశాలు వచ్చాయి. మరి ఆ తర్వాత ఆయన సోదరులు రవిశంకర్ గారు కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్, ఆయన బ్రదర్ ఇంకొక బ్రదర్ ఉంటారు అయ్యప్ప శర్మ, ఆయన కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్ అండ్ యాక్టర్. మరి ముగ్గురు అన్నదమ్ములు కూడా మన తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీ చేసుకున్నటువంటి అదృష్టంగా మనం భావించాలి, అంత బాగా వాళ్ళు మన తెలుగు ఇండస్ట్రీలో సో లెజెండ్స్గా ఉండిపోయారు. లెజెండ్ అనే చెప్తాను నేను సాయి కుమార్ గారిని, ఆయన డైలాగ్స్ ఎవరికి చెప్పినా కూడా అద్భుతంగా ఉంటాయి. రైట్, అయితే ఆయన గురించి ఎంత చెప్తున్నా కూడా సరిపోదు. మరి ఈరోజు ఆయన ఫస్ట్ టైం సాయి కుమార్ గారు అతను డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఆయన యొక్క ప్రస్థానం స్టార్ట్ అయింది. మరి మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే ఆయన హీరోగా రాకముందు, అలాగే ఇండస్ట్రీలోకి రాకముందు ఆయన ఒక ప్రొఫెసర్గా కూడా పనిచేశారు. ఆయన పొలిటికల్ సైన్స్లో ఆయన ప్రొఫెసర్గా వర్క్ చేశారు ఆయన. ఆ తర్వాత మూవీస్లో డబ్బింగ్ ఆర్టిస్ట్లో చాలా కష్టపడి పైకి వచ్చినటువంటి డబ్బింగ్ ఆర్టిస్ట్ అండ్ యాక్టర్ హీరో. మరి ఆ తర్వాత ఆయన పోలీస్ స్టోరీ నోటబుల్ వర్క్, అది ఆ మూవీ గురించి మనం ఒక షోలోనే మాట్లాడచ్చు. అంత బ్రహ్మాండంగా యాక్ట్ చేశారు, ఆ డైలాగ్ డెలివరీ ఆ రోజుల్లో ఎంత బాగా హిట్ అయిందంటే ఇప్పటికీ కూడా జంజీ వాళ్ళు కూడా ఆ డైలాగ్స్ని షార్ట్స్లో అండ్ రీల్స్లో రిపీట్గా వింటూనే ఉంటారు. అలాంటి యాక్టర్ సాయి కుమార్ గారు, ఐఎమ్ వెరీ హ్యాపీ, ప్రౌడ్గా ఉంది నాకు ఆయన గురించి మాట్లాడుతుంటే ఈరోజు. సో ఫెంటాస్టిక్ సాయి కుమార్ గారు. మరి మీరు యాక్ట్ చేసినటువంటి చిత్రమ్మ గారు పాడినటువంటి మరి అంతఃపురంలో ఒక సాంగ్ ప్లే చేసుకుందాం. మరి అంతకన్నా ముందు ఒక మూవీలో అమ్మాయి కోసంలో అయితే ఆయన డైలాగ్ డెలివరీ ఉంటుంది, ప్రకాష్ రాజ్ గారికి ఆయనకు ఒక సీన్ ఉంటుంది, బా నువ్వా నేనా అన్నట్టుగా ఉంటుంది. సో ఆ సీన్ చూస్తే మన తెలుగు సినిమా దమ్మేంటో, మన తెలుగు సినిమా యాక్టర్స్ యొక్క పవర్ ఏంటో తెలుస్తుంది. రైట్, మరి ఇప్పుడైతే అసలేం గుర్తుకు రాదంటూ వస్తున్నటువంటి రాజాగారి కంపోజిషన్లో వచ్చినటువంటి ఈ సూపర్ డూపర్ హిట్ సాంగ్ మీకోసం నేను ప్లే చేస్తున్నాను. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ స్నేహితుణ్ణి, ఆత్మీయుణ్ణి, యల్లేష్ని.

రాయిట 7 గంటల 30 నిమిషాల నుంచి 8 గంటల వరకు మీరు వింటారు మిద్దెతోట నిర్వహణ మరియు పోషణ గురించి సీనియర్ జర్నలిస్ట్ శ్రీ పతంగి రాంబాబు గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ వీరన్న భోక్యా.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा,
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी,
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
6: ఈనాటి ఫార్మ్ టు సిటీ కార్యక్రమం వ్యవసాయం గ్రామీణ ప్రాంతంలోనే కాదు, సిటీ పరివాహక ప్రాంతంలో, అదేవిధంగా మనకున్న కొద్దిపాటి మౌలిక వసతులతో మిద్దె తోటను నిర్వహించడం, రోజువారీ అవసరాలకు అనుగుణమైనటువంటి కూరగాయలు, పోషక విలువలు ఎక్కువ కలిగినటువంటి తాజా కూరగాయలు మన ఇంటి దగ్గరే ఉండి మనం పండించుకోవచ్చు. వాటితో పాటు పోషణకు సంబంధించి మన వంటగదిలో ఉన్న మిగిలిపోయిన లేదా వంటగదిలో తయారు చేసుకున్నటువంటి పదార్థాలను కలిపి ఎరువులుగా వాడి మిద్దె తోటలో ఉన్న మొక్కలకు పోషణ అందించే అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి విజయవంతంగా మిద్దె తోటలను గత 30-40 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి ప్రముఖ జర్నలిస్ట్ శ్రీ పంతంగి రాంబాబు గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. సార్
7: నమస్కారం అండి.
6: ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధానంగా మిద్దె తోటల నిర్వహణ అనేది ఎందుకు చేసుకోవాలంటారు? మనమంతా కూడా సిటీలో ఉంటున్నాము, ఈ సిటీలో మనకి తాజా కూరగాయలు అనేవి ఒక గొప్ప అవకాశంగానే చెప్పుకోవాలి, వీటి లభ్యత అనేది మన ఇంటి వద్ద దొరకడం అనేది ఒక గొప్ప అవకాశం, వీటి నిర్వహణకు మరి వీటి ప్రాముఖ్యత ఎలా ఉంటుందంటారు?
7: చాలా సంతోషం ఈరోజు మీ శ్రోతలందరితో మాట్లాడడానికి నన్ను ఆహ్వానించినందుకు ఆల్ ఇండియా రేడియో వారికి కృతజ్ఞతలు. చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ మీద ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. పట్టణాలు నగరాల్లో ఉండే ప్రజలు, అర్బనైట్స్, వాళ్ళకి కొనుగోలు శక్తి ఎక్కువ ఉంటుంది. అయినంత మాత్రాన అందరూ ఆర్గానిక్ ఫుడ్ కొనుక్కొని తినలేరు, ఎందుకంటే వాళ్ళందరికి సరిపోయేలాగా ఆర్గానిక్ ఫుడ్ ఇప్పటికైతే రైతులు ఎక్కువ పండించడం లేదు.
6: అవును,
7: కాబట్టి రైతులు అర్బన్లో నివసించే ప్రజలు ఆరోగ్యాభిలాషులు, సేంద్రియ ఆహార పదార్థాలు కావాలంటే వాళ్ళ ఇళ్ల పైన పెరట్లో ఉన్న ఖాళీల్లోనే మెరుగైన పద్ధతుల్లో, ఆధునిక పద్ధతుల్లో ఎక్కువ కూరగాయలు, ఆకుకూరలు పండించుకోవడానికి బోరులేని పద్ధతులు అందుబాటులోకి వచ్చినాయి. ఇది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళ బాధ్యత కూడా, సిటీల్లో ఉండే వాళ్ళ బాధ్యత కూడా ఏంటి అంటే వాళ్ళ వంటింట్లో వచ్చే వ్యర్థాలు, పళ్ళు కూరగాయలు కోసినప్పుడు వచ్చే తొక్కలు, ఉల్లిపాయ తొక్కలు, కోడిగుడ్డు డొప్పలు, ఇంకా అట్లా మిగిలిపోయిన ఆహారము, అదంతా చెత్తగా మార్చి మున్సిపాలిటీ వాళ్ళ మీద వేయకుండా అదన్నిటినీ ఒక కుండీలోనో ఒక టబ్లోనో వేసి ఒక పద్ధతి ప్రకారం దాన్ని అద్భుతమైన ఎరువుగా మార్చచ్చు.
6: అంటే సార్, ఇప్పుడు తడి చెత్త, పొడి చెత్త అని వేరు చేస్తూ ఉంటారు కొన్ని

0: వాళ్ళు.
1: అటువంటి అవకాశం ఉన్నప్పుడు ఈ తడి పొడి రెండు
0: చెత్తని 80% వరకు మనం సేంద్రీయ ఎరువుగా మార్చొచ్చండి. అట్లా ఒక బకెట్లో కనుక అలా వేసి పెట్టి దాంట్లో కొంచెం జాగ్రత్తగా కొంచెం మట్టి అది చల్లుతూ ఉంటే ఒక 2-3 నెలల్లో మీకు చక్కటి ఎరువు తయారవుతుంది. ఇంకే ఎరువు మీరు బయట కొనాల్సిన పని లేదు. దాంతో చక్కటి కూరగాయలు ఆకుకూరలు పండించుకోవచ్చు. మీకు 4 గంటలు కనీసం రోజుకి ఎండ తగిలేటట్టుంటే కూరగాయలు కూడా పండించవచ్చు, పండ్లు కూడా పండించవచ్చు. మీ టెరాస్ మీద కానీ, మీ బాల్కనీలో కానీ, మీ పెరట్లో కానీ, లేదు 1-2 గంటలు ఎండ వస్తుంది ఇంకా ఎంతకన్నా ఎక్కువ రాదంటే అక్కడ ఆకుకూరలు ఖచ్చితంగా అన్ని రకాల ఆకుకూరలు పండించుకోవచ్చు.
1: మీరు చెప్పిన ప్రకారం చూస్తుంటే చాలా వరకు అన్ని అపార్ట్మెంట్సే ఉన్నాయి, అందరికీ టెరస్ అవకాశం కూడా ఉండదు. మరి ఈ విధంగా ఉన్నప్పుడు చాలా మందికి ఎండ తగిలి గాలి వెలుతురు వచ్చి మనుషులకి అవకాశం లేకుండా ఉన్న పరిస్థితుల్లో ఈ టెరస్ గార్డెనింగ్ అనేది, టెరస్ మీద చేయటం అనేది ఎంతవరకు చేసే అవకాశం ఉంటుంది? అదేవిధంగా కొంతమందికి తక్కువ గాలి వెలుతురు లేని వారు ఎలా దీన్ని నిర్వహించుకోవాలి?
0: మీరు అన్నది చాలా ముఖ్యమైన ప్రశ్న. అందరికీ కూడా ఎక్కువ చోటు లేని వాళ్ళు ఎక్కువ అపార్ట్మెంట్లో ఉంటుంటారు కాబట్టి ఉన్నంతలో, అందుకే నేను చెప్పింది, మీకున్న ఖాళీలో, మీకున్న బాల్కనీలో ఎన్ని గంటలు ఎండబడుతుంది అనేది చూసుకుని అసలు ఎండబడకపోయినా కూడా కొన్ని ఆకుకూరలు పండించుకోవచ్చు. ఒక అరగంట వచ్చిపోతుంది ఎండ అనుకోండి, అసలు ఎండ పడట్లేదు అయినా కూడా కొన్ని ఆకుకూరలు వస్తాయి. ఆ కూరగాయలు రావు, అంటే పువ్వు వచ్చి కాయగా మారాలి అంటే కనీసం 5-6 గంటల ఎండ తగలాలి. ఆకుకూరలు పెరగడానికి ఒక్కోసారి ఎండ లేకపోయినా పర్వాలేదు సీజన్ను బట్టి, లేదు 1-2 గంటలు పడినా సరిపోతుంది. ఇక్కడ ఉన్న పాయింట్ ఏంటంటే మనం చెత్తని తయారు చేస్తున్నాం, ప్రతి ఇంట్లో 1/4 కేజీ నుంచి కేజీ దాకా రోజు కూరగాయ వ్యర్థాలు కానీ, పండ్ల వ్యర్థాలు కానీ, మిగిలిపోయిన ఆహార వ్యర్థాలు కానీ వస్తాయి. వీటన్నిటిని బయట పారేయకుండా మన బాధ్యత ఏంటంటే అద్భుతమైన ఎరువుగా మార్చడం, బ్లాక్ గోల్డ్గా మార్చడం మన చేతుల్లోనే ఉంది. ఆ బాధ్యతని ప్రతి కుటుంబం చేతుల్లోకి తీసుకుంటే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. దానికి రివార్డ్ ఏంటంటే మనమే ఆ కుండీలు వేసి 4 గింజలు వేస్తే చక్కటి తోటకూర ఇట్లాంటివన్నీ మనం పండించుకోవచ్చు. రసాయనిక అవశేషాలు లేకుండా మన చేతితో మనమే పండించుకున్న ఆహారం మీరు నెల అంతా వాడే దాంట్లో కనీసం 25% మీరు పండించుకున్నా మీకున్న కొద్ది స్థలంలో, ఇంటి పైన కానీ పాల్కనీలో కానీ, అది ఒక అద్భుతం అన్నమాట.
1: అంటే మీరు చెప్పినట్లు ఒక అద్భుత ఆహారం తయారు చేసుకోవడానికి అవకాశం మన చేతుల్లోనే ఉంది అంటున్నారు.
0: ఉంది ఖచ్చితంగా.
1: అదే విధంగా పద్ధతి, ఏ విధంగా తడి చెత్తని పొడి చెత్తని తయారు చేసుకొని ఆ పోషణ విలువలన్నీ కూడా మొక్కకు అందే విధంగా ఎలా చేయొచ్చంటారు?
0: ఫర్ ఎగ్జాంపుల్, మీకు టెర్రస్ ఉంది, 2-3 గజాలే టెర్రస్ పైన ఖాళీ ఉంది అనుకుందాం. ఆ 3 గజాల్లోనే మీరు కుండీలు పెట్టచ్చు, మడుగులు కట్టచ్చు. అసలు ఇవేం కట్టడం కుదరకపోయినా వట్టిగా ఇటుకరాళ్ళు పేర్చి అడుగున ఒక ప్లాస్టర్ షీట్ వేసి చుట్టూ 2-3 వరుసల ఎత్తులో ఇటుకరాళ్ళు పేర్చి 4 వైపులా ఆ మధ్యలో మన వంటింటి వ్యర్థాలన్నీ వేస్తూ దానిపైన పొడి చెత్త కొంత, అంటే ఎండు ఆకులు లేకపోతే గడ్డి ఏమన్నా ఉంటుంది కదా, ఎండుది కొంత వేయాలి, పచ్చిది కొంత వేయాలి. పచ్చి వ్యర్థాలు మన ఇంట్లో రోజు వచ్చే వేస్తాము, ఎండు వ్యర్థాలు కూడా వేయాలి. ఆకులు చెట్లు రాల్చే ఆకుల్ని తీసి పెట్టుకుని సంవత్సరం అంతా ఎండు వ్యర్థాలుగా వాడుకోవచ్చు. లేదు దొరకట్లేదు అనుకుంటే ఈ చిత్రిక పడుతూ ఉంటారు కార్పెంటర్లు పనిచేసే దగ్గర, ఆ చిత్రిక పెట్టిన వాటిని వేయచ్చు. లేదు రంపపు మిల్లుల దగ్గర రంపపు పొడి దొరుకుతుంది, అది వ్యర్థమే వాళ్ళకి, అది తెచ్చుకుని మనం ఇంట్లో పెట్టుకుంటే ఈ రోజువారి వచ్చే కూరగాయ వ్యర్థాలు ఇవన్నీ వేస్తూ దాంతోపాటు ఇది కూడా సప్లిమెంట్ చేస్తూ అప్పుడప్పుడు కొంచెం ఒకప్పుడు మట్టి కూడా వేస్తే ఇంకేమి అవసరం లేదు, అది 2-3 నెలల్లో అద్భుతమైన ఎరుగుతాయి.
1: మీరు చెప్పినట్లు కొంత పొలం పనులు లాంటి కార్యక్రమానికి మనం రోజు కేటాయించగలిగితే అది ఆహారం తయారు చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక పాట విందాం.
0: తప్పకుండా.

అలాగే మీరు చెప్తున్నటువంటి ఈ మొక్కలలో ప్రధానంగా అంటే ఆకుకూరలు మీరు కొన్ని ఎండ తక్కువగా వచ్చిన సమయం ఉన్నప్పటికీ కూడా బాగా చక్కగా పెరిగే కొన్ని మొక్కలు చెప్పారు మీరు, వాటికి సంబంధించి ఏమైనా విత్తనాలు ఎన్ని రకాలుగా ఉంటాయి, అదేవిధంగా మొక్క

0: రకాలు ఏమైనా ఉంటాయా, పేర్లు ఏమైనా చెప్పగలరా?
1: యా, ఇప్పుడు ఆకుకూర, తోటకూర, పాలకూర, చుక్కకూర, బచ్చల కూర. బచ్చల్లో రెండు రకాలు ఉంటాయి. తీగ బచ్చలు ఉంటుంది, చెట్టు బచ్చడి ఉంటుంది, సిలోన్ బచ్చలు ఇంకో మూడు రకం ఉంటుంది. ఇట్లా కనీసం ఒక 15-20 గోంగూర, 15-20 రకాల ఆకుకూరలు మనకి మన తెలుగు సంప్రదాయంలో ఉన్నాయి. అవి మీరు ఆకుకూర రుచి చూస్తే తెలుస్తుంది. టెర్రస్ గార్డెన్లో మీరు పెంచుకున్న ఆకుకూరని తుంపి మీరు ఆ వెంటనే వండి ఎక్కువ టైం తీసుకోకుండా కోసిన వెంటనే మీరు వంట చేస్తే ఆ ఉండే మాధుర్యం అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది.
0: చాలా సందర్భాల్లో అంటే కవులు రచయితలు కూడా వంకాయ రుచి అద్భుతంగా ఉంటుందని, కొన్ని ఆకుకూరలు వండి తింటుంటే ఒక గొప్ప అనుభూతి చెందుతున్నామని చాలా సందర్భాల్లో మనకు చెప్తా ఉంటారు. ఇలా కవులు పాటల రూపంలో మాటల రూపంలో మనకు చాలా సందర్భాలు తెలియజేశారు.
1: దానికి కారణం ఏంటంటే ఫుడ్ మైల్స్ అంటాం. తినే ఆహారం పండించింది ఎక్కడ, అక్కడి నుంచి పట్టణాలకు రావాలంటే 800 కిలోమీటర్లు లేకపోతే 8 కిలోమీటర్లు ప్రయాణించి 8 చేతులు మారి 8 చోట్ల తీసుకెందేసి మళ్ళీ పైన వేసి దానిపైన ఇంకొక బస్తా వేసి అవి నలిగి 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజుల తర్వాత మన ఇంటికి చేరి అప్పుడు మనం వండి అప్పుడు తింటే అందులో చాలా పోషకాలు పోతాయి. ఈ నలిగిపోవడము, ఈ సమయం గడవడం కోసిన తర్వాత ఈ ప్రాసెస్లో చాలా డిగ్రేడేషన్ జరుగుతుంది. మనకి పైకి కూరగాయ బాగానే కనుక, కానీ మనమే మన టెర్రస్ మీద పండించి అది కోసి ఆ రోజే కనుక వండి చూస్తే అప్పుడు దాంట్లో ఈ ఒత్తిడి లేకుండా హాయిగా ప్రశాంతంగా పెరిగింది ఉంటుంది. కాబట్టి కోసిన వెంటనే అయితే ఆ పోషకాలు పోకుండా ఉండడం మూలన ఒకటి, రెండోది మనం కెమికల్స్ వేయకుండా సేంద్రియంగా పండించాం కాబట్టి ఈ రెండు కారణాలుగా అందులో పోషకాలు బాగా ఉండి అద్భుతమైన రుచి వస్తుంది.
0: ఈ రెండు కూడా రెండు వస్తాయి. మనకి టెర్రస్ గార్డెన్ మీద పండించినట్లయితే రుచి శుచి రెండు వస్తాయి. అది రెండు వచ్చినప్పుడు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం అంటే ఎంత అంటే వ్యాయామం చేయడం కానివ్వండి, బయట వాతావరణం కోసం వెళ్ళటం కానివ్వండి, వీటన్నిటికీ కారణం ఏంటి, మన ఆరోగ్యం బాగుండాలి అని వెళ్తున్నాము. మన ఆరోగ్య రీత్యా ఇప్పుడు మీరు చెప్పినట్లు ఆ ఫ్రెష్నెస్ అనేది ఫామ్కి ఎంత దూరం ఉంటే మనకి చక్కటి పోషణ విలువలు అందుతాయి, అదేవిధంగా టెర్రస్ గార్డెనింగ్లో దీని ప్రాముఖ్యత ఎలా ఉంటుందంట?
1: టెర్రస్ గార్డెనింగ్లో ప్రాముఖ్యత అనేది అంటే స్పేస్ ఒకటి చాలా ముఖ్యమైనది, మనకు అందుబాటులో ఉండాలి. ఎండ తగిలే స్పేస్ అందుబాటులో ఉంటే ఆ టెర్రస్ గార్డెన్ పూర్తి స్థాయి టెర్రస్ గార్డెన్గా మనం భావించవచ్చు. మనం బాల్కనీలో కొద్ది గొప్ప ఎండ వస్తుంది అంటే దాన్ని ఆకుకూరలు ఇట్లాంటి కొన్ని ప్లాంట్స్ సైడ్ పెంచుకోవడానికి ఉపయోగించవచ్చు. కానీ పూలు కానీ కాయలు కానీ కాయించాలంటే టెర్రస్ ఉండాల్సిందే. అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు కూడా, అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ ఓనర్స్ కానీ రెంట్కు ఉండేవాళ్ళు కానీ ఆ కమిటీ కానీ చొరవ తీసుకుని ప్రతి అపార్ట్మెంట్ టాప్లో కూరగాయలు ఆకుకూరలు పండించే కుండీలు ఉండాలి తప్ప అది ఖాళీగా ఉండకూడదు అని మనం శపథం చేస్తే హైదరాబాద్లో కనీసం 20-25% కూరగాయల్లో ఆకుకూరల్ని మనం ఇక్కడే పండించాలి.
0: పూర్తిగా ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని మనం
1: సృష్టించుకోవచ్చు. అది మన చేతుల్లో ఉంది. బోలెడన్ని టెక్నాలజీస్ వచ్చినాయి. మేము 2012 జనవరి నుంచి దినపత్రికలో ఇంటి పంట శీర్షికన కొన్ని 100 కథనాలు వేశాం, టెక్నాలజీస్ పరిచయం చేశాము. ఇట్లా చేస్తున్న వాళ్ళు అద్భుతమైన అనుభవాలని చేసాము, వర్క్షాప్స్ పెట్టాము, ఒక ఉద్యమంలాగా నడిపి ఆ బోలెడన్ అనుభవాలు ఉన్నాయి. కానీ ఇప్పటికీ కూడా 90% చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి విటమిన్ డి లోపం ఉంటుంది. ఇంత ఎండ ఉండి మనకి ఇంత ఉష్ణమండలంలో భారతదేశం ఉండి ఎండలు ఎక్కువైపోయి విపరీతంగా ఉన్న ఈ కాలంలో క్లైమేట్ చేంజ్ కాలంలో కూడా విటమిన్ డి లోపం వస్తుంది. అంటే ఏంటి, కనీసం ఒక 10 నిమిషాలు 1/2 గంట సేపు కూడా మన శరీరానికి నేరుగా ఉదయపు ఎండ తగలటం లేదు. టెర్రస్ గార్డెన్ చేస్తే మీకు అది వెంటనే వచ్చే మీకు ఉపయోగం అన్నమాట.
0: అంటే పనితో పాటు ఆరోగ్యం
1: ఆరోగ్యం మీకు కూరగాయలు ఆకుకూరలు పండడానికి 2 నెలలు పడుతుంది. ఆకుకూర గింజేసి వచ్చేటప్పటికి 40-60 రోజుల దాకా పడుతుంది. అదే కూరగాయలు రావాలంటే ఒక 2-3 నెలలు పెరిగి తర్వాత ఇంకో 2-3 నెలల దాకా కూరగాయలు కాస్తూ ఉంటాయి. ఈ లోపే మీకు ప్రతిరోజు మీకు విటమిన్ డి వస్తుంది.
0: సార్, మీరు చెప్తుంటే నాకు ఒక ఆలోచన వచ్చింది. కూరగాయలు ఆకుకూరలే కాకుండా ఈ పండ్ల తోటలు, పండ్ల మొక్కలు, వీటికి సంబంధించి నిర్వహణ ఎలా చేస్తే బాగుంటుందంటారు? ఎరువులకి, పోషణకి, మీరు ఈ మినరల్స్ కావలసినటువంటి ఈ ప్రోటీన్స్ అన్ని కూడా మరి వీటి ద్వారా కూడా అందుతాయి కాబట్టి వీటిని ఎలా పెంచుకోవాలి టెర్రస్ గార్డెన్ పైన?
1: చాలా మంచి ప్రశ్న అది. టెర్రస్ గార్డెనింగ్లో మీరు ఇందాక మనం అనుకున్నట్టు వంటింటి వ్యర్థాలని ఎరువుగా మార్చి ఆ ఎరువుని ఉపయోగించడం ఒకటి. దానికి కొంచెం టైం పట్టుద్ది. అది టాపప్గా వాడుకోవడానికి పనికొచ్చినా కూడా అసలు బేస్ మనం గార్డెన్ మొదలుపెట్టినప్పుడు చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ముఖ్యంగా మనకు ఎర్రమట్టి కావాలి. ఎర్రమట్టి లేదు నల్లమట్టే మీ దగ్గర ఉంటే, నల్లమట్టితో పాటు దాంట్లో ఒక 10% ఇసుక

0: ఎందుకంటే నల్ల మట్టి కొంచెం గట్టిగా అయిపోయి నీటిని కిందకు దిగకుండా చేస్తుంది కాబట్టి, పెడచగట్టుకుపోతుంది కాబట్టి. దాంట్లో ఒక 10% కనుక ఇసుక కలిపి మనం టెరాస్ గార్డెన్లో మొదలు పెట్టుకోవచ్చు. కుండీల్లో మడుల్లో ఈ మట్టి ఒకటి, మట్టితో పాటు పశువుల ఎరువు కానీ, పశువుల ఎరువు కాకపోతే వర్మి కంపోస్ట్ కానీ, వర్మి కంపోస్ట్ కాకపోతే ఘనజీవామృతం అని ఈ మధ్య సుభాష్ పాలేకర్ గారు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రచారం చేస్తున్న దశల్లో ఘనజీవామృతం చాలా అందరికీ పరిచయం అయింది. ఈ మూడిట్లో ఏదో ఒకటి కలిపి మట్టితోటి ఈ ఘనజీవామృతం కానీ, పశువుల ఎరువు కానీ, వర్మి కంపోస్ట్ కానీ కలిపి కొంత కోకో పిట్టు, కొబ్బరి పొట్టు, కొబ్బరి పీచు తీసిన తర్వాత పొట్టులాగా రాలుతుంది, క్యూర్ చేసిన కొబ్బరి పొట్టే మనకి అందుబాటులో ఉంది, షాపుల్లో వీటిలో దొరుకుతుంది. వాటిని కొబ్బరి పొట్టు కొంత వేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆ మట్టి గట్టి పడిపోకుండా బాగుంటుంది. ఈ నాలుగు కలిపి ఇంకా మీకు దొరికితే వేప పిండి ఒక 2 స్పూన్లు ఒకండీకి కలిపి కనుక మనం అందులో వేస్తే తెగుళ్ళు కూడా రాకుండా ఉంటాయి. వీటన్నింటిని కలిపి కుండీల్లో మడుల్లో నింపిన తర్వాత నీళ్లు చల్లి ఒక 3-4 రోజుల తర్వాత విత్తనం పెట్టడం కానీ, మొక్క నాటడం కానీ చేయాలి. ఇప్పుడే మనం అవన్నీ కలిపి అందులో వేసి ఇప్పుడే మొక్క అనేది పెట్టకూడదు అనమాట. అది కొంచెం సెటిల్ అవ్వాలి, ఆ మిశ్రమం సెటిల్ అయ్యి కొంచెం అయ్యాక మొక్క కానీ విత్తనం కానీ వేస్తే, వేసి కొంచెం తడి చేస్తే సరిపోతుంది.
1: ఇప్పుడు ఒక పాట విందాం.
0: తప్పకుండా.

0: మీరు చెప్పిన దాంట్లో ఒక అద్భుతమైన ఒక అంశం ఉంది సార్. ఇప్పుడు మట్టిపైన నీరు పడినప్పుడు ఒక అద్భుతమైన పరిమళం వస్తుంది. ఆ ప్రకృతి సిద్ధమైనటువంటి అద్భుతాన్ని మనము అనుభవిస్తున్నట్టుగా మనకు ఒక ఫీలింగ్ వస్తుంది. అంటే ఒక మట్టిని మనము అంటే వాడుతున్నప్పుడు క్రమంగా అది దానిలో ఉన్నటువంటి పోషకాలని తగ్గిపోయే అవకాశం ఉంటుందా? ఒకసారి మట్టి తీసుకొచ్చి చేయటం వలన లేదు, ఆ మట్టిని మార్చవలసిన అవసరం అనేది. అదేవిధంగా నీరు కూడా ఒక పద్ధతి ప్రకారం సరఫరా చేయటం లేదా ఒక పద్ధతి ప్రకారం కొంచెం కొంచెంగా పోయటం, ఇలా ఏ విధంగా చేస్తే మనకి పోషణ దానితో పాటు చక్కటి ఎదుగుదల అనేది వస్తుందంటారు?
1: మీరు అడిగిన దాంట్లో రెండు ప్రశ్నలు ఉన్నాయి. మట్టి పనికొస్తుందా మార్చుకుంటుండాలా అనేది, అది చాలా ముఖ్యమైన ప్రశ్న. మట్టిని మార్చాల్సిన అవసరం లేదు. మట్టిని మనం టెర్రస్ గార్డెన్లో కుండీళ్ళు కానీ మడుల్లో కానీ ఉన్న మట్టిని మార్చే పనే లేదు. దాన్ని అవసరమైనప్పుడు కొంచెం కొళ్ళగించుకొని అంటే కొంచెం కదిపి దానిపైన మళ్ళీ నెలకు ఒకసారో 20 రోజులకు ఒకసారో మన వంటింటి వ్యర్థాలతో తయారు చేసుకున్న కంపోస్ట్ కానీ వర్మి కంపోస్ట్ కానీ పశువుల ఎరువు కానీ ఒక గుప్పిడి వేయడం, ఒక కుండి వేస్తూ ఉంటే ఈ సప్లిమెంటేషన్ సరిపోతుంది. ఆ మట్టిని ఎప్పటికీ మనం పారేయాల్సిన పని లేదు. ఒకసారి మీరు తీసుకున్న ఒక మట్టి మిశ్రమం ఇవన్నీ మనం ఇందాక అనుకున్నట్టు ఆ 4-5 కలిపి మొదలుపెట్టిందని అది శతాబ్దాల తరబడి పనిచేస్తుంది. ప్రొవైడెడ్ మనం అప్పుడప్పుడు మళ్ళీ దాన్ని కొంచెం మైక్రోబ్స్ ఇస్తూ ఉండాలి. మైక్రోబ్స్ మీరు ఎరువుతో సేంద్రీయ ఎరువు రూపంలో ఇవ్వచ్చు, ద్రవ ఎరువు రూపంలో కూడా ఇవ్వచ్చు. మన పండ్లు కూరగాయలు తొక్కలు మళ్ళీ ఇంట్లో వచ్చే వాటిని మిక్సీలో వేసి దాన్ని ఒక లిక్విడ్ లాగా చేసి కొంచెం పలచగా నీళ్లు కలిపి మొక్కలకు పోయచ్చు. అది ఒక ద్రవ రూప ఎరువు అన్నమాట. ఫ్రెష్గా ఏ రోజుకి ఆ రోజు పోయచ్చు, లేదు అంటే ఒక 2 నెలలు అలా

0: ఒక టిన్లో పోసి పెట్టేస్తే మరగబెడితే అది ఎంజైమ్ అవుతుంది, గార్బేజ్ ఎంజైమ్ అని అంటారు. మీరు గూగుల్ చేసినా గార్బేజ్ ఎంజైమ్ చాలా వచ్చేస్తుంది. అది పెట్టేటప్పుడు ఏంటంటే దాంట్లో కొంచెం బెల్లం వేయాలి. బెల్లం వేస్తే అందులో ఉన్న మైక్రోబ్స్ కొల్లడానికి కానీ ఆ మైక్రోబ్స్కి ఆహారంగా కానీ ఈ ఎనర్జీ పనికొస్తుంది. దాన్ని డీకంపోజ్ చేస్తుంది. డీకంపోజ్ అయిన ఏ సేంద్రియ పదార్థం అయినా కూడా గొప్ప ఎరువుగా పనికొస్తుంది మొత్తం. అది పోషణకు సంబంధం. మట్టిని మార్చాల్సిన పని లేదు, మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఇక నీటి గురించి, నీరు టెరెస్ గార్డెన్లో ఆరుబయట పొలాలు ఎక్కడైనా సరే మొక్కకి కావాల్సిన నీరు కావాలి, నీటి తేమ కావాలి. మట్టి ఆరిపోకుండా ఎండి పూర్తిగా పొడిపొడైపోకుండా తేమతో ఉండాలి, అంతే.
1: సమపాళ్లతో కూడినటువంటి ఒక తేమ ఉండాలి,
0: తేమ ఉండాలి రోజు అది అందుబాటులో ఉండాలి. అది మనకి టెరెస్ గార్డెన్ చాలా ఈజీ అన్నమాట. మీరు ఆ కుండీలో మట్టిలో ఒక ఏలు కనుక ఒక అంగుళం లోపలికి నొక్కితే మీకు కొంచెం తేమ తగులుతూ ఉంటే ఆ నీళ్ళు అవసరం లేదని అంట. లేదు కొంచెం డ్రైగా ఉందంటే అనిపిస్తే అప్పుడు నీళ్ళు ఇస్తే సరి. ఎండాకాలంలో, శీతాకాలంలో, వర్షాకాలంలో గాలిలో తేమ ఎంత ఉంది, హ్యూమిడిటీ అంటాం కదా, దాన్ని బట్టి ఎండ ఎంత పడుతుంది మన కుండి మీద, మన మడి మీద, వీటన్నిటి అంశాల మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎప్పుడు ఎంత నీరు పోయాలి ఆ కుండీలో ఆ మళ్ళీ. రెండోది కూడా ఏంటంటే మీరు మట్టి మిశ్రమం ఏది వాడుతున్నారు, అందులో ఏది ఎక్కువ ఉంది. నీటిని పట్టి ఉంచే కొబ్బరి పొట్టు లాంటిది కూడా అందులో కలుపుంటే చాలా తక్కువ రోజులే నీళ్లు పోయాల్సిన అవసరం, చాలా తక్కువ నీళ్ళే అవసరం అవుతాయి. అంటే అది పట్టి ఉంచుతుంది, నెమ్మదిగా రిలీజ్ చేస్తుంటుంది. వీటన్నిటిని గమనించుకోవాలి. ఎక్కువైతే ప్రేమ, ఎక్కువైతే పిల్లల్ని ఎలా అయితే చెడగొడుతుందో, నీరు ఎక్కువైతే మొక్కను చెడగొడుతుంది. ఆ సమయంలో అది మనం చేస్తుంటే తెలిసిపోతుంది. ఎక్కువ అవ్వకూడదు అనేది చూడాలి. ఒక బండ గుర్తు ఏంటంటే వర్షాకాలంలో ఎక్కువ నీళ్ళు పోస్తే ఏమవుద్దంటే ఆ మడికి కుండీకి మట్టి కుండి అయితే ముఖ్యంగా తెలుస్తుంది మనకి, దానికి నాచు పడుతుంది. నాచు పట్టే స్థాయి దాకా నీళ్లు పోస్తున్నాము, లేదు పైన నీళ్లు ఉండిపోతున్నాయి, గంట రెండు గంటలు సాయంత్రం దాకా నీళ్లు ఉంటాయి కుండీలో. మనం పొద్దున పోసిన నీళ్ళు అంటే దానికి నీళ్ళు అవసరం లేదు, అవసరం లేని నీళ్లు పోసేవాళ్ళం. మట్టి మీద నీళ్లు నిలబడి అంటే లోపల దానికి గాలి ఆడకుండా వేళ్ళు కుళ్ళిపోయి చచ్చిపోద్ది చెట్టు.
1: అంటే ప్రేమ ఎక్కువైనా కష్టమే, ప్రేమ తక్కువైనా కష్టమే, సమపాళ్లలో మనం ఏదైనా పంచగలిగితే ఖచ్చితంగా చక్కటి ఫలితం ఉంటుంది. సార్, మీరు చెప్పినటువంటి ఈ అంశాలతో పాటు ప్రధానంగా సిటీలో బతికేవాళ్ళు అంటే అందరం కూడా ఒక గ్రామీణ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళమే. గ్రామీణం అనేది మన జీన్స్లోనే ఉంది. అలా ఉన్నప్పుడు మనమంతా కూడా మనకు కావలసిన ఆహారాన్ని తయారు చేసుకోవడంలో అంటే వెనుకబాటు జరగకుండా మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి?
0: టెర్రస్ గార్డెన్లు మనకి మన ఆరోగ్యానికి ఒక గొప్ప ఆసరాగా నిలుస్తాయి. పూర్తిగా దాని మీద మనం ఆధారపడలేము, కానీ మనకు గొప్ప సంతోషాన్ని ఇస్తాయి. సిటీల్లో, నగరాల్లో మనం ఉంటూ ఉన్నాము, మనం వేరువేరు వృత్తులు చేసుకుంటూ జీవిస్తున్నాం, ఉద్యోగాలు చేసుకుంటూ వృత్తులు వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నాం. కానీ రైతులు గ్రామాల్లో పూర్తిగా వాళ్ళు ఇండిపెండెంట్గా అంటే స్వయం పోషకత్వంతో ఉంటారు. వాళ్ళు ప్రకృతితో కలిసి పనిచేస్తూ పంటలు పండిస్తూ ఉంటారు. ప్రకృతి ఇప్పుడు చాలా మారిపోయింది కాబట్టి వాతావరణ మార్పుల వల్ల వాళ్ళు చాలా సవాళ్ళను ఎదుర్కొంటున్నారు. వాళ్ళు పంట గింజ వేసిన దగ్గర నుంచి పంట నూర్చి పంట పండిన తర్వాత మనకు చేర్చేదాకా కూడా మధ్యలో ఏం జరిగినా నష్టపోయేది వాళ్ళు. అందువల్ల వాళ్ళకి చాలా టెన్షన్లు ఉంటాయి. పెట్టిన రూపాయి రావాలి, మళ్ళీ వాళ్ళ ఖర్చులకి బతకడానికి ఇంకో రూపాయి రావాలి కాబట్టి కొన్ని పద్ధతులు, కొన్ని ఎరువులు వేయడం, పురుగు మందులు చల్లడం చేస్తూ ఉంటారు ఆ ప్రాసెస్లో. కానీ వాళ్ళు ఆ టెన్షన్తో ఉంటారు, తిరిగి మనకి రూపాయి వస్తుందా, ఈ సంవత్సరం నేను స్కూల్ పిల్లోడి వాడి ఫీజు కట్టగలనా లేదా అనే టెన్షన్లో ఉంటాడు. ఆ తీసుకున్న అప్పుకి వడ్డీ కట్టగలనా, అప్పు తీర్చాలి, ఈ టెన్షన్లో ఉంటాడు. రైతు అంత ఒత్తిడిలో ఉంటాడు కాబట్టి రసాయనాలు ఎక్కువ వాడాల్సిన సందర్భాలు, అవసరాలు కొన్ని వచ్చి తెలిసి తెలియక కొంత చేసినా మనం సమర్థించుకోవడం అనేది మనం పురుగు మందులు వేసి పండించింది కాకుండా సేంద్రీయంగా మీరు పండించండి, మేము కొంటాము, మీకు మేము అండగా ఉంటాము, మీ మా ఆరోగ్యానికి మీరు పూచిపడండి అని నేరుగా రైతు బృందాలతోటి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అని సహకార సంఘాలని గ్రామాల్లో రైతులు ఏర్పడుతున్నారు. వాళ్ళతో నేరుగా ఈ అపార్ట్మెంట్లలో, కాలనీ వాసులు, కాలనీ కమిటీలో నేరుగా ఒప్పందం చేసుకుని వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకొని నేరుగా వీళ్ళు తెప్పించుకొని తినడము అది చేయడం మొదలు పెట్టాలి. ఇన్ బిట్వీన్ మనకి శ్రమ తెలియాలి కాబట్టి రైతు ఎంత, ఇప్పుడు పెద్ద వర్షం వచ్చింది, తుఫాన్ వచ్చింది, పంట నాశనం అయిపోతుంది, మునిగిపోతుంది, మురిగిపోతుంది, లేకపోతే పూర్తిగా పండిన కాయలే చెట్లే పాడైపోతాయి. ఆ పెయిన్ మనకు తెలియాలంటే టెర్రస్ గార్డెన్ మనకు ఉంటే మనకు ఆ పెయిన్ తెలుస్తుంది. మూడు రోజులు పెద్ద తుఫాను చెల్లింది, మన టెర్రస్ గార్డెన్ ప్రేమగా పెంచుకున్న, నాలుగు నెలల నుంచి పెంచిన నా గార్డెన్ అంతా నాశనం అయిపోయింది, ఏమి లేదు, మళ్ళీ జీరో నుంచి మొదలు పెట్టాలనుకుంటుంది. రైతు ఎంత కష్టపడుతున్నాడో మీకు ఆ రోజు అర్థమవుతుంది. ఆ గార్డెన్ చూసి దాన్ని మనం మళ్ళీ రివైవ్ చేసుకుంటున్నాం.

0: ఇదంతా అంటే జీవితంలో ప్రకృతిలో పండించడం, ప్రకృతితో ఆధారపడి ఆహారాన్ని ఒక గింజ నుంచి 100 గింజలు పండించడానికి ఎంత కష్టపడుతున్నాడు రైతు అది తెలిసినప్పుడు, రైతు దగ్గర నుంచి మనం కొనేటప్పుడు రూపాయి తగ్గించి అడగటం కాదు, వీరికి రూపాయి కలిపి ఇవ్వాలనే భావం మనలో ఒక పరిపూర్ణత వస్తుంది. వ్యక్తిగా కూడా మనకు పరిపూర్ణత వస్తుంది. ఈ దిశగా మిమ్మల్ని ఈ మిద్దె తోటలు, ఇంటి పంటలు, టెరస్ గార్డెన్లు సమాయత్తం చేస్తాయి. అంటే మిమ్మల్ని మానవీయంగా తయారు చేస్తాయి. అపార్ట్మెంట్లు అందరూ ఎవరు అపార్ట్మెంట్లో వాళ్ళు ఉంటారు, పక్క అపార్ట్మెంట్లో ఎవరున్నారో, పక్క 204లో ఎవరున్నారో, 203లో ఉండే వాళ్ళకి తెలియదు. అదే మీకు అందరూ కలిసి టెర్రస్ గార్డెన్ పెట్టండి, పొద్దున్నే అందరూ పైకి వస్తారు, లేదా సాయంత్రం పూట, లేదా శనివారం ఆదివారమైనా వస్తారు, రోజు రాలేకపోయినా కలుస్తారు, మాట్లాడుకుంటారు, మొక్కలను చూస్తారు. గింజని మొక్క ఎలా అవుతుంది, చెట్టు ఎలా అవుతుంది, పువ్వు ఎలా వస్తుంది, కాయ ఎలా వస్తుంది మన పిల్లలకు తెలుస్తుంది.
1: అంటే మనుషులే కాదు మొక్కలు కూడా అఫెక్షన్ పంచుకొని అందరూ మాట్లాడుకునే ఒక అవకాశం ఉంటుంది. వారానికి
0: అవకాశం ఉంటుంది, మనం మానవీయంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఇదంతా మీకు టెర్రస్ గార్డెన్ మీకు అవకాశం కల్పిస్తుంది.
1: మిద్దె తోట నిర్వహణ పోషణ మన జీవితంలో ఒక భాగం కావాలి. ఎప్పుడైతే మన జీవితంలో వ్యవసాయం కూడా భాగం అవుతుందో అప్పుడు మన ఆరోగ్యం, మన కుటుంబ ఆరోగ్యం ఎంతో గొప్పగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఆరోగ్యకరమైన చక్కటి జీవితాన్ని అనుభవించవచ్చు. మిద్దె తోట పోషణ నిర్వహణ ఇలా అనేక విషయాలు శ్రోతలకు తెలియజేశారు. ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు. థ్యాంక్ యూ.

ఇంతవరకు మీరు ఫార్మ్ టు సిటీ కిషాన్ వాణి స్పాన్సర్డ్ ప్రోగ్రాం విన్నారు. మిద్దె తోట నిర్వహణ మరియు పోషణ గురించి సీనియర్ జర్నలిస్ట్ శ్రీ పతంగి రాంబాబు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ వీరన్న పోక్యా. స్టూడియోలో టైం 7:59:24 అయింది. 8 గంటలకి మీరు న్యూస్ హెడ్లైన్స్ వినొచ్చు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలని లండన్లో తెలుగు ప్రవాసులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దుళ్ల శ్రీధర్బాబు ఈ ఉదయం లండన్లోని తెలుగు ప్రవాసులతో సమావేశమయ్యారు. రాష్ట ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపిస్తూ ఆటో యాప్ ఆధారిత సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ అర్ధరాత్రి నుంచి ఆటోలు, క్యాబ్లు, స్కూల్ వ్యాన్ల బంద్కు పిలుపునిచ్చింది. ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఆటో కార్మికుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని, సమ్మెను విరమించి చర్చలకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్టంలో పేద మధ్యతరగతి విద్యార్థులకు సంబంధించిన సుమారు 15,000 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయడం లేదని బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు ఆరోపించారు. దీనికి నిరసనగా రేపు ఉదయం 10 గంటల నుంచి నాంపల్లిలోని బీజేపీ రాష్ట కార్యాలయంలో ఆయన 2 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టనున్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ రేపటి నుంచి నెల 27వ తేదీ వరకు 4 రోజుల పాటు జపాన్లో పర్యటిస్తారు. నగోయా, టోక్యో, ఒసాకా నగరాలను ఆయన సందర్శిస్తారు. యుద్ద నౌకలు, ఆఫ్ షోర్ నౌకలు, ఇతర సంబంధిత రంగాల తయారీలో స్వయం సమృద్ది సాధించడం దేశ భద్రతకు అత్యంత కీలకమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. కోల్కతాలో గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ యంత్రా ఇండియా లిమిటెడ్లకు చెందిన సుమారు 3,400 కోట్ల రూపాయల విలువైన 5 ప్రాజెక్టుల భూమి పూజ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. భారత నౌకాదళ శిక్షణా నౌక ఐఎన్ఎస్ సుదర్శిని తన లోకయాన్ 26 సముద్రయాన యాత్రలో భాగంగా పోర్చుగల్లోని లిస్బన్కు చేరుకుంది. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, కల్టస్ ఎడ్యుకేషన్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ సహకారంతో దేశవ్యాప్తంగా క్లౌడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేస్తుంది. పూర్తిగా ఆన్లైన్ విధానం ద్వారా అభ్యాసకులు AWS డిజిటల్ శిక్షణ కంటెంట్ ను పొందవచ్చు. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుపై రాజకీయాలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేసింది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్మృతి ఇరానీ మహిళలకు మద్దతిస్తామని కాంగ్రెస్ కేవలం మాటలకే పరిమితమైందని విమర్శించారు. రాష్టంలోని 10 జిల్లాల్లో ఈ రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడన నేపథ్యంలో కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి. కొలంబోలో శ్రీలంకతో జరుగుతున్న 2వ చివరి క్రికెట్ టెస్ట్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి టెస్టును 165 పరుగుల తేడాతో గెలిచి ప్రస్తుతం 2 మ్యాచ్ల సిరీస్లో భారత్ జట్టు 1-0 ఆధిక్యంలో ఉంది. 2025-27 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేస్లో 4వ స్థానానికి చేరుకునేందుకు భారత్ ఈరోజు ప్రారంభమైన మ్యాచ్లో గెలవాల్సి ఉంటుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. రేపు 7:05 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: 101.9.
1: Hey, did you hear what's happening in Hyderabad this weekend?
2: No, tell me. I don't want to miss out.
1: Then tune in to Vibrant Hyderabad on FM Rainbow 101.9, your one-stop show for all the city's events, concerts and cultural buzz.
2: That's so cool. So I'll know what's happening in Secunderabad too.
1: Absolutely. From food fest to film screenings, Vibrant Hyderabad keeps you plugged into the pulse of the Twin Cities.
3: Don't just live in Hyderabad. Celebrate it with Vibrant Hyderabad. Every day at 8 a.m.
4: మాటైనా
5: పాటైనా
6: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
4: ఏ చోటైనా
5: శ్రోతల ఆనందాలగని
4: మధుర గానాల మనోరంజని
5: మన జనరంజని
6: మనసునే మీటకే నేస్తమా.
5: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
6: 2324 0856.
5: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

FM Rainbow 101.9. మై డియర్ ఫ్రెండ్స్, బయట వాతావరణం చాలా చల్లగా ఆహ్లాదకరంగా ఉంది. మరి వర్షాలు కూడా రాబోయే కాలంలో అంటే 2-3 రోజుల్లో రాబోతున్నాయని మనం న్యూస్లో కూడా విన్నాం. బీ కేర్ఫుల్ మై డియర్ ఫ్రెండ్స్. పిల్లలు, ముఖ్యంగా చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి అంత జ్ఞానం ఉండదు కాబట్టి, అంటే అంత నాలెడ్జ్ ఉండదు పెద్దవాళ్ళలాగా. అందువలన వాళ్ళు ఆ కాలువలు దాటేటప్పుడు కానీ, సో రోడ్డు దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, స్కిడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే విద్యుత్ వైర్లు కూడా వాటర్లో పడి ఉంటాయి, అవి కూడా చూసుకొని జాగ్రత్తగా ఎవరైతే ఉంటారో కేర్ టేకర్స్, వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆ పిల్లల్ని దింపిన తర్వాత, ముఖ్యంగా 1-5 చదువుతున్నటువంటి చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో, పాప కానీ బాబు కానీ, వాళ్ళు చక్కగా ఆ గుమ్మం ముందుకి అంటే ఆ డోర్ దగ్గరికి డ్రాప్ చేసినట్లయితే బాగుంటుంది. చాలా సేఫ్గా పిల్లలందరూ ఉంటారు. వర్షాకాలం రాబోతుంది కాబట్టి బీ కేర్ఫుల్ మై డియర్ ఫ్రెండ్స్. అలాగే పిల్లలు టెర్రాస్ మీద ఆడుతుంటారు, స్కిడ్ అయ్యి కింద పడే అవకాశం ఉంటుంది. అలాగే బట్టలు ఆరేసేటప్పుడు కూడా కొన్ని వైర్లు తెగిపడి వాటి మీద ఉండే అవకాశం ఉంటుంది. చాలా ప్రమాదాలు మనం చూసాము మై డియర్ ఫ్రెండ్స్. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే డ్రైవ్ చేసినప్పుడు కూడా స్కిడ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎందుకంటే రోడ్స్ అన్నీ కూడా చాలా వెట్గా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ట్రైన్ ఎక్కినప్పుడు, ట్రైన్ దిగినప్పుడు, బస్సు ఎక్కేటప్పుడు, దిగినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. రైట్ మై డియర్ ఫ్రెండ్స్. మరి తెలంగాణం అనే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం చెప్తున్నాడు మీ స్నేహితుడు ఆత్మీయుడు ఎల్లేష్. రైట్, మరి ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ విషయం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. నిర్మల్ కొయ్య బొమ్మలు ఎప్పుడైనా చూసారా, ఎక్కడైనా కొన్నారా? చూసేందుకు చాలా అందంగా ముచ్చటగా ఉన్న ఈ బొమ్మలు చిన్నపిల్లలకే కాదండోయ్, మనలాంటి పెద్దవాళ్ళందరూ కూడా చాలా బాగా నచ్చుతాయి. మరి ఈరోజు మన తెలంగాణలో ఈ కొయ్య బొమ్మల గురించి చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చాలా ఉన్నాయి. మరి నా దగ్గర కూడా చిన్నప్పుడు ఒకటి కొనుక్కొని ఇంట్లో పెట్టుకున్నాను. మరి వాటి గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అనే విషయాలు నేను చెప్తాను. వింటూనండి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఎస్, ఇప్పుడు వచ్చేస్తుంది దేవీశ్రీ ప్రసాద్ పాడినటువంటి ఏ స్క్వేర్ బి స్క్వేర్. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఇది ఇందులో వచ్చే పాటలు మాటలు మీ మనసును దోచుకుంటాయి.

0: Hyderabad's heartbeat,
1: Secunderabad's vibe.
0: FM Rainbow brings it alive. That's right. Vibrant Hyderabad is your infotainment gateway to everything happening around town.
1: Music, culture, sports and surprises, all packed in one vibrant show.
0: So, whether you are chilling at Tank Bund or shopping at Charminar,
1: stay tuned,
0: stay bright.
1: Vibrant Hyderabad
0: on FM Rainbow 101.9.
2: FM Rainbow 101.9.
3: నాలుగు వందల సంవత్సరాల ఘనమైన చరిత్ర కలిగిన ఈ కొయ్య బొమ్మలు అనడం కన్నా కొయ్య కళాఖండాలం అంటేనే చాలా బాగుంటుంది. వీటిని తేలికపాటి కర్రతో చేతితో హ్యాండ్క్రాఫ్ట్ తయారు చేస్తారు. 17వ శతాబ్దంలో నిజాం సైన్యం కాలంలో నకాషీ కళాకారుల ద్వారా ఈ పరిశ్రమ స్టార్ట్ అయిందంట. వీటిని పోనికి కొయ్య లేదా కర్రతో తయారు చేస్తారు, కాబట్టి దీనికి మరింత అందం వస్తుంది. ఆల్మోస్ట్ 1830లో ఈ ప్రాంతంలో తెలంగాణ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి నిర్మల్ పట్టణంలో తయారు చేస్తారు. కనుక దీనికి నిర్మల్ బొమ్మలని ప్రపంచంలో మంచి పేరు ప్రఖ్యాతి ఉంది. ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా కూడా మన తెలుగు వాళ్ళు కానీ ఇంకా వేరే ఏ భాష వాళ్ళైనా కూడా ఈ బొమ్మలు అనేవి వాళ్ళ యొక్క అలమరలో వాళ్ళ డెకరేషన్లో ఒకటి తప్పనిసరిగా ఉంటుంది. ఒక పిట్ట బొమ్మ, లేకపోతే చిలక బొమ్మ, ఒక పాపాయి బొమ్మ, ఒక బుజ్జాయి బొమ్మ ఎక్కడో దగ్గర ఉంటుంది మీరు చూసుకున్నట్లయితే. మరి దీనికి చాలా చరిత్ర ఉంది. మరి 1830లో ఇక్కడ సందర్శించినటువంటి యాలో అనే ఒక చరిత్రకారుడు ఏనుగుల వీరస్వామయ్య నిర్మల్ కళాఖండాల గురించి చాలా గొప్పగా రాశారంట. మరి ఇది ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. రెండు సూపర్ హిట్ సాంగ్స్ వింటూ ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను. మరి ఆ పాట ఏ మూవీలో ఉంది మీరు చెప్పగలిగితే మాత్రం 0402323482 వాట్సాప్ చేయండి. చిన్న క్లూ ఇస్తాను, దీనికి మ్యూజిక్ కంపోజర్ కోటి గారు. రైట్, మరి ఈ పాట ఏ మూవీలో ఉంది అనే విషయాన్ని నాకు 0402323

4832 కి వాట్సాప్ చేయగలరు. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఇది ప్రపంచంలోనే తెలుగు వాళ్ళందరూ కూడా చాలా ఇష్టమైనటువంటి రేడియో ఛానల్, ఎందుకంటే ఇందులో వచ్చే మాటలు పాటలు అందరు లిజనర్స్ లాగే సెలబ్రిటీస్ కూడా వింటారు. ఇప్పుడే ఒక ఫోన్ కాల్ వచ్చింది, సాయి కుమార్ గారు కూడా వింటున్నారని. సో ఫెంటాస్టిక్, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కాల్ చేసి ఇంకొక ఫ్రెండ్కి చెప్పారు. సో మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ స్నేహితుడిని, ఆత్మీయుణ్ణి, ఎల్ఎస్ని.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

FM Rainbow 101.9. మై డియర్ ఫ్రెండ్స్, స్టూడియోలో టైం 8:26 ఎగ్జాక్ట్గా మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. మరి ప్రపంచంలోని తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా మన రేడియో ఛానల్ వింటున్నట్టుగా మనకి కాల్స్ మెసేజ్ చేస్తుంటారు. రైట్, మరి అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ అనే యాప్ ద్వారా మీరు ఎక్కడున్నా కూడా వరల్డ్లో ఎక్కడున్నా సరే ఈ యాప్లో మీరు హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో అని టైప్ చేయగానే మనకి కనిపిస్తుంది. అక్కడ ప్లే బటన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేయగానే మన ఎఫ్ఎం రెయిన్బోలో వచ్చినటువంటి అన్ని పాటలు మాటలు మీతో పాటు ప్రయాణం చేస్తూ ఉంటాయి. రైట్, మనం ఉన్నాం తెలంగాణ అనే కార్యక్రమంలో ఉన్నాం. మనం మాట్లాడుకుంటున్నాం నిర్మల్ కొయ్యి బొమ్మల గురించి. రైట్, చాలా చాలా ఇంట్రెస్టింగ్. మరి మీ ఇంట్లో కొయ్యి బొమ్మలు ఏమైనా ఉన్నాయా? ఉన్నట్లయితే నాకు మెసేజ్ చేయండి 0402323482. ఫెంటాస్టిక్. మరి దీని గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడి కళాకారులు తయారు చేసినటువంటి బొమ్మలు సహజత్వం ఉట్టిపడేలా ఉండి మన దేశంలోనే కాక వరల్డ్ వైడ్ దీనికి పాపులారిటీ ఉన్నాయి. మరి ఇందులో ఎలా తయారు చేస్తారనే విషయానికి వస్తే, ఈ కర్రను తెచ్చి, పొనికి కర్రను తెచ్చి కావలసిన రీతిలో వాటిని తయారు చేసుకుని బొమ్మ ఆకారాన్ని మలుస్తారు. చింతపిక్కల గింజల పిండితో తయారు చేసినటువంటి జిగురుతో చిన్న చెక్క ముక్కలను కావలసిన రీతిలో చెక్కి ఆ బొమ్మలకు అతికించి స్వరూపాన్ని కల్పిస్తారు. ఆ తర్వాత ఆ బొమ్మని ఎండలో ఆరబెట్టి రంగులు కూడా వేస్తారు. అడవుల్లో దొరికే ఆకుపసర్లు సహజ వర్ణాలని ఉపయోగించి బంగారు వర్ణాన్ని తయారు చేస్తారు. సో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. మరి ఈ కళాకారులు తయారు చేసే బొమ్మల్లో ఏముంటాయి ప్రత్యేకంగా? మీ ఇంట్లో ఉన్నాయా అలాంటివి ఏవైనా కూడా నిర్మల్ కొయ్యి బొమ్మలు? మరి ఎలాంటి బొమ్మలు ఉన్నాయి అనే విషయాన్ని నాకు 0402323482 వాట్సాప్ చేయండి. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ మీకోసం ప్లే చేస్తున్నాను. అపాచీ ఇండియాను పాడినటువంటి డిఎస్పి కంపోజిషన్ వచ్చినటువంటి ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం. రైట్ సార్, ర్యాప్ సాంగ్ ఇది. ఆ ర్యాప్కి తగ్గట్టుగా మన బన్నీబాబు సూపర్గా డ్యాన్స్ చేశారు. మరి ఈ పాటని ఆల్ రైట్ అందరికి కూడా చాలా బాగా నచ్చుతుంది. Right, this song is dedicated to all my friends.

0: Hey, did you hear what's happening in Hyderabad this weekend?
1: No, tell me. I don't want to miss out.
0: Then tune in to Vibrant Hyderabad on FM Rainbow 101.9, your one-stop show for all the city's events, concerts and cultural buzz.
1: That's so cool. So I'll know what's happening in Secunderabad too.
0: Absolutely. From food fest to film screenings, Vibrant Hyderabad keeps you plugged into the pulse of the Twin Cities.
2: Don't just live in Hyderabad. Celebrate it with Vibrant Hyderabad. Every day at 8 a.m.
3: FM Rainbow 101.9.
4: స్టూడియో టైం 8:30 అయింది. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 వింటున్నారు. మరి 9 గంటల నుంచి 10 గంటల వరకు బ్రాడ్కాస్ట్ ద ఆకాశవాణి పాడ్కాస్ట్ ఫీచరింగ్ ఇండియన్ ఐడియల్ సీజన్ 16 సెకండ్ రన్నర్అప్ మన్రాజ్ వీర్ సింగ్ ప్రోగ్రామ్ మీరు వింటారు. రైట్, మరి మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు నిర్మల్ కొయ్య బొమ్మల గురించి. ఈ విషయం నేను అడిగాను, ఎవరైనా ఇంట్లో ఉన్నాయా కొయ్య బొమ్మలు అని అడగగానే చాలామంది కూడా మనకు మెసేజ్ పంపించారు. మా ఇంట్లో ఉన్నాయంటే మా ఇంట్లో ఉన్నాయంటూ ఇక్కడ సత్య గారు మనకు మెసేజ్ పంపించారు, మా ఇంట్లో నిర్మల్ కొయ్య బొమ్మలు ఉన్నాయండి అని. వెరీ ఇంట్రెస్టింగ్. అలాగే ఎవరైనా ఇంట్లో ఉన్నట్లయితే నాకు 0402323482 వాట్సాప్ చేయండి, మీ ఇంట్లో ఎలాంటి బొమ్మలు ఉన్నాయి, మరి నిర్మల్ కొయ్య బొమ్మలు ఉన్నట్లయితే నాకు ఫోటో కూడా తీసి పెట్టచ్చు మన ఎఫ్ఎం రెయిన్బోకి వాట్సాప్లో, మేము కూడా చూసి తరిస్తాం. మరి ఈ కళాకారులు చేసినటువంటి ఈ కొయ్య బొమ్మల్లో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటంటే, ఈ బొమ్మల్లో

బర్డ్స్ అంటే పక్షులు, జంతువులు, కూరగాయలు, ద్రాక్ష పండ్లు, లవంగాలు, యాలకలు, అగ్గిపెట్టి, సిగరెట్లు, ఇలాంటివన్నీ రకరకాలైనటువంటి బొమ్మలు ఉంటాయి ఇందులో. మరి కళాకారులు తయారు చేసినటువంటి ముఖ్యంగా ఈ లవంగాలు, యాలకలు, తమలపాకులు, సిగరెట్ పెట్టెలను చూస్తే నిజంగా అవి నిజమైనవేమో అని మనకు అనిపిస్తాయి. చాలా సహజంగా మనల్ని మరిపిస్తాయి అన్నమాట. అవి చూడగానే చాలామంది చూడగానే అది నిజమైనటువంటి యాలకపండు ఏమో, నిజమైనటువంటి లవంగా ఏమో అని ఒక్కసారిగా నోట్లో కూడా వేసుకుంటారు. అలాగా అంత సహజానికి దగ్గరగా ఉంటాయన్నమాట. మరి దీనికి తోడు ఈ కళాకారులు వేసే పెయింటింగ్స్ కూడా చాలా చాలా గొప్పగా ఉంటాయి. ముని కోపం వలన శిలారూపం దాల్చినటువంటి గంధర్వ కన్య, యుద్ధరంగంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసే గీతా బోధనలు, ప్రకృతి సహజంగా ఏర్పడినటువంటి చిత్రాలు, దేవతా చిత్రాలు, ఇవన్నీ కూడా నిర్మల్ కళాకారుల యొక్క చతురతకు, వారి యొక్క ప్రతిభకు అర్థంగా నిలుస్తాయండి. రైట్, చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండి, చాలా గ్రేట్. మా ఇంట్లో కూడా మొక్కజొన్న పొత్తులాంటి ఒక కొయ్యి బొమ్మ ఉంది. మరి మీ ఇంట్లో ఉన్నట్లయితే ఫోటో తీసి 0402323482 వాట్సాప్ చేయండి. మీరు ఎక్కడున్నా కూడా హాయిగా నా షో వింటున్నటువంటి నా స్నేహితులందరి కోసం కూడా ఇంకొక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను. మరి ఈ పాట ఏ మూవీలో ఉంది చెప్పగలిగిన వాళ్ళు నాకు వాట్సాప్ చేయగలరు. వెరీ పాపులర్ సాంగ్ ఇది, చాలా డాన్సింగ్ బీట్ ఇది. మరి రాజ్ కోటి గారి మ్యూజిక్ కాంపోజిషన్ వచ్చినటువంటి ఈ పాట ఏ మూవీలో ఉంది మీరు తెలిసినట్లయితే మీకు ఇష్టమైతే నాకు 0402323482 వాట్సాప్ చేయండి. మీరు వింటున్నారో తెలంగాణ విత్ మీ ఫ్రెండ్ యల్లేష్.

0: Did you know there's a theater fest at Ravindra Bharati tonight?
1: What? I had no clue.
0: That's why you need Vibrant Hyderabad.
1: Vibrant Hyderabad? What's that?
0: It's the show that tells you what's happening, where it's happening, and why you should be there.
1: Sounds like the ultimate city guide on radio.
0: Exactly. Hyderabad and Sikidrabad come alive every day. And Vibrant Hyderabad, make sure you don't miss a beat.
1: Catch the vibe.
0: Catch the city. Every day at 8 a.m. only on FM Rainbow 101.9.
2: FM Rainbow 101.9.
3: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
4: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
3: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, గానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
4: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
3: సూపర్, అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
4: Yes, don't miss it.
5: Stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.
6: రైట్ మై డియర్ ఫ్రెండ్స్, స్టూడియోలో టైం 8:43 ఎగ్జాక్ట్గా. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ స్నేహితుణ్ణి ఆత్మీయుని ఎల్లేష్ని ఇక్కడే ఉన్నాను. రైట్, మరి 9 గంటల నుంచి 10 గంటల వరకు బ్రాడ్కాస్ట్ ద ఆకాశవాణి పాడ్కాస్ట్ ఫీచరింగ్ ఇండియన్ ఐడిల్ సీజన్ 16 సెకండ్ రన్నర్ అప్ మన్రాజ్ వీర్ సింగ్ ప్రోగ్రామ్ మీరు వింటారు. రైట్, మనం ఉన్నాం తెలంగాణ కార్యక్రమంలో. నిర్మల్ కొయ్యి బొమ్మల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. రైట్, మరి అమెరికా, రష్యా, అరేబియా, మలేషియా, ఇరాన్, దుబాయ్, స్విట్జర్లాండ్, సింగపూర్, ఇలా అన్ని దేశాలకు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల వాళ్ళకు కూడా ఈ నిర్మల్ బొమ్మలను ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అలాగే ఆన్లైన్లో కూడా మనకి నిర్మల్ బొమ్మలు మనకి దొరుకుతున్నాయి. రైట్, మరి 2024 సంవత్సరానికి గాను భారత కేంద్ర పర్యాటక శాఖ ప్రకటించినటువంటి అవార్డులలో మన నిర్మల్ కొయ్యి బొమ్మకు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డు, పర్యాటక అవార్డు దక్కింది. మరి 2024 సంవత్సరంలో ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో అవార్డులను ప్రదానోత్సవం చేశారు. రైట్, చాలా చాలా అందంగా ఉన్నటువంటి ఈ నిర్మల్ కొయ్యి బొమ్మలు మీ ఇంట్లో ఉన్నట్లయితే వాటి ఫోటో తీసి మాకు 0402323482 వాట్సాప్ చేయండి అని అడిగాను. చాలామంది కూడా పంపించారు. మనకి శ్రీమణి అనే అబ్బాయి కూడా మనకి మెసేజ్ పంపించారు. అలాగే గౌతమ్ అనే ఒక అబ్బాయి కూడా మెసేజ్ పంపించారు, మా ఇంట్లో ఉన్నాయన్నయ్య ఈ కొయ్యి బొమ్మలు అని చెప్తున్నారు. సో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒక సూపర్ డూపర్ హిట్ సాంగ్ మీకోసం ఎదురు చూస్తుంది. ఎవడ కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దాం, వాడేరా పండుగడంటే
7: ఓకరి వచ్చాడు కదరా.

0: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, గానీ ఎక్కడెళ్లాలో ఏమెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్, అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.
3: స్టూడియో లోట 8:54 అయింది ఎగ్జాక్ట్గా. మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈరోజు 23rd August 2026. మరి ఈ చల్లని సాయంత్రం వేళ మీ అందరూ కూడా ఇప్పటికే భోజనం చేసి ఉంటారు చక్కగా సుష్టిగా. రైట్, మళ్ళీ రేపు మార్నింగ్ స్కూల్కి పిల్లలు, అలాగే ఆఫీస్కి పెద్దలు మనమందరం కూడా పరుగు తీయాలి. రైట్, బీ కేర్ఫుల్ మై డియర్ ఫ్రెండ్స్. పసి ప్రాణాలు చాలా విలువైనవి, సో వాటిని మనం కంటికి రెప్పలాగా కాపాడుకోవాలి. రైట్, సో వాళ్ళని బెదిరించి దండించి, అంటే అన్నారు

సామవేద దాన దండోపాయాలు ఉపయోగించాలి, పిల్లల్ని దారిలో పెట్టాలి అంటే. కానీ వాళ్ళ యొక్క మానసిక పరిస్థితిని కూడా మనం గమనించి దానికి అనుగుణంగా మనం ప్రవర్తన చేయాలి. అందరి పిల్లలు మానసిక పరిస్థితి దృఢంగా ఉండదు, వాళ్ళ యొక్క కుటుంబ నేపథ్యం బట్టి ఆధారపడి ఉంటుంది. కొంతమంది పిల్లలు పుట్టుకతోనే పిరికి వాళ్ళుగా పుడతారు, కొంతమంది పిల్లలు పుట్టుకతోనే చాలా బలవంతులుగా చాలా ధైర్యంగా ఉంటారు, ఎలాంటి సమస్యలను ఎదుర్కొనే శక్తియుక్తులు వాళ్ళకి పుట్టుకతో లభిస్తాయి. సో మై డియర్ పేరెంట్స్, పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఎవరైనా సరే పిల్లల్ని హ్యాండిల్ చేసినప్పుడు, తప్పులు చేసినప్పుడు వాళ్ళని దండించుకోండి. వాళ్ళది ఒక చిన్న ప్రాణం, చిన్న బ్రెయిన్ ఉంటుంది, వాళ్ళకి అంత నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవ్వదు. ఒక్కసారి ఆలోచించండి, మనం కూడా చిన్నప్పుడు అంత నాలెడ్జబుల్గా ఉండేవాళ్ళం కాదు. ఏ మీ జీవితంలో ఎప్పుడైనా హోంవర్క్ చేయకుండా ఉన్నారు ఎవరైనా చెప్పండి? హోంవర్క్ చేయకుండా తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు కదా, మనం అందరం ఉన్నాం. నేను కూడా హోంవర్క్ని సరిగ్గా చేయక ఎన్నోసార్లు టీచర్ ముందు నిలబడిన రోజులు ఉన్నాయి. కానీ దానికి ఉపాయం దాని దండన కాదు. సో టీచర్ అనేవాడు గురువు, తల్లి తండ్రి తర్వాత చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఎవరంటే టీచర్. సో విద్యార్థి అనేవాడు టీచర్ దగ్గరే చాలా అంటే చాలా క్లోజ్గా, చాలా ఓపెన్ అప్గా ఉండేటట్టుగా ఆ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలి. డాక్టర్ అయినా టీచర్ అయినా కూడా పేషెంట్ వచ్చినప్పుడు డాక్టరే భయపెట్టాడు అనుకోండి, ఆ పేషెంట్ ఆ వ్యాధి గురించి చెప్పకముందే ఆయన మరణిస్తాడు. అలాగే విద్యార్థి తనకి ఏదైనా డౌట్ ఉండేటప్పుడు మాస్టర్ గారి దగ్గరికి కానీ టీచర్ దగ్గరికి వచ్చేటప్పుడు వాడికి ఒక కంఫర్ట్ జోన్ అనేది క్రియేట్ చేసి అర్థమైన రీతిలో చెప్పాలి. క్లాసులో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఒకే రకమైన తెలివైన పిల్లలు ఉండరు, అలా అయితే అందరికీ 100కు 100 మార్కులు వస్తాయి కదా. సో పిల్లలు డిఫరెంట్గా ఉంటాయి, వాళ్ళ యొక్క యాటిట్యూడ్ కానీ వారి యొక్క మైండ్ అనేది, బ్రెయిన్ అనేది, వాళ్ళ ఇంటెలిజెన్స్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది ఐక్యూ. సో దానికి అనుగుణంగా పిల్లల్ని శుతిమెత్తగా, వాళ్ళని మాటల ద్వారా చిన్నగా బెదిరించవచ్చు, కానీ వాళ్ళని కొట్టి భయపెట్టి దయచేసి ఒక సింహం ముందు ఒక లేడి పిల్లలాగా పిల్లల్ని క్రియేట్ చేయకండి. మై హంబుల్ రిక్వెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎవరైనా విన్నట్లయితే టీచర్స్ కానీ మై పేరెంట్స్ కానీ దీన్ని ఫాలో అవుతారని నేను నమ్ముతున్నాను. రైట్, మరి 9 గంటల నుంచి 10 గంటల వరకు బ్రాడ్కాస్ట్ ద ఆకాశవాణి పాడ్కాస్ట్ ఫీచరింగ్ ఇండియన్ ఐడల్ సీజన్ 16 సెకండ్ రన్నర్ అప్ మన్రాజ్ వీర్ సింగ్ గారి ప్రోగ్రాం మనకి 9 గంటల నుంచి 10 గంటల వరకు మన ఎఫ్ఎం రెయిన్బోలో మీరు వింటారు. రైట్, మీ అందరికీ టాటా బాయ్ బై సియు చెప్పేసే టైం అయితే నాకు వచ్చేసింది. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఆదివారం సెలవు సందర్భంగా మీ అందరితో కూడా మాట్లాడడానికి నేను వస్తాను. మీ స్నేహితుడిని, ఆత్మీయుని యల్లేష్ని, అందరూ కూడా బాగుండాలి. సో లైఫ్ ఈజ్ వెరీ షార్ట్, ఉన్నంతకాలం మనం ఆనందంగా ఉండాలి, అది నా కోరిక. ఈ అవకాశం నాకు కల్పించినటువంటి ఆకాశవాణి అధికారులందరూ కూడా నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు, నా నమస్కారాలు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన అవకాశం బట్టే నేను మీ అందరితో కూడా మాట్లాడే అవకాశం నాకు దొక్కింది ఈరోజు. సో ఐఎమ్ రియలీ బ్లెస్డ్. సో టాటా బాయ్ బై, సీ యూ మై డియర్ ఫ్రెండ్స్. ఈ చివరిగా ఈ సాంగ్ ప్లే చేసి తర్వాత 9 గంటల నుంచి మీకు ఢిల్లీ నుంచి బ్రాడ్కాస్ట్ ద ఆకాశవాణి పాడ్కాస్ట్ ఫీచరింగ్ ఇండియన్ ఐడల్ సీజన్ 16 రన్నర్ అప్ మన్రాజ్ వీర్ సింగ్ ప్రోగ్రామ్ మీరు వింటారు. రైట్ మై డియర్ ఫ్రెండ్స్, ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా చాలా ఇష్టమైనటువంటి ఒకే ఒక రేడియో ఛానల్ ఎఫ్ఎం రెయిన్బో మీరు వింటున్నారు. ఎల్లవేళ్ళ కూడా మీ మనసుకు నచ్చే పాటలు మాటలు ఎల్లవేళ్ళ వినిపిస్తాయి. కాబట్టి ప్రపంచంలో ఎక్కడున్నా న్యూస్ ఆన్ ఎయిర్ అనే యాప్ ద్వారా మీరు మా యొక్క స్టేషన్ నుంచి వచ్చే మాటల్ని పాటల్ని రేడియో కుటుంబంలో కలుపుకోవాలని కోరుకుంటున్నాను. బై బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. This is your friend Yellish signing off for the day. Fantastic day. Bye bye my dear friends.